శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 27వ రోజు 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 4 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో సుఖ సంతోషాలతో జీవించాలని, సంతోష సుమాలు వెల్లివిరియాలని మానవులు ఆకాంక్షిస్తారు. రుచికరమైన ఆహారం, ఆనందపరచే ఆహార్యం, ఆహ్లాదపరచే వాతావరణం,

0: వాతావరణం వైపు నిత్యం మొగ్గుచూపుతారు. సక్రమంగా అన్నీ చేకూరితే అదృష్టానికి మురిసిపోతారు. ఏ ఒక్కటి లేకున్నా తమలో తాము కుమిలిపోతూ దురదృష్టం ఏదో తమను వెంటాడుతోందని వాపోతూ ఉంటారు. సర్వకాల సర్వావస్థల్లోనూ అల్లాహ అనుగ్రహం తోడుగా ఉంది అన్న భావన ఉన్నవారు ఈతిబాధలన్నింటికీ అతీతంగా మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. వచ్చిపోయే అతిథులమే కదా అన్న స్పృహ ఉన్నవారు సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ దివ్యనామ స్మరణతో సజ్దాలో మోకరిల్లుతారు. జీవిత పరమావిధిని విశదపరచి నియమ నిబద్ధ విధానాలను ఆచరించిన మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం. ఆ అంతిమ ప్రవక్తను అనుసరిస్తూ అల్లాహ్ అనుగ్రహానికై అర్థిస్తూ ఆదుకోమ్మని ప్రార్థిద్దాం. అప్పుడే అల్లాహ్ వరాలు సంప్రాప్తిస్తాయి. దైవదూతలు శాంతిశ్రేయాలు కురిపిస్తారు. ప్రతి పనిని అల్లాహ్ నామస్మరణతో ప్రారంభించాలని ఇస్లాం బోధిస్తోంది. ఇది సభ్యతా సంస్కారాలు పొందేందుకు ఒక నియమం. దీనివలన మనిషి మూడు ప్రయోజనాలు పొందుతాడు. అనేక చెడు పనులను తప్పించుకొని ధర్మబద్ధమైన మంచి పనులను సరైన దిశలో ప్రారంభించి సద్బుద్ధితో రక్షణ పొందగలడు. దివ్య ఖురాన్ గ్రంథంలో ప్రప్రథమ సూరా అల్ ఫాతిహాలో 7 వాక్యాలున్నాయి. ఇది ఉద్గ్రంథ పఠనానికి పూనుకున్న మనిషికి దైవం నేర్పిన గొప్ప ప్రార్థన. దాసుడి తరఫున అల్లాహ్కు ఒక వేడుకోలు. కృతజ్ఞతాభావంతో తన్మయుడై మనిషి అల్లాహ్ గుణగణాల్ని కొనియాడాలి. లోకంలో ఉన్న సంపూర్ణ సౌందర్యానికి మూలం సర్వశక్తిమంతుడు అల్లాహ్ అని గ్రహించాలి. అల్లాహ్ ఆరాధన ఒక మొక్కుబడి కాదు, వినమ్రతతో ప్రేమతో విశ్వాసులు చేసే ఒక యజ్ఞం. వేడుకోవడము అంటే ప్రాపంచిక జీవన అవసరాలు తీర్చమని భగవంతుణ్ణి కోరడమే కాదు, సమస్త శక్తులు అధీనంలో ఉన్న దైవం వైపు మనం మరలి ఉన్నాము అని నిర్ధారించడమే అసలైన ఆరాధన. చక్కగా వజూ చేసి ముఖము కాళ్ళు చేతులు శుభ్రపరుచుకొని కాబాగృహం వైపు తిరిగి నిలబడి నమాజుకు సంకల్పం చేయగానే దైవానికి మనకు మధ్య 72 పడదాలుంటాయి. ఉపవాసం చేసి దీక్ష విరమించే స్థితిలో నిలబడ్డ విశ్వాసికి దైవానికి మధ్య అసలు పరదాలే ఉండవు. అల్లాహ్ను ఏమి కోరినా ఆయన అనుగ్రహించే స్థితి అది. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ విశ్వాసికి వాగ్దానం చేసినట్లు స్పష్టంగా ఉంది. పశ్చాత్తాపంతో క్షమాభిక్ష వేడుకున్న వారికి తప్పక అల్లాహ్ మన్నింపు లభిస్తుందని అల్లాహ్ వాగ్దానం. నడిచేందుకు మంచి మార్గం చూపు, నైతికంగా దృఢత్వాన్ని పొందే శక్తినివ్వు, నీ బహుమానాలకు పాత్రులైన మహానుభావుల మార్గాన మమ్ము నడిపించు, సుసంపన్నులమయ్యే సత్యపదాన్ని అందివ్వు అని వేడుకునే దాసుడి కన్నీరు ఊరికే పోదు. అన్నీ ఎరిగినవాడు అల్లాహ్ తప్పక అనుగ్రహిస్తాడు. ఇహపరలోకాల్లో అల్లాహ్ దాస్యం కోసం ప్రార్థిద్దాం.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ షేక్ పసీరు నిసా బేగం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై నీనా అరకెల్. Prime Minister Narendra Modi has positioned India as globally reliable semiconductor manufacturing hub amid weaponization of supply chains. He said the world is looking for new and trusted manufacturing destinations and the country is steadily preparing itself to meet this need. He highlighted that India's growth in critical industries will strengthen global supply chains and create new opportunities amid evolving supply chain challenges around the globe. The Prime Minister stated this while inaugurating fifth edition

మేకల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయానికి అనువుగా లేని, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు మేకల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. మేకలు కలుపు మొక్కలను, ముళ్ల పొదలను, బీడు భూములను, పంట కోసిన మొదళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకుని విలువైన మాంసం, చర్మం మరియు పంట పొలాలకు, అడవులకు అధిక సత్తువు గల ఎరువునిస్తాయి. వీటిని పెద్ద పశువులతో గాని గొర్రెలతో గాని పోలిస్తే తక్కువ ఖర్చుతో మామూలు పాకల్లో లేదా ఆరు బయట కూడా పెంచుకోవచ్చు. ఇతర పశువులతో పోలిస్తే త్వరితగతిన వృద్ధి చెంది ఒకే ఈతలో రెండు లేక మూడు పిల్లలు రావడం వల్ల అధిక రోగ నిరోధక శక్తి కలిగి మరియు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండటం వల్ల బాగా ఆదాయం వస్తుంది. మన ప్రాంతానికి అనువైన జాతులను ఎన్నుకోవడం వల్ల లాభసాటిగా మేకల పెంపకం చేపట్టుకోవచ్చు. ఇక మేకల గృహ వసతి విషయానికొస్తే, ఎత్తైన నీరు నిల్వని మురుగునీరు బయటికి పోయే ప్రదేశాల్లో మేకల కొట్టాలు నిర్మించుకోవాలి. ఎల్లప్పుడూ చల్లగా, పరిశుభ్రంగా, తగినంత గాలి ప్రసరించేలాగా చూసుకోవాలి. స్థానికంగా దొరికే కలప లేదా రాతి స్తంభాలపై కానీ కొట్టాలు వేసుకోవచ్చు. పైకప్పును ఎండిన కంచకట్టితో గాని, తుంగతో గాని, తాటాకులతో గాని వర్షం నీరు కారకుండా కప్పుకోవచ్చు. నీరు, దాణా అన్ని మేకలకు అందుబాటులో ఉండే విధంగా పెట్టుకుని దాణా ఇంకా నీటి తొట్టెలు నిర్మించుకోవాలి. ఎండ, వాన, చలి వంటి పరిస్థితుల నుంచి రక్షణ కలిగించేలాగా మేకల కొట్టాలని నిర్మించుకోవాలి. షెడ్ నాలుగు వైపులా వెలుపుల చల్లతనం, మేతనిచ్చే చెట్లను పెంచుకోవాలి. షెడ్ లోపల నేలపై మరము లేదా ఎర్రమట్టిని వేసి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. పాకలో సరిపోయినంత స్థలం ఉంచుకోవాలి. ఒక్కొక్క ఆడమేకకు ఒక చదరపు మీటరు, మేకపోతుకు రెండు చదరపు మీటర్లు, మేక పిల్లకు 0.5 చదరం మీటర్ స్థలం ఉండేలాగా చూసుకోవాలి.

శీతాకాలంలో దడి చుట్టూ గోనసంచులు కప్పడం వల్ల రాత్రి వేళల్లో చలిగాలి లోపలికి రాకుండా ఉంటుంది. ఇక మేకల మేపడం విషయంకొస్తే, మేకలు త్వరగా అభివృద్ధి చెందాలంటే వాటికి కావలసిన మేపుని సక్రమంగా సమకూర్చుకోవాలి. మేకలను కనీసం రోజుకి 8 నుండి 10 గంటల వరకు బీడు భూముల్లోనూ, పంట కోసిన పొలాల్లోనూ, అడవుల్లోనూ మేపాలి. వీటితో పాటు పాక చుట్టుపక్కల ఉన్న స్థలంలో పచ్చిమేత ఉండేలాగా చూసుకోవాలి. మేకలు పచ్చిగడ్డితో పాటు ఎక్కువ చెట్ల ఆకులను, పండ్ల తొక్కలను, కూరగాయల ఆకులను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి. అందుకని పశుగ్రాసాన్నిచ్చే చెట్లైనటువంటి సుబాబుల్, అవిస, రావి, తుమ్మ, అలనేరేడు, సీమచింత, వేప ఇలాంటి మొక్కలను ఆకులు సమృద్ధిగా ఉండేలాగా చూసుకుని వాటిని నాటుకుంటే మంచిది. వీటితో పాటు కాయజాతి ఏకవార్షికాలైన జొన్న, సజ్జ, మొక్కజొన్న, ఇంకా పప్పుజాతి పశుగ్రాసాలైన అలసంద, స్టైలో మొదలకు చెట్లు కూడా పెంచుకోవచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, కూరగాయల ఆకులను కూడా ఈ మేకలు తింటాయి. పచ్చిమేత ఇచ్చేటప్పుడు సుమారుగా 1 కిలో చెట్ల ఆకులు, 1 కిలో కాయజాతి పచ్చిమేతలు, 3 కిలోల ఇతర పశుగ్రాసాలు ఇచ్చేలాగా చూసుకోవాలి. ఇక విత్తనపు మేకపోతల పోషణ విషయానికొస్తే, విత్తనపు మేకపోతలకు వేరే వసతి కల్పించి వాటికి కావలసినంత ఆహార పోషక పదార్థాలను సమకూర్చుకోవాలి. ప్రతి మేకపోతకు ఒక్కొక్క దానికి 300 గ్రాముల చొప్పున మిశ్రమ దాణా ఇవ్వాలి. దాటడానికి ఉపయోగించే రోజుల్లో దాణా రోజుకి 500 గ్రాముల చొప్పున ఇవ్వాలి. శుభ్రమైన త్రాగే నీటిని అందుబాటులో ఉంచాలి. మేకపోతులకు పెద్ద మేకలకు ఇచ్చే దాణా మిశ్రమంలో 20 భాగాల మొక్కజొన్నలు, 5 భాగాల వేరుశనగ పిండి, 20 భాగాల గోధుమ పొట్టు, 20 భాగాల బియ్యపు తవుడు, 18 భాగాల బియ్యపు నూక, 14 భాగాల జొన్నలు, ఇంకా సజ్జలు, 2 భాగాల లవణ మిశ్రమం, 1 భాగం ఉప్పు ఉండేలాగా చూసుకోవాలి. స్థానికంగా దొరికే ముడిసరుకును ఉపయోగించుకుని తగినైన పోషక విలువలు ఉండేలాగా దాణా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇక మేకల సంపర్కం విషయానికొస్తే, మేకలు దాటించే వయసు వచ్చేసరికి కనీసం 25 కిలోలు ఉండేలాగా చూసుకోవాలి. ఆడమేకలు 6-7 నెలలు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉంటే మొదటి ఎదకొస్తాయి. మేకలు సంవత్సరం పొడుగునా ఎదకొస్తాయి. ఎక్కువగా మార్చి నుండి మే వరకు, తర్వాత సెప్టెంబర్ నుంచి నవంబర్లోకి వస్తుంటాయి. మేకలు ఎదలో 1 నుంచి 3 రోజులుంటాయి. మేకలు ప్రతి 21 రోజులకొకసారి ఎదకొస్తాయి. మేకల్లో ఎదను గుర్తించడానికి ఎల్లప్పుడూ వ్యాసెక్టమీ చేసిన మేకపోతను వదలాల్సి ఉంటుంది. ఇది ఎదలో ఉన్న మేకలను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఎదలో ఉన్న మేకలను మంచి జాతి లక్షణాలున్న మేకపోతుతో దాటించాలి. మేకల గర్భధారణ కాలం 150 రోజులు. ఒక మేకపోతు సుమారు 35 ఆడమేకలకు సరిపోతుంది. ఇక చూడిమేకల పెంపకం విషయానికొస్తే, మేకలు చూడి కట్టిన 3 నెలల తర్వాత కడుపులో పిల్లల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చూడిమేకలకు మంచి దాణ ఇవ్వాల్సి ఉంటుంది. 200 నుండి 250 గ్రాముల వరకు మిశ్రమ దాణ అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల ఎక్కువ బరువుతో పిల్లలు పుడతాయి. మేక ఆరోగ్యం బాగుంటే ఎక్కువ పాలిస్తుంది. ఇంకా పిల్లలు బాగా పెరుగుతాయి. పచ్చిమేత చెట్ల ఆకులతో బాగా మేపాలి. శుభ్రమైన నీటిని తాగించాలి. బొప్పాయి సాగు గురించి తెలుసుకుందాం. రుచిలోనూ, ధరలోనూ, పోషక విలువల్లోనూ అందరికీ ఇష్టమైన పండు బొప్పాయి పండు. మామిడి పండు తర్వాత అత్యధిక విటమిన్ ఏ కలిగిన పండు బొప్పాయి. ఇందులో విటమిన్ సి, ఇనుము, కాల్షియం, భాస్వరం మొదలైనవి మెండుగా ఉంటాయి. బొప్పాయిని కేవలం పండులాగి కాకుండా కాయ నుంచి వచ్చే పాలతో పపయిన్ అనే ఎంజైమ్ను కూడా తీసి మందులు, ఇతర పరిశ్రమల్లో ఉపయోగిస్తాం వల్ల దీనికి గిరాకీ చాలా బాగుంది. ఉష్ణమండలపు ప్రాంతాల్లో బొప్పాయి బాగా పెరుగుతుంది. మంచును, గాలులను తట్టుకోలేదు. మురుగునీరు పారే నేలలు అనుకూలంగా ఉంటాయి. అయినా బొప్పాయి అన్ని రకాల నేలల్లోనూ చక్కగా పెరుగుతుంది. బొప్పాయిలో 2 రకాల మొక్కలుంటాయి. డయాషియస్, ఆడ మగ పూల చెట్లు విడివిడిగా ఉంటాయి. గైనో డయాషియస్ రకాల్లో మగ మొక్కలుండవు. కావున పాదుకు ఒక మొక్క నాడితే సరిపోతుంది. వీటిలో కూర్గు హానిట్యూ, సోలో, కోత్రి, పూసా డెలిషియస్, పూసా మెజెస్టీ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. డయాషియస్ రకాల్లో కో1, కో2, కో4, కో5, కో6, వాషింగ్టన్, పూసా జాయింట్, పూసా డ్వార్ఫ్, పూసా నన్ఫా హనీడ్యూ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. వీటిని సాగు చేసేటప్పుడు 2 నుంచి 3 మొక్కల చొప్పున నాటి పూత వచ్చిన తర్వాత 10 ఆడమొక్కలకు 1 మగమొక్క ఉంచి మిగిలినవి తీసివేయాలి. 1 ఎకరాకు 100 గ్రాముల విత్తనం సరిపోతుంది. బొప్పాయి పండు తీసిన విత్తనాలు 45 రోజుల నుంచి మొలక శాతం తగ్గుతుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు నారు పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. నారు పెంచడానికి 22.5 నుంచి 15 సెంటీమీటర్ల పరిమాణం, 150 కేజీ మందం,
2 నుంచి 3 రంధ్రాలున్న పాలిథిన్ సంచుల్లో

ఎరువు, మట్టి, ఇసుక సమపాళ్లలో నింపాలి. ప్రతి సంచికి 2 నుంచి 3 విత్తనాలుంచి మొలకెత్తిన తర్వాత 1 మాత్రమే ఉంచాలి. రకాలను బట్టి మొక్కల మధ్య 2.5 నుంచి 3 మీటర్ల దూరంలో ఎటు చూసినా 40 సెంటీమీటర్లు ఉండేలాగా గుంటలు నాటి అందులో వేయాలి. 2 నెలల వయసు గల మొక్కలను సాయంత్రం సమయంలో నాటుకోవాలి. ఇక ఎరువుల విషయానికొస్తే 25 కిలోల పశువుల ఎరువు, 25 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 500 గ్రాముల పొటాష్ ఎరువులను నాటిన 2వ నెల నుంచి 6 దఫాలుగా 60 రోజులకొకసారి పాదుల చుట్టూ వేసి మట్టి కప్పాలి. అవసరాన్ని బట్టి శీతాకాలంలో 10 రోజులకొకసారి, వేసవిలో 6 రోజులకొకసారి కాండానికి తగలకుండా నీరు పెట్టాలి. ఇక కోత దిగుబడి విషయానికొస్తే బొప్పాయి నాటిన 1వ సంవత్సరం నుంచి కాపుకు వస్తాయి. 2-3వ సంవత్సరం అంతా కూడా దిగుబడి వస్తుంది. హెక్టార్కి 75 నుంచి 100 టన్నుల పండ్ల దిగుబడి వస్తుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాతి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇలా దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉన్నదండి. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉన్నది కాబట్టి ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
0: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు.

0: విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేతస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈసీఆర్ఎఫ్ డ్యాం. ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ,
0: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
3: మంచి సబ్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనే కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10-15 మినిట్స్ చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ను కూడా పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ గానీ వెహికల్స్ గానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్దపడింది.
0: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాతి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
4: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏనికన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతివృత్తిదారులకు

వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వాతావరణం. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: संशोधनं कृतमस्ति। संशोधनानुसारं पञ्चदश वर्षात् न्यून वयस्काय बालकाय प्रदत्तं षट्त्रिंशत् पृष्ठयुतं साधारण पारपत्रं पञ्चवर्ष पर्यन्तं उत वा तस्य अष्टादश वर्ष वयः प्राप्ति पर्यन्तं एतयोः यत् पूर्वं भवति तत् पर्यन्तं वैधं भविष्यति। अमेरिका देशे भारतस्य राजदूतः विनय मोहन क्वात्रा उक्तवान् यत् भारतं विश्वस्य शीघ्रतम वर्धमानासु प्रमुखासु अर्थव्यवस्थासु अन्यतमं तथा ऊर्जसः तृतीयः बृहत्तमः उपभोक्ता अस्ति। विदेशमन्त्री डॉ एस जयशंकरः ह्यः थिम्फू नगरे भूटान नरेशेन जिग्मे खेसर नामगेल वांगचुक इत्यनेन सह मेलनं कृतवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉ जयशंकरः उक्तवान् यत् भारत भूटानयोः मध्ये विद्यमानां विशिष्टां मैत्रीम् इतोऽपि सुदृढीकर्तुं भूटान नरेश द्वारा प्रदत्त मार्गदर्शनं महत्वपूर्णमस्ति। पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ नवदिल्ल्याम् आयोजिते तृतीये विंशति प्रतिविंशति अन्ताराष्ट्रिय द्वन्द्वे भारतेन अफगानिस्तान दलं सप्तविंशत्यधिकैकशत धावनांकैः पराजित्य त्रिस्पर्धात्मिका श्रृंखलायां सर्वासु तिसृषु स्पर्धासु विजयः अधिगतः इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోద్యమ యోజన గురించిన వివరాలు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ లొల్లా శ్రీరామ్మూర్తి గారి ప్రసంగం, గాంధీ మార్గం, లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు, 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం గారు, శ్రీ కె రామానుజాచార్యులు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:30 నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటారు. 10:00 ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం. 11:25 జనసేవసే దేశ సేవ. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి వార్తా విభాగం వారు 30 రోజుల సమగ్ర ప్రత్యేక ధారావాహికను అందిస్తున్నారు. ఆ ధారావాహికలో భాగంగా 11:25 జనసేవసే దేశ సేవ ప్రత్యేక ధారావాహిక ప్రసారమవుతుంది. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి రచనలు వింటారు బృందగానంలో. 1:10 చిత్రగీతాలు, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో యుక్త వయస్సు బాలికలు తమ శరీరం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ జి మారు గారితో పరిచయం వింటారు. ఇంకా లలిత గీతం విశేషాలు, 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 5:00 ఫిలిం గీతాలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుండి విశ్వామిత్రుని పాత్రధారించే పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ, హార్మోనియం శ్రీ కాంబోజీ రామయ్య. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 పంట సీమల కార్యక్రమంలో వరిలో నాణ్యతా ప్రమాణాలు సాధించడానికి మెళకువలు డాక్టర్ జె దయాళ్ ప్రసాద్ బాబు గారితో పరిచయం,

జానపద గీతాలు, వరిలో పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. రాత్రి 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు, శ్రీ ఎంజి నందన్ భట్ గారు. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 20వ ఆసియా క్రీడల 2026 సందర్భంగా కర్టెన్ రైజర్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:30 చిత్రగీతాలు, 11:10 రేపటి కార్యక్రమాల వివరాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడవది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా నమ్మకమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశో భూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన, ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్దమవుతోందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
1: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. ఐసా దేశ్ జబ్ ఏక్ క్రిటికల్ ఇండస్ట్రీ మే సఫల్ హోతా హై తో ఇస్సే పూరీ దునియా కి సప్లై చైన్ కో తాకత్ మిల్తీ హై. ఔర్ ఆజ్ జబ్ సప్లై చైన్ వెపనైజ్ హో రహీ హై తబ్ తో ఇస్కీ మహత్తా బహుత్ బఢ్ జాతీ.
0: భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as

0: their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
1: పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015లో ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్దిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలామంది లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్ గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణా విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్ కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు, హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన, అభివృద్ది, తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి వాసిలీ ఓస్మాకోవ్తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 2 దేశాల మధ్య దౌత్య సైనిక సంబంధాలకున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసి ఈస్ట్, నవల్పరాసి వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 13756 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడా

0: తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్టు తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో ముందుగా
1: ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఈ అంశంపై వివరాలు వింటారు. మీకు అందించిన వారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు.
2: ప్రపంచ దేశాల్లో భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒక దేశం అభివృద్ధి పదంలో పయనించాలంటే ఆ దేశం అన్ని రంగాల్లో ఆర్థిక సుస్థిరత్వాన్ని సాధించాలి. మారుమూల గ్రామీణ ప్రాంతాలు సైతం ప్రగతిగతిలో పయనించాలి. అభివృద్ధి ఫలాలను అందరూ అందుకోగలగాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రతి ఒక్కరి చెంతకు చేర్చాలి. ఎదిగే అవకాశాల్ని సృష్టించాలి. ఆర్థిక చేయూతను అందించాలి. కొత్తదనం కోసం అన్వేషించాలి. దానికోసం నిరంతర చర్యలు చేపట్టాలి. అప్పుడు ఆ దేశ భవిష్యత్తు తేజోవంతమై ప్రకాశిస్తుంది. ప్రపంచ దేశాల సరసన తలెత్తి సగర్వంగా నిలుస్తుంది. ఈ అంశాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మార్పులు చేర్పులు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ వస్తోంది. అలా పేదల పాలిట పెన్నిదిగా నిలిచిన ఒక పథకమే ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి పరిస్థితులను మెరుగుపరచి వారిని ఆర్థిక ప్రగతి దిశలో అడుగులు వేయించేందుకు చేపట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అర్హులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం ద్వారా వారికి జీవనోపాధి మార్గాలను అందించి ఆర్థికంగా చేయూతనందించడం ద్వారా దేశ ప్రగతిని సాధించడం

0: పథకం ముఖ్య లక్ష్యం. ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ మరియు పట్టణ పేదరిక నిర్మూల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. భారతదేశంలోని అన్ని నగరాలు, 29 రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జిల్లాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులు, వీధి వ్యాపారులు, నిరాశ్రులైన వారు, అలాగే స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకానికి అర్హులు. ఈ పథకం రెండు భాగాలుగా దేశంలోని పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోంది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్. స్వయం ఉపాధి, నైపుణ్య ఆధారిత వేతన అవకాశాలను ప్రోత్సహించడం ద్వారా బిలో పావర్టీ లైన్కు దిగువన ఉన్నవారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు, మార్కెట్ నైపుణ్యాలపై అవగాహన కల్పించేందుకు జీవనోపాధి కేంద్రాల ద్వారా శిక్షణ అందిస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ పథకానికి ప్రపంచబ్యాంక్ పాక్షికంగా నిధులు మంజూరు చేస్తుంది. స్టార్టప్లను ప్రోత్సహించడం, సహకార సంఘాల ఏర్పాటు, బ్యాంకుల నుంచి వారికి సబ్సిడీ రుణాల కల్పన, ఎంటర్ప్రీనర్షిప్, మార్కెటింగ్ వంటి విధానాల ద్వారా ప్రజల ఆర్థిక ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం కృషి చేస్తుంది. ఈ పథకం ఇప్పటి వరకు అనేక మైలురాళ్లను అధిగమించింది. ఈ పథకంలో భాగంగా లబ్ధి పొంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో లక్షలాది స్వయం సహాయక బృందాలుగా ఏర్పడిన వారు ఎందరో. బిలో పావర్టీ లైన్కు దిగువన ఉండి ప్రభుత్వం అందించిన ఈ పథకం ద్వారా తమలో ఉన్న ప్రతిభను సానబెట్టుకుని ఎంతోమంది వ్యాపారవేత్తలుగా మారి తమ జీవన స్థితిగతులను మెరుగుపరుచుకున్నారు. తమ పరిధిలో మరింత మందికి జీవనోపాధి మార్గాల కల్పన ద్వారా చేయూతను అందిస్తున్నారు. ఇక దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకంలో భాగంగా శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన వారి సంఖ్య లెక్కకు మిక్కిలిగానే ఉంది. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హతల విషయానికొస్తే, భారతీయ పౌరుడే ఉండాలి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి నిర్దేశించిన వార్షిక ఆదాయం కలిగి ఉండాలి, అలాగే ఆధార్ కార్డ్, రేషన్, ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్నవారు ఎవరైనా ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకానికి అర్హులే. సమసమాజాన్ని స్థాపించడం, బలహీన వర్గాలను ఉద్ధరించేందుకు చేపట్టిన ఈ పథకం నిరుద్యోగం, నైపుణ్యాల కొరత అంశాలను కూడా పరిష్కరించేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. అలాగే నిరాశ్రులైన వారికి ప్రాథమిక సౌకర్యాలతో ఆశ్రయాలను కూడా పట్టణ ప్రాంతాల్లో ఈ దీన్ దయాళ్ అంత్యోదయ పథకంలో భాగంగా ఏర్పాటు చేయడంతో దీని ఆధారంగా తమ జీవన గమనాలను మార్చుకునేందుకు ఎంతోమంది ముందడుగు వేస్తున్నారు. తమలో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించే నైపుణ్యాలపై తర్పీదు పొందుతున్నారు. దేశ భవిష్యత్తును మలుపు తిప్పే అనేక అంశాలు అట్టడుగు స్థాయి నుంచే ఆచరణలోకి వస్తాయన్న గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఆచరణలోకి వచ్చిన ఇలాంటి ఎన్నో పథకాలు భారత్ గతిశక్తిని మార్చి అంత్యస్థాయిలోని వారిని సైతం ఉదయించే సూర్యుడి దివీటీలుగా మార్చే ఉషాకిరణాలే నిలుస్తున్నాయి, నిలుస్తూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
1: ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఈ అంశంపై వివరాలు మీరింతవరకు విన్నారు. మీకు అందించిన వారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు. ఇప్పుడు వినండి భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ లొల్లా శ్రీరామమూర్తి గారి ప్రసంగం.
2: భారతదేశ స్వాతంత్ర్య సమర రథసారథుల్లో అగ్రశ్రేణికి చెందిన గాంధీ, నెహ్రూ, పటేల్ సరసన నిల్చిన నిస్వార్థ దేశభక్తుడు, బహుముఖ ప్రజ్ఞానిధి అయిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మన ఆంధ్రమాత అందించిన ముద్దుబిడ్డల్లో ఒకరు కావటం మనమెంతో గర్వించదగిన విషయం. ఆయన గొప్ప మేధావి, బహుగ్రంథరచయిత, ప్రసిద్ధ పత్రికారచయిత, సంపాదకుడును, వివిధ సంస్థల స్థాపకుడు, నిర్వాహకుడు కూడా, బహుభాషా కోవిదుడు, మహావక్త, గాంధేయవాదిగా, నిర్మాణ కార్యక్రమ దక్షుడుగా బీదల బాధలు తొలగించి వారికి ఆహారం, ఆచ్ఛాదనలతో పాటు శాంతి, సుస్థిరతలను కల్పించాలని అహర్నిశలు తపనబడి తన ఆలోచనలను ఆచరణలో పెట్టిన మహానాయకుడు శ్రీ పట్టాభి. ఆయన ఒక సామాన్య బీద బ్రాహ్మణ కుటుంబంలో ఆనాటి కృష్ణాజిల్లా గుండుగొలను గ్రామంలో 1880 నవంబర్ 24న తల్లిదండ్రులకు తృతీయ సంతానంగా

జన్మించారు. వీరి తండ్రి సుబ్రహ్మణ్యం గారు గ్రామకరణంగా 6 రూపాయల నెల జీతంలో బహుకష్టంగా సంసారాన్ని పోషిస్తూ ఉండేవారు. రామభక్తులైన కారణంగా ఈ కుమారునికి పట్టాభి సీతారామయ్య అని పేరు పెట్టారు. దురదృష్టవశాత్తు పట్టాభిగారికి 4వ సంవత్సరంలోనే పితృవియోగం జరిగింది. కష్టాలు ఆరంభమైనాయి. పినతండ్రి గారి నీడలో ఎలాగో స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. చిన్నతనం నుండి ఆయనకు ఏకాగ్రత, పట్టుదల.

దగ్గరలో ఉన్న ఏలూరు పట్టణం తరలిపోయింది. స్కాలర్షిప్ల సహాయంతో మిషన్ హైస్కూల్లో చదువు పూర్తి చేసి ప్రిన్సిపల్ బ్రౌన్ దొరగారు ఇచ్చిన సిఫార్సు ఉత్తరంతో బందరు నోబుల్ కాలేజీ ప్రిన్సిపల్ క్లార్క్ దొరగారిని కలిశారు. ఆయన, సీటుతో పాటు స్కాలర్షిప్ కూడా ఇస్తాను, క్రైస్తవ మతం స్వీకరిస్తావా అని అడిగారు. అందుకు పట్టాభిగారు, తాను బైబిల్ పూర్తిగా చదివి హైస్కూల్లో బహుమతులు కూడా పొందానని, క్రైస్తవ మతం మీద పూర్తిగా గౌరవం కూడా ఉన్నదని, అయితే క్రైస్తవ మతం మాత్రం స్వీకరించనని ధైర్యంగా చెప్పారు. అందుకు మనసులోనే మెచ్చుకున్న ప్రిన్సిపల్ గారు 1896లో బందర్ నోబుల్ కాలేజీలో ఎఫ్ఏలో చేర్చుకున్నారు. స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. పట్టాభిగారి అదృష్టం కొద్దీ గొప్ప సంఘ సంస్కర్త, బ్రహ్మసమాజ మతస్థాపకులలో ఒకరైన బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నాయుడు గారు ఆంగ్లోపన్యాసకులుగా దొరికారు. పట్టాభి వారి అభిమాన శిష్యుడైనాడు. తరువాత కాలంలో ప్రముఖులైన ముట్నూరి కృష్ణరావు గారు, కోపల్లె హనుమంతరావు గారు వారికి సహాధ్యాయులు. ఎఫ్ఏ అయిన తరువాత స్కాలర్షిప్ల వల్ల మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బీఏలో చేరి పాస్ అయినారు. ఎంఏ చదవడానికి సీటు, స్కాలర్షిప్ కూడా వచ్చాయి. కాని ఆయన కోరిక చిన్నతనం నుండి డాక్టర్ కావాలని. అందువల్ల వచ్చిన స్కాలర్షిప్ కూడా వదులుకున్నారు. బీఏ చదివే రోజుల్లోనే మొట్టమొదటిసారిగా గాంధీగారి దర్శన భాగ్యం కలిగింది వారికి. ఏదో ఒక అనిర్వచనీయమైన బంధం అప్పుడే ఏర్పడింది గాంధీగారితో. అదే సంవత్సరం 1898లో పట్టాభిగారికి కాకినాడ వాస్తవ్యులు, ప్రముఖ న్యాయవాది, ధనవంతులు, దేశసేవాపరాయణులు అయిన గంజాం వెంకటరత్నం గారు తమ ఏకైక కుమార్తె రాజ్యలక్ష్మినిచ్చి ఘనంగా వివాహం చేశారు. తనకు పుత్రసంతానం లేని కారణంగా పట్టాభిని లాయర్గా తన వద్దే ఉంచుకుని తీర్చిదిద్దాలని అనుకున్నారు వారు. కాని అసత్యమాడకుండా ప్రముఖ లాయర్ కాజాలరని తెలిసిన పట్టాభిగారు తాను డాక్టరై ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నారు. కట్నం కానీ కూడా ఆశించకుండా పెండ్లి చేసుకున్న పట్టాభిగారు మామగారి అండదండలతో నేటి ఎంబీబీఎస్కు సమానమైన ఎంబీసీఎం కోర్స్ 1906లో మద్రాసులో పూర్తి చేశారు. తన ప్రాణ స్నేహితులైన ముట్నూరి వారు, కోపల్లె వారు ఉంటున్న బందరులోనే వైద్య వృత్తి ఆరంభించారు. అనతి కాలంలోనే సమర్థుడైన డాక్టర్గా, రోగ నిర్ధారణ నిపుణులుగా పేరు సంపాదించారు. పుష్కలంగా ధనార్జన చేశారు. బందర్లో 2 మేడలు, పక్క గ్రామంలో కొంత పొలం కూడా కొన్నారు. ఏమి చేసినా ఎప్పటికప్పుడు దేశ పరిస్థితులను తెలుసుకుంటూ ప్రజాసేవ, దేశ దాస్య విముక్తి చేయాలని తపనబడుతూ ఉండేవారు. కాంగ్రెస్ సభలకు హాజరవుతూ ఉండేవారు. తరువాత కాలంలో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు కూడా అయినారు. అదే సమయంలో బెంగాల్ విభజన జరిగింది. ప్రజలను చైతన్యవంతులుగా చేయటానికి దేశ నాయకత్రయం లాల్ బాల్ పాల్ లలో ఒకరైన బిపిన్ చంద్రపాల్ గారు 1907లో ఆంధ్ర ప్రాంతం పర్యటించి వారి ఉపన్యాసంతో జనాన్ని దేశసేవ వైపుకు మళ్లిస్తున్నారు. దానికి ప్రభావితులైన కోపల్లె హనుమంతరావు గారు తన మిత్రులతో కలిసి ఆంధ్ర జాతీయ కళాశాలను 1910లో బందర్లో స్థాపించారు. పట్టాభిగారు అందులో ప్రముఖ సభ్యులు, తర్వాత కొంతకాలం కార్యదర్శి కూడా. వారు అభ్యుదయ భావాలతో హరిజనోద్యార్థులను చేర్చుకుని అగ్రవర్ణాల వారి సరసన కూర్చుండజేసి విద్యాబోధన ప్రారంభించారు. పెద్దల నుండి వచ్చిన వ్యతిరేకతను తట్టుకుని చేతి పనులు, తివాచినేత, సబ్బుల తయారీ, ఖద్దరు నూలు వడికి బట్టలు నేయడం, కలంకారీ పనులు, చాపలల్లటం, వడ్రంగి పనులు, కాగితం తయారీ, వ్యవసాయ శిక్షణ మొదలైన పనులు కూడా ఆరంభించారు. వీటి నిర్వహణకు ప్రజల నుండి వచ్చే ఐచ్ఛిక విరాళాలు మాత్రమే స్వీకరించారు. గాని ప్రభుత్వం వారి నుండి గ్రాంట్లు ఆశించలేదు. 1921లో గాంధీగారు ఈ కళాశాలను సందర్శించి నిర్వాహకుల చిత్తశుద్ధిని, దేశభక్తిని ఎంతగానో కొనియాడారు. అందుకే బందరు జాతీయ కళాశాలను ది లైట్ హౌస్ ఆఫ్ మచిలీపట్నం అనిన్ని, బందరు పట్టణాన్ని పట్టాభిపట్టణం అనిన్ని పిలిచేవారు ఆ రోజుల్లో. తరువాత కొంతకాలం పట్టాభివారు పత్రికారంగంలో కృషి చేసి ప్రజలకు బాగా చేరువైనారు. ముట్నూరి వారు నడుపుతున్న కృష్ణాపత్రికకు అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల 1908లో పట్టాభిగారు దానిని స్వీకరించి 1911 వరకు నిర్వహించి తిరిగి కృష్ణారావు గారికి కొంత లాభంతో ఒప్పగించారు. అయినా ఆ పత్రికకు క్రమం తప్పకుండా తమ వ్యాసాలు పంపిస్తూనే ఉన్నారు. తనదైన విశిష్ట శైలితో జన్మభూమి అని ఒక ఆంగ్ల వారపత్రికను 1919లో స్థాపించి నడిపారు పట్టాభిగారు. గాంధేయ సిద్ధాంతాలను తన పత్రిక ద్వారా మంచి ప్రచారంలోకి తెచ్చారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో తను జైలుకు వెళ్లినప్పుడు ఈ పత్రిక ఆగిపోవటం వల్ల ఆయనకు 8

వేలు నష్టం వచ్చింది. జైలు నుంచి విడుదలైన తరువాత అలహాబాద్ నుండి మోతిలాల్ నెహ్రూ గారు నడుపుతున్న ది ఇండిపెండెంట్ అను పత్రికకు, బొంబాయి నుండి నడుస్తున్న బాంబే క్రానికల్ పత్రికకు సంపాదకులుగా రమ్మని ఆహ్వానాలు వచ్చినా వాటిని తిరస్కరించి తన కార్యస్థానం బందర్లోనే అని నిర్ణయించుకున్నారు. పత్రికా వ్యాసంగంతో పాటు తన కాలాన్ని విద్యా సంస్థలు, బ్యాంకుల స్థాపన, హరిజనోద్ధరణ, ఖాదీ ప్రచారం, గ్రామీణాభివృద్ది మొదలైన నిర్మాణ కార్యక్రమాల వైపుకు మళ్లించారు. ఏ ఆదర్శమైనా ఆచరణాత్మకంగా ఉండవలను, లెట్ ది హ్యాండ్ స్పీక్ అని పట్టాభిగారు వెలువరించి ఆచరించిన సూక్తిని గాంధీగారు ఎంతో మెచ్చుకుని తన ఆశ్రమంలో కూడా ఒక పలక మీద వ్రాయించి వేలాడదీసినారట. అది గాంధీగారికి పట్టాభిగారి అందున గురి. 1908 నుండి 1953 వరకు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఆయన భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన కొరకు చేసిన అవిరళ కృషికి తోడు పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగం వలన 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రాయలసీమ ప్రజల భయాందోళన తొలగించడానికి మద్రాసులో బాగ్ ఒడంబడికను ఏర్పాటు చేసి విజయం సాధించటంలో పట్టాభిగారి రాజకీయ చాతుర్యం బహుధా ప్రశంసనీయమైంది. 1956 నవంబర్లో ఆంధ్రుల చిరకాల వాంఛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ రాజధాని అయింది. పట్టాభిగారు ఏ పదవిని ఆశించలేదు. భారతదేశ చరిత్రలో భాషా ప్రయుక్త రాష్ట్ర విభాగ కార్యక్రమం నీవే నిర్వహించి కాంగ్రెస్ చరిత్రలో సూత్రధారివై నిలవల్లని గాంధీగారు పట్టాభిని ఆశీర్వదించారంటే పట్టాభిగారి సమర్థతకు అదే నిదర్శనం. ఇదే నిబద్ధతతో వీరి కృషి ఫలితంగానే 1926లో ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఏర్పడింది. పట్టాభిగారికి సహకారోద్యమం అంటే బహు ఇష్టం. ఉత్పత్తిదారులు, వినియోగదారులు క్షేమంగా ఉండాలంటేను, మధ్య దళారులు, వడ్డీ వ్యాపారుల బెడద తప్పించాలంటేను సహకార సంస్థలు ఎంతైనా అవసరం అని ఆయన దృఢ నమ్మకం. అందుకే ఆయన సహకార అను పత్రికను నడిపి సహకారోద్యమ ఆశయాలను, లాభాలను ప్రజల హృదయాలకు తాకునట్లుగా చేసిన కార్యశీలి ఆయన. 1915లో కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకును, 1927లో వడ్లమన్నాడు భూమి తనఖా బ్యాంకును స్థాపించి రైతులకు ఎంతో మేలు చేశారు. ఆయన అంతటితో ఆగలేదు. ప్రజలకు పొదుపు అలవాటు చేయాలి, అందుకు ఒక కమర్షియల్ బ్యాంకు కావాలి, అందులో పోగైన డబ్బు ప్రజల అవసరాలను తీర్చాలి, పొదుపుదారులకు ఒక భరోసా కలగాలి, ఇదే దేశ సౌభాగ్యానికి బాటలు కావాలి అని సదుద్దేశంతో 1923 నవంబర్లో ఆంధ్ర బ్యాంకును స్థాపించారు. అది నేడు శాఖోపశాఖలుగా విస్తరించి బహుళ ప్రయోజనకారి అయి జాతీయం చేయబడ్డ పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా వెలుగొందుతున్నది. అనేక మంది నిరుద్యోగవంతులకు జీవిక అయింది. అదే దిశలో 1929లో భారత లక్ష్మి బ్యాంకు స్థాపించి కొంతకాలం పనిచేసిన తరువాత ఆంధ్ర బ్యాంకులో విలీనం చేశారు. ఆంధ్ర బ్యాంకు పుట్టినప్పటి నుండి 1941 వరకు డైరెక్టర్గా ఉండి దాని ప్రగతికి గట్టి పునాది వేశారు పట్టాభిగారు. తరువాత స్వాతంత్ర్యోద్యమంలో చదువులు మాని, ఉద్యోగాలు వదలి, వృత్తులకు స్వస్తి చెప్పి జైలుకెళ్లి వచ్చిన అవసరార్థులైన అనేక మంది దేశభక్తులకు జీవనోపాధి కలిగించుట కొరకు దేశసేవలో భాగంగా జీవిత భీమా రంగంలో ప్రవేశించి 1925లో ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీని, 1935లో హిందూస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించారు. వీరికి చెరుకువాడ నరసింహం గారు ఈ రంగంలో ఎంతో సహకారం అందించి భీమా డిండిమా అనే బిరుదును కూడా పొందారు. అనేక మంది నిరుద్యోగులు, స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నవారు ఈ కంపెనీలలో ఉద్యోగులుగాను, ఏజెంట్సుగాను పనిచేసి జీవనభృతి పొందగలిగారు. ఈ కంపెనీలు చాలా కాలం పనిచేసి ప్రభుత్వం వారి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కలిసిపోయాయి. ఇలాగా రాజకీయ రంగంలో ఉంటూనే తనదైన విశిష్ట రీతిలో ప్రజాసేవా రంగంలో నిరంతర కృషి చేశారు పట్టాభిగారు. 1929లో ఏర్పడిన అఖిల భారత చరకా సంఘం శాఖను ఆంధ్రలో ఏర్పరిచి దానికి కార్యదర్శిగా 1947 వరకు పనిచేశారు. ఆంధ్ర ఖద్దరుకు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించారు. తాను కూడా నూలు వడికారు, ఖద్దరు అమ్మారు. 1920లో గాంధీగారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక ఆయనకు మరింత సన్నిహితులైనారు పట్టాభిగారు. మహాత్ముని అతి కృష్ణతత్వాన్ని సూటిగా, సూక్ష్మంగా ప్రవచించడి ఓర్పు, నేర్పు ఆయనకే ఉన్నాయి. గాంధీగారి అనుయాయులుగా, మహాత్ముని సూత్రాలకు భాష్యకారుడుగా, గాంధీగారు దేశానికి మొగటం లేని మహారాజు అయితే పట్టాభిగారు ఆయన వద్ద జీతం బత్తెం లేని తెలుగు మంత్రి అనేవారు అందరూ కూడా. ఎట్టి కష్టసాధ్యమైన కార్యక్రమమైనా గాంధీజీకి ఉపాయాన్ని సూచించి
కార్యాచరణకు తోడ్పడే నమ్మకస్తుడైన మేధావి అని

0: పండిట్ నెహ్రూ గారే ప్రశంసించారు. ఏమి చేసినా వేరు నుంచి చిగురు వరకు పరిశీలించాలి, లేకపోతే వాటి విలువ మనకు తెలియదు అనేవారు పట్టాభిగారు. అందరికీ అన్నం, వస్త్రం, గృహం అనేది పట్టాభిగారి అంతర్వాణి. భృతి స్థితి అందరికీ ఏర్పడాలి అనేది వారి నిరంతర సాధన. కడుపు కాలుతుంటే ఎవరూ దేశసేవ చేయలేరు. ఏదైనా స్వచ్ఛంద వృత్తితో జీవిక ఏర్పరుచుకుని స్వాతంత్ర్య సమరంలోకి రండి అనేది వారి నినాదం. ఇక్కడే పట్టాభిగారికి ప్రకాశం గారికి కొంత తేడా ఉంది. పట్టాభిగారు ఒకసారి అన్నారు, ప్రకాశం గారు రేపటి సంగతి చూడరు, నేను అలాగాదు, రేపటి సంగతే కాదు ఎల్లుండి సంగతి కూడా చూస్తాను అని. అంతేకాదు ఎలాంటి ప్రమాదాన్నైనా లెక్కజేయక ముందుకు దూకుతారు ప్రకాశం గారు. కాని పట్టాభిగారు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి తెలివిగా దారిమళ్లించి ఆ ప్రమాదాన్ని అధిగమించి విజయం సాధించే తత్వం ఆయంది. దారులు వేరైనా ఇద్దరు నిస్వార్థ దేశభక్తులే, స్వాతంత్ర్య సమరయోధులే. పట్టాభిగారు అనేక గ్రంథాలు రచించారు. అన్నిటినీ మించినది వారు రాసిన కాంగ్రెస్ చరిత్ర. అన్ని ఘట్టాలను క్రోడీకరించి తేదీలతో సహా కేవలం 2 నెలల కాలంలో జైల్లో ఉన్నప్పుడు 1000 పేజీల ఉద్గ్రంథాన్ని 1936లో ఆంగ్లంలో రచించారు. 1947లో 2వ భాగం వెలువడింది. సత్యాగ్రహ సమరంలో ప్రముఖులై గాంధీజీయుల అసమాన భక్తి ప్రవత్తులు కలిగిన ఈ మహాదేశభక్తుడు వ్రాసిన మహాగ్రంథమిది అన్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ పుస్తకాన్ని చూసి కాంగ్రెస్ సంస్థ చరిత్రను విశదీకరించే ప్రమాణ గ్రంథమిది అన్నారు మన రాధాకృష్ణ పండితులు. అనేక భాషల్లోకి అనువదించారు ఈ గ్రంథాన్ని. ప్రముఖ దేశభక్తుడు కొడాలి ఆంజనేయులు గారు తెలుగులోకి అనువదించారు. ఒక బొంబాయి పబ్లిషింగ్ కంపెనీ వారు ఆ రోజుల్లో కాపీరైట్ హక్కులిస్తే 50,000 రూపాయలు పారితోషికం ఇస్తానన్నారు పట్టాభిగారికి. అది వారు నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ఈ పుస్తకంపై వచ్చు ప్రతి ఒక్క పైసా కాంగ్రెస్ సంస్థకే చెందాలన్నారు పట్టాభిగారు. పైగా తన స్వంతానికి కూడా 10 రూపాయలు ఖర్చు చేసి పుస్తకాన్ని కొనుక్కున్నారు. ధనార్జన బాగా చేస్తున్న సమయంలో వైద్య వృత్తిని దేశసేవకై ఎలా త్యజించారో ఇక్కడ కూడా అదే త్యాగాన్ని ప్రదర్శించి అందరి మన్ననలను పొందారు. పట్టాభిగారు మంచి రచయితేగాక మంచి వక్త కూడా. అనేక భాషల్లో అనర్గళంగా ఉపన్యసించి తన వాదనతో, తార్కిక శక్తితో ప్రజల మనస్సులను తన వైపుకు తిప్పుకోగలిగిన వాక్పటిమ ఆయన సొంతం. అందుకే కుందూరు ఈశ్వరదత్తు గారు ఆయన చేతిలో వెండికలం, కంఠంలో పైడి శంఖం ఉన్నాయి అని చమత్కరించారు. ఒకసారి పొదుపుని గురించి మాట్లాడుతూ, పొదుపు అంటే జీవితాన్ని కుదించుకుని పేదరికంలో పడటం, లోభిత్వం వహించడం కాదు, మన దుబారా తగ్గించి అవసరాలను గుర్తించి మసలుకోవటమే పొదుపు అని సూత్రీకరించారు. 1926 నుండి స్వదేశ సంస్థానాలను పరిశీలించి అక్కడి ప్రజల స్వేచ్ఛ కోసం, పురోభివృద్ది కోసం ఎంతో పాటుపడ్డారు. 1939లో గాంధీగారు మద్దతుతో దేశంలోనే అత్యున్నత గౌరవప్రదమైన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సుభాష్ చంద్రబోసు గారితో పోటీ చేసి ఓటమి పాలైనారు. ఈ విషయంలో గాంధీగారే ఎక్కువగా బాధపడి, పట్టాభి ఓటమి నా ఓటమి, పటాభీస్ డిఫీట్ ఈజ్ మై డిఫీట్ అన్నారు మహాత్ముడంతటి వాడు బహిరంగంగా. ఇలా అన్నారంటే పట్టాభి ఎడల ఆయనకు గల విశ్వాసం, నమ్మకం అర్థమవుతుంది మనకు. తర్వాత అదే పదవికి 1948లో మిత్రుల కోరిక మేరకు పురుషోత్తమదాస్ టాండన్ గారితో పోటీ చేసి గెలుపొందారు. అది కళ్లారా చూడటానికి గాంధీ గారు అప్పటికి లేరు. ఆయన జీవితంలో పట్టాభిగారు ఏ ప్రభుత్వ పదవిని ఆశించలేదు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగాను, 1946లో రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యులుగాను దేశానికి తమ అమూల్యమైన సేవలందించారు. స్వాతంత్ర్యానంతరం 1952లో రాజేంద్ర ప్రసాద్ గారి ఒత్తిడి మేరకు భార్యావియోగకాల సద్వినియోగం కొరకు మధ్యప్రదేశ్ గవర్నర్ పదవిని అంగీకరించారు. 1957 వరకు అనేక బీద సంస్థలకు, బాధితులకు తగిన సహాయాలను అందించారు. ఆ పదవి వల్ల యూనివర్సిటీలలో వారి వారి భాషలలో విద్యార్థులకు ఉపయుక్తమైన సూచనలతో అనేక ఉపన్యాసాలిచ్చారు. 5 ఏళ్లు పదవీ కాలం ముగిసిన తర్వాత ఏ పదవిని ఆశించక హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు పట్టాభిగారు. క్రమేణా ఆరోగ్యం క్షీణించటం వలన తన 79వ ఏట 17/12/1959న పరమపదించారు.
1: మీరింతవరకు భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ లొల్లా శ్రీరామమూర్తి గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు

బాపూజీ తన రచనల్లో సంగీతాన్ని గురించి ఈ విధంగా వ్రాశారు. తనలోని సంగీత లక్షణాలు లేనివాడు మూర్ఖుడైనా కావాలి లేదా జంతువైనా కావాలి అని ఒక ప్రముఖ సామెత ఉంది. మనలో సంగీతాభిరుచి ఉండనంత వరకు మనం మూర్ఖులతో లేదా జంతువులతో సమానమే. సంగీతాన్ని మనం విస్తృతార్థంలో చెప్పాల్సి వస్తే మన జీవితంలోని ఏ భాగాన్ని కూడా దాని నుంచి వేరు చేసి చూడలేము. సంగీతమంటే ఒక పాట పాడే పిల్ల చేసే సాధనంగా నేడు భావించబడుచున్నది. మన సోదరి మనల్ని కుమార్తెలను సంగీత పాఠశాలలకు పంపాలి. నిజంగా చెప్పాలంటే సంగీతం అనాదిగా వస్తున్న ఒక పవిత్రమైన కళ. సామవేదంలోని చరణాలు సంగీతానికి గని వంటివి. అదేవిధంగా ఖురాన్లోని ఏ ఆయత్తు కూడా సంగీతం లేకుండా పాడడానికి సాధ్యపడదు. డేవిడ్ క్రైస్తవ పద్యాలు మనకు ఎంతో శ్రద్ధ కలిగేలా చేసి మనకు సామవేదంలోని చరణాలను జ్ఞప్తికి తెస్తాయి. ఆ కళను మళ్లీ పునరుద్ధరిద్దాం. ఇంకొక అడుగు ముందుకు వేద్దాం. లక్షలాది పేద గృహాల్లో మనం ఆ సంగీత కళను చూడగలిగితే మనం తప్పనిసరిగా ఆదిని ఒడికి ధరించాలి. ఆ చరకా సంగీతం మనందరికీ ఉచిత బహుమతి కాబట్టి అది ఎంతో తీయగా ఉంటుంది. అది లక్షలాది మందికి ప్రధాన జీవన లక్షణం మరియు అత్యంత విశ్వసనీయం కాబట్టి అదే నిజమైన సంగీతమని నాకు అనిపిస్తుంది. సంగీతం నాకు చాలా మనశ్శాంతినిస్తుంది. ఏదో విషయం గురించి నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్నప్పుడు సంగీతం తక్షణమే ప్రశాంతతను సమకూర్చిన సంఘటనలు నాకిప్పటికీ జ్ఞాపకమున్నాయి. కోపాన్ని అధిగమించడంలో కూడా సంగీతం నాకు సహాయపడింది. ఒక విషయాన్ని మామూలుగా గద్యరూపంలో చెబితే నా బుర్రకెక్కనిది, ఒక శ్లోకరూపంలో చెబితే ఇట్టే మనసుకు హత్తుకున్న సంఘటనలు నేను ఇప్పటికీ జ్ఞప్తికి తెచ్చుకోగలను. అదేవిధంగా సరైన రీతిలో పాడినప్పుడు అవి సరిగ్గా నా మనసులో కూర్చుండిపోవడము, ఆ విధంగా పాడనప్పుడు నా బుర్రకు ఎక్కకపోవడం జరుగుతుంది. హృదయంగా అనిపించే గీత పద్యాలను ఎంతసేపు వింటున్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది. ఎంత ఎక్కువ వింటే అంత లోతుగా దాని అర్థము నా హృదయంలో స్థిరపడిపోతుంది. నా చిన్నతనంలో రామాయణంలోని కొన్ని అంశాలను సంగీతాత్మకంగా వినడం జరిగింది. అవి సంవత్సరాల తరబడి నా మనసులో అలాగే నిలిచిపోయాయి తప్ప ఏమాత్రం చెదిరిపోలేదు. భగవంతుని మార్గం సన్మార్గమే తప్ప దుర్మార్గం కాదు అంటూ ఎంతో తీయని స్వరంతో వినిపించిన ఒక శ్లోకం నన్ను అప్పుడెంతగా కదిలించిందో నాకిప్పటికీ చెరగని గుర్తుగా ఉండిపోయింది.

1907లో ట్రాన్స్వాల్లో నా మీద తీవ్రమైన హత్యాప్రయత్నం జరిగింది. అప్పుడు నా కోరిక మీద అలివర్ డోక్ దయచేసి విచక్షణతో ముందుకు సాగండి అనే పాటను పాడి వినిపించినప్పుడు ఆ గాయాల బాధ నుండి నాకు కొంచెం ఉపశమనం కలిగింది. అయితే నాకేదో సంగీత పరిజ్ఞానముందని ఎవరూ అనుకోవద్దు. అందుకు భిన్నంగా నా సంగీత పరిజ్ఞానం అత్యంత ప్రాథమికమైనది. సంగీతాన్ని నేను విమర్శనాత్మకంగా పరిశీలించలేదు. ఒక మంచి సంగీతాన్ని విని ఆస్వాదించగలనని మాత్రమే నేను నా గురించి చెప్పుకోగలను. అంతేకాక నా మీద సంగీత ప్రభావం ఎప్పుడూ ఒకే విధంగా ఉందని, అందరికీ అలాగే ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ సృష్టికర్త అయిన భగవంతుడు ఈ సృష్టిలో ప్రతిదాన్ని మంచి చెడుల సమాహారంగా సృష్టించాడు. అయితే మంచి మనిషి మాదిరిగా నీళ్లను వదిలి క్షీరాన్ని ఆరగించే హంస మాదిరిగా మంచిని మాత్రం గ్రహించి చెడును వదిలేస్తాడు అని తులసీదాస్ పాడుతూ ఉండడం మనకు తెలుసు. మీరా భజన్స్.

0: And in men's cricket, India crushed Afghanistan by 127 runs in third T20 international to win the series 3-0. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి
2: సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్కు దౌత్యపరమైన ప్రాధాన్యత పెరగడంతో పాటు సుపరిపాలన, ఆర్థిక వ్యవస్థ, మౌలిక వస్తులు, విదేశాంగ విధానాల్లో దేశం పలు కీలక విజయాలు సాధించింది. నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ప్రభుత్వాధినేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాటి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, భారతదేశ ప్రధానమంత్రిగా దాదాపు 12 ఏళ్లు పూర్తి చేసుకుంటూ 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంలో జీఎస్టీ అమలు, ప్రపంచ బ్యాంక్ వ్యాపార అనుకూల ర్యాంకింగ్లో భారతదేశాన్ని 142వ స్థానం నుంచి 63వ స్థానానికి మెరుగుపరచడం, స్వచ్ఛభారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా పారిశుద్ధ్య విప్లవం తేవడం వంటివి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. అంతేకాక ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య భద్రతా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది కుటుంబాలకు లబ్ది చేకూర్చడం, జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం, వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభం, గ్రామీణ విద్యుదీకరణ, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు చేయడం, జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి భారతదేశంలో పూర్తిస్థాయిలో విలీనం చేయడం, రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ రక్షణ పరికరాల తయారీని పెంచడం, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఉగ్రవాదానికి గట్టి సమాధానం చెప్పడం, భారతదేశ నాయకత్వంలో G20, బ్రిక్స్ వంటి శిఖరాగ్ర సదస్సులను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ దేశాల గళంగా మారడం, పర్యావరణ పరిరక్షణ కోసం గ్లోబల్ సోలార్ కూటమికి నేతృత్వం వహించడం నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనాలుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు 4 రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, సామాజిక అభివృద్దిని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా గురువారం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో రాత్రి 7 గంటలకు దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, సేవా సంకల్ప అభియాన్లో భాగంగా కాశీ నుంచి ప్రధానమంత్రి జన్మస్థలమైన గుజరాత్లోని వద్దనగర్ వరకు సేవాజ్యోతి కలశయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలను సత్కరించడంతో పాటు తల్లులు, పిల్లలకు అవసరమైన పోషకాహార అవగాహన, ఆరోగ్య సేవలు అందిస్తారు. పాఠశాల విద్యార్థులకు మేరే సప్నో కా భారత్ ఇతివృత్తంగా చిత్రలేఖనం, ప్రసంగ పోటీలు నిర్వహిస్తారు. వార్డు, బ్లాక్ స్థాయిల్లో ప్రత్యేక సేవాసేతు క్యాంపులు ఏర్పాటు చేసి అర్హత ఉండి పథకాలందని వారికి ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా పొందే అవకాశం కల్పిస్తారు. స్థానికంగా ఉపాధి, చట్టపరమైన సమస్యలున్నవారికి ఉచిత చట్టపరమైన సలహాలు, సహాయం అందిస్తారు. ఈ ప్రచారంలో భాగంగా సాంస్కృతిక పోటీలు, క్రీడా పోటీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 4 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో సుపరిపాలన, లక్పతి దీదీలు, మహిళా సాధికారిత, యువజన భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నారు. బూత్ స్థాయిలో ఏక్ పేడా మాకేనాం పేరుతో చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశుభ్రత పెరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగే పని లేకుండా సేవా శిబిరాల వద్ద నేరుగా దరఖాస్తులు సమర్పించే అవకాశం కలుగుతుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల స్వయం ఉపాధి, రక్షణ పింఛన్ పథకాల గురించి ప్రజలకు సమగ్ర అవగాహన లభిస్తుంది. నేరుగా అధికారులే ప్రజల వద్దకు రావడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి పారదర్శకత పెరుగుతుంది. రేషన్ కార్డులు, ఆధార్ సవరణలు, పెన్షన్ల దరఖాస్తులు వంటి నిత్య జీవిత సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుంది. ఈ విధంగా సేవా సంకల్ప అభియాన్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రభుత్వ సేవలను సమాజంలోని చివరి వ్యక్తి వరకు వేగంగా, పారదర్శకంగా అందించే ఒక బృహత్తర సామాజిక కార్యక్రమం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్పై వార్త

0: వ్యాఖ్యనం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బే. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ముందుగా పూజ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట వినబోతున్నారు. దాశరథి సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఆకాశవాణి కొద్ది క్షణాల్లో తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె నరసింహారం గారు మరియు డాక్టర్ పివిఎన్ మారుతి గారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా ఈ ఉదయం కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం మా సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిన తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆమె కాదు, సమస్త భక్తకోటి ఆ స్వామిని వేడుకునేదే. ఈ సంసారమనేటువంటి భవసాగరాన్నించి విముక్తి కలిగించి నీలో ఐక్యమయ్యే విధంగా నిరంతరము నీ పాదసేవ చేసుకునే విధంగా నీ వద్దే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. జన్మ రాహిత్యాన్ని కోరుకునేవారు కొందరు అంతకు మించి ప్రతి జన్మలోనూ నిన్ను సేవించుకునే భాగ్యం కలగాలని కోరుకునేవారు కొందరు, ఇలా అందరూ స్వామి సన్నిధిలో స్వామి సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి వారే. అలా ఎందరో మహనీయులు అందరికీ కూడా ఒకేసారి దర్శన భాగ్యాన్ని కల్పించి తరింపచేసేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవములే ఈ బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారు ఈనాడు కల్పవృక్షము ఛాయలో దేదీప్యమానంగా అమ్మవారిద్దరితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆశ్రితజనుల మనోభీష్టాలను నెరవేర్చు కల్ప తరువే శ్రీనివాస పరబ్రహ్మ అని మనకు పురాణ సాహిత్యం తెలియజేస్తోంది. వృక్ష సంపదలో కల్పవృక్షం అత్యంత విశేషమైనటువంటిది. ఇతర వృక్షములు తమకు సంబంధించినటువంటి తమకు కాచినటువంటి ఫలములనే ఇస్తాయి, కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని. ఎల్ల ఋతువులందు నెలరారిపరోమై ఇంద్రు విరులతోటకెపు తెచ్చి కోరు వచ్చి వారి కోర్కెలు నీనడు వేల్పు మ్రానుపాల వెళ్ళి బుట్టే అని క్షీరసాగరం మథనం జరిగిన సందర్భంలో అందులో నుంచి కల్పవృక్షం ఆవిర్భవించింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారికి వాహన సేవలు అధికంగా అమ్మవారికి తోబుట్టువుగా ఉన్నవే ఉంటాయి. ఒక గజరాజం ఐరావతాన్ని తీసుకున్న, అలాగే చిట్ట చివర అశ్వవాహనం చేసుకున్న, అదేవిధంగా కల్పవృక్ష వాహనం, ఇలా అలాగే చంద్రప్రభ వాహనం, ఇలా ఎక్కువ స్వామివారు అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే విధంగా, అదేవిధంగా అమ్మవారు కూడా నిరంతరము స్వామివారి హృదయస్థానంలో ఉండి ఎప్పుడైతే అమ్మకు ప్రీతి కలిగిందో వెంటనే ఆ అమ్మవారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అంటే అమ్మ ఎవరి గురించి చెబుతుందండి, తమ బిడ్డల గురించే చెబుతుంది, తన భక్తుల గురించే చెబుతుంది. వారు విన్నవించుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో స్వామివారి చెవిన పడితే అవి ఫలిస్తాయో ఆ సమయాన్ని చూసి ఆచిచూచి అమ్మవారు అయ్యవారికి తెలియవరుస్తుంది. అందుకనే ఆయన హృదయలక్ష్మి నిరంతరం ఉండడం చేతే మన చేత ఇంత కరుణని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కరుణా సాగరంగా స్వామివారి వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సాగరానికి ప్రతిగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్ష ఛాయలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడే విహరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వాహన సేవలో చూసినట్లయితే రుక్మిణి సత్యభామా సమేత శ్రీకృష్ణ

0: కృష్ణ పరమాత్మే విహరిస్తున్నాడా అన్న భావన కలుగుతుంది. నెమలి పించాన్ని ధరించాడు, చేతిలో వేణువును ధరించాడు. చక్కటి భంగిమలో ఒక కాలు మడిచి మరొక కాలు వెంపు ఉంచి నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చెరగని ముద్రగా మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారు భక్త శిఖామణులు. మరొక మక్క ఆ స్వామి చెంత చక్కగా కళలను ప్రదర్శించేటువంటి అవకాశం దొరికిందనే భావనతో ఎంతోమంది భక్త శిఖామణులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. భాగవత భారత రామాయణాది ఇతిహాసాల్లో కావ్యాల్లో వర్ణించినటువంటి అనేక రకములైనటువంటి నృత్యాలను గీతాలని స్వామి ముందు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే తమ కళలకు సరైనటువంటి ప్రదర్శనకు అవకాశమని, నిజంగా తాము నేర్చుకున్నటువంటి కళలకు తాము ధన్యులమయ్యామని, తమ జన్మ సార్థకత ఏర్పడిందనేటువంటి తన్మయత్వంతో స్వామివారి ముందు చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు. అందులో పిన్నవారు పెద్దవారు అనేటువంటి తారతమ్యాలు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం లేదు. అందరూ కూడా ఉత్సాహంగా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో తమ యొక్క నైపుణ్యాలని స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామివారికి వృక్షానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీనివాస పరబ్రహ్మ పద్మావతి పరిణయ సమయంలో కుబేరుని వద్ద రుణం తీసుకున్న సందర్భంలో మరి ఆ పట్టా మీద సంతకం, సాక్షి సంతకం, ఆయన ఒక కాగితాన్ని రాసిచ్చినట్టుగా అప్పు తీసుకుంటున్నట్టు దానికి సాక్షి సంతకాలు కూడా అడిగినట్టుగా ఆ సాక్షి సంతకాలతో పాటు ఎవరి నీడలో ఇదంతా జరిగిందండి అంటే ఒక చింత చెట్టు నీడలో ఈ తతంగం అంతా జరిగినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక చింత చెట్టు కూడా సాక్షిగా ఉందని, కాబట్టి తన పరిణయానికి కావాల్సినటువంటి ధనాన్ని తీసుకునే సందర్భంలో ఉంది కాబట్టి దానిని కూడా అనుగ్రహించారా స్వామివారు అన్న భావనతో ఇక్కడ మనకి స్వామివారు విహరించేటువంటి వైనం కనబడుతుంది. కాదు కాదండి, మరొక విశేషం ఉంది. తిరుమలలో సంపంగి ప్రాకారం అని పిలుస్తారు ఒక చక్కనైనటువంటి కట్టడాన్ని. ఎందుకు దానికి ఆ విధమైనటువంటి పేరు వచ్చిందండి అని చూసినట్లయితే స్వామివారికి ప్రాకారం నిర్మించే సమయంలో అన్ని వెంపులా అన్ని ప్రాకారాలు నిర్మాణమవుతున్న సమయంలో ఒక ప్రాకారానికి ఒక సంపంగి మాను అడ్డుగా ఉంది. అయ్యో, ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ పువ్వులోనూ అన్నిటిలోనూ పరమాత్మ యొక్క స్వరూపమే కదా, మరి ఈ వృక్షాన్ని తొలగించినట్లయితే మరి ఇబ్బంది అవుతుందే అని ఆలోచించి మరి స్వామివారే ఏ రకమైనటువంటి మార్గాన్ని కల్పిస్తారు అని ఆనాటికి ఆ పనులన్నీ నిలిపివేసి మరుసటి నాడు పరిచూద్దాం దాని సంగతి, లేదా మరొక విధంగా నిర్మించాలా అని వాళ్ళు తర్జనపడుతూ వెనక్కి వెళ్ళిపోయారట. కానీ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందారు అందరూ కూడా. అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటయ్యా అంటే ఆ సంపంగి మాను తమ కట్టడానికి ఎప్పుడైతే అడ్డుగా అనుకున్నారో దానికి తొలగి కొంచెం అటుగా వెళ్ళినట్టుగా వాళ్ళకి కనిపించిందిట. అంటే స్వామిని సేవించుకోవడంలో, స్వామి కార్యంలో మనం అనుకునేటువంటి కేవలం చైతన్యం కాదు జడ పదార్థములు కూడా స్వామికి సహకరిస్తాయి అని. ఆ రకంగా ఆ సంపంగి మాను ఆలయ నిర్మాణ సమయంలో సహకరించినందుకు గాను ఆ మాను ఉన్న చోట ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం అన్నారని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కేవలం మానవ మాత్రులే కాదు చరాచర జీవకోటి కూడా సేవించి తరించినట్లుగా మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో కనబడుతూ ఉంది. ఇలా సమస్త జీవుల చేత చరాచర జీవకోటి చేత సేవింపబడేటువంటి స్వామి నిజానికి మన చేత సేవింపబడుతున్నట్లుగా కనిపించిన నిలువెత్తుగా నిలబడి 24 గంటలు ప్రతి క్షణము కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామి, అటువంటి కరుణాస్వరూపుని యొక్క కారుణ్యము గురించి, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ కుప్ప నరసింహశర్మ గారు అందిస్తారు. ఆయన యొక్క ప్రవచన ధారామృతంలో విషయాన్ని తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాయాద్ విశ్వస్య సాక్షి ప్రభురఖిల జగత్ కారణం శాశ్వతోయం పాద ప్రహ్వాఘరాశి ప్రశమన భృతాం బోధర ప్రాభవో మాం వ్యక్తావ్యక్తస్వరూపో దురధిగమపదః ప్రాక్తనీనాం చ వాచాం ధ్యేయో యోగీంద్ర

ಚೇತ ಸರಸ ಜನಯತ ನಂದ ದೀಕ್ಷಾ ವಿಹಾರ ಅನಿ ಮಹಾನುಭಾವುಲು ಅಂದರೂ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಾರಿನ ಸ್ತುತಿ ಚೇಸ್ತೂ ಉಂಟಾರು. ಈರೋಜು ಮಹಾಭಾಗ್ಯಂ ಕಲ್ಪವೃಕ್ಷ ವಾಹನಂಲೋ ಅಮ್ಮವಾರ್ಲತೋ ಕಲಿಸಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಾರು ವಿಹರಿಸ್ತೂ ಮನಕು ದರ್ಶನಮಿಸ್ತೂ ಅನುಗ್ರಹಿಸ್ತೂ ಉನ್ನಾರು. ಚಾಲಾ ಅದ್ಭುತಮೈನಟುವಂಟಿ ಅಲಂಕರಣ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಅಲಂಕರಣ ಚೇಸಾರು. ರುಕ್ಮಿಣಿ ಸತ್ಯಭಾಮಲತೋ ಕೂಡಿ ಉನ್ನಟ್ಲುಗಾ ಮನಂ ಭಾವನ ಚೇಯಚ್ಚು. ಅದಿ ಕಲ್ಪವೃಕ್ಷ ವಾಹನಂ. ಕಲ್ಪಂ ಅಂತೇ ಕಲ್ಪವೃಕ್ಷ ವಾಹನಂ ಅಂತೇ ಏಮಿಟಿ ಅನ್ನ ಕಿಂಚಿತ್ ಆಲೋಚನ ಚೇದಾಂ. ಕಲ್ಪಂ ಅನೇ ಪದಾನಿಕಿ ಮುಂದು ಸಂ ಅನೇ ಅಕ್ಷರಾನ್ನ ಚೇರುದ್ದಾಂ. ಅಪ್ಪುಡು ಸಂಕಲ್ಪಂ ಅವುತುಂದಿ. ಸಂಕಲ್ಪಂ ಅಂತೇ ಕೋರಿಕ. ಕೋರಿಕ ವಲ್ಲೇ ಕದಾ ಸಮಸ್ತಮು ಪುಡುತೋಂದಿ. ಪರಮಾತ್ಮ ಸಂಕಲ್ಪಿಂಚಾಡಟ ಸೃಷ್ಟಿ ಚೇಯಾಲಿ ಅನಿ. ಅವ್ಯಕ್ತಂಗಾ ಉನ್ನ ಆಯನಲೋಂಚಿ ಒಕ ಪದ್ಮಂ ವಚ್ಚಿಂದಿ. ಆ ಪದ್ಮಂ ವಿಕಸಿಂಚಿಂದಿ. ಅಂದರೋ ಚತುರ್ಮುಖ ಬ್ರಹ್ಮಗಾರು ಉನ್ನಾರು. ಆಯನಕು ಕಳ್ಳು ತೆರೆ ಚೂಸ್ತೇ ಮಳ್ಳೀ ತನ್ನನ್ನು ಎವರು ಸೃಷ್ಟಿಂಚಾರೋ ಕನಿಪಿಂಚಡಂ ಲೇದು. ಏದೋ ಒಕ ಶಬ್ದಂ ವಿನಿಪಿಂಚಿಂದಿ ತಪಸ್ಸು ಚೇಯಮನಿ. ತಪಸ್ಸು ಚೇಯಗಾ ಚೇಯಗಾ ಪರಮಾತ್ಮ ಯೊಕ್ಕ ಸಂಕಲ್ಪಂ ಆಯನಕು ಬೋಧಪಡಿಂದಿ. ಮಳ್ಳೀ ಆಯನ ಸಂಕಲ್ಪಿಂಚಾಡಟ ಸಭೂರಿ ದಿವ್ಯಾಹರದ ಸಭೂಮಿ ಮಸೃಜದ ಅನಿ ವೇದಂ ಚೆಪ್ತೂನ್ನದಿ. ಉನ್ನಟ್ಟುಂಡಿ ಪರಮಾತ್ಮ ಕೋರಿಕಾನುಸಾರಂ ತಾನು ಕೂಡ ಇಲಾಗೇ ಕೋರುಕುನ್ನಾಡಟ ಭೂಹು ಅನ ಅನ್ನಾಡಟ. ವೆಂಟನೇ ಭೂಮಿ ವಚ್ಚೇಸಿಂದಿ. ಆ ಭೂಮಿ ಎಟ್ಲಾ ನಿರ್ಮಿತಮೈಂದೋ ಅಂತಕುಮುಂದು ಚತುರ್ಮುಖ ಬ್ರಹ್ಮಗಾರಿ ಕೂಡ ತಿಳಿದು. ಸಭುವೈ ದಿವ್ಯಾಹರದ ಮಳ್ಳಿ ಭುವಹ ಅನೇ ಶಬ್ದಂ ಚೇಸಾಡಟ ಸುಭಹ ಅನೇ ಶಬ್ದಂ ಚೇಸಾಡಟ. ಈ ವಿಧಂಗಾ ಸಮಸ್ತ ಲೋಕಾಲು ಆವಿರ್ಭವಿಂಚಾಯಟ. ವಿರಿಸಿ ಚೆಪ್ಪದಲಿಸಿನ ಅಂಶಮೇಮಿಟಂತೇ ಸಂಕಲ್ಪ ಮಾತ್ರಮ ಚೇತ ಸೃಷ್ಟಿ ಅಂತ ಪ್ರಾರಂಭಮೈಂದಿ. ಸೃಷ್ಟಿಕ ಮೂಲ ಕಾರಣಂ ಸಂಕಲ್ಪಂ ಅನೇ ಅರ್ಥಮೈಂದಿ. ಅಂತೇ ಕೋರಿಕ. ಈ ಸೃಷ್ಟಿ ಇದು ಪರಮ ಈ ಕೋರಿಕ ಪರಮಾತ್ಮ ಕೋರಿಕ. ಆಯನ ಸತ್ಯ ಸಂಕಲ್ಪುಡು ಸತ್ಯಕಾಮುಡು ವ್ಯರ್ಥಮು ಲೇನಿ ಕೋರಿಕ ಕಲಿಗಿನ ವಾಡು. ಕಾಬಟ್ಟೆ ಆಯನ ನುಂಚಿ ಈ ಸಮಸ್ತ ಬ್ರಹ್ಮಾಂಡಾಲು ಆವಿರ್ಭವಿಂಚಾಯಿ. ಆ ಬ್ರಹ್ಮಾಂಡಾನ್ನ ಮೊತ್ತಾನ್ನೇ ಕೂಡ ವೃಕ್ಷಂ ಕಿಂದ ಶಾಸ್ತ್ರಜ್ಞರು ವರ್ಣಿಂಚಾರು. ಊರ್ಧ್ವಮೂಲ ಮಧಶಾಖಂ ಅಶ್ವತ್ಥಂ ಪ್ರಾಹುರವ್ಯಯಂ ಅನ್ನ ಭಗವದ್ಗೀತಲೋ ವಿಸ್ತೃತಂಗಾ ವರ್ಣಿಸ್ತಾರು. ಅಶ್ವತ್ಥ ವೃಕ್ಷಂಗಾ ಈ ಸಂಸಾರಾನ್ನಿ ವರ್ಣಿಸ್ತಾರು. దానికి అనేక పోలికలు ఉన్నాయి. ఎలాగైతే వృక్షం ఒక కొమ్మ నరికినా మరొక మార్గం ద్వారా మళ్ళీ పెరుగుతూ ఉంటుందో, అలాగే మనలో ఒక కోరిక ఏదైనా ఒక రకమైన వైరాగ్యం ద్వారా పోయినా మరొక రకమైన కోరిక మొలుస్తూనే ఉంటుంది. కోరిక ఉన్ననాళ్ళు ఈ ప్రపంచ సృష్టి ఉంటూనే ఉంటుంది. కాబట్టే వైరాగ్యాన్ని సంపాదించాలి, నైరాశ్యంగా ఉండాలి అని అంటుంటారు. పరమాత్మ తాను సృష్టించినటువంటి జగత్తు మరొకటి కాదు, తానే అని చాలాసార్లు చెప్తూ ఉన్నాడు. విశ్వం విష్ణు అనే పదాల ద్వారా ఈరోజు కూడా తన జగత్ తాను సృష్టించినటువంటి జీవుల ఉపభోగాను జీవుల ఉపభోగానుగుణంగా సృష్టించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండము మరొకటి కాదు, తానే అన్నట్లుగా ఆ వాహనంలో తానే ఉంటున్నాడు. పైపచ్చు కృష్ణావతారాన్ని పెట్టారు. ఇక్కడ రెండు గమ్మత్తులున్నాయి. పారిజాత వృక్షం అనేది ఒక వృక్షం ఉంది. అది కల్పవృక్షాలలో పంచకల్పవృక్షాలు ఐదు రకాల కల్పవృక్షాలు ఉంటాయి అంటారు. దాంట్లో ఒకటి ఈ పారిజాతం. ఆ పారిజాతం పరమాత్మకు చాలా ఇష్టం. సత్యభామకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు అని ఒక కథ ఉంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ అంటారు. రెండవ అంశం ఏంటంటే విష్ణుమూర్తి అవతారాలలో కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అంటారు. పైపెచ్చు ఆయన శీఘ్ర ఫలదాత అంటారు. శ్రీకృష్ణ సర్వదేవానాం అధిక సర్వకామదః అని కూడా అంటారు. ఆయన గురించి ఒకసారి నామస్మరణ చేస్తే చాలుట, ఆయన వెంటనే కరిగిపోయి ఎంత అడిగితే అంత అనుగ్రహించేస్తాడట, అంతకన్నా ఎక్కువ కూడా అనుగ్రహిస్తాడట. కాబట్టి కృష్ణాలంకారంలో ఉన్నాడు. పైపెచ్చు గమ్మత్తేమిటో తెలుసా? పైన నెమలిపించ ఉంటుంది. ఇంత సమస్త కోరికలు తీర్చేటువంటి పరమాత్మ వైరాగ్యంగా ఉండండి, ఏదైతే అత్యవసరమో దాన్ని మాత్రమే కోరండి అని సూచిస్తున్నట్లుగా నెమలిపించాన్ని కూడా ధరించి ఉన్నాడు. అటువంటి గొప్పవైన అలంకరణతో తన యొక్క గొప్పదైన తత్వాన్ని తెలియజేస్తూ తన యొక్క ప్రాభవాన్ని కూడా తెలియజేస్తూ విహరిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని ఏమి కోరుకోవాలో కాసంత విజ్ఞాతతో మనం వ్యవహరించినట్లయితే మనం అభ్యున్నతిని పొందగలుగుతాం. మరిన్ని విషయాలను మారుతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మారుతి గారు.

ధన్యవాదాలు నరసింహం గారు. వృక్షం ఏ రకంగా అయితే తాను ఎండలో నిలబడి తన వద్దకు చేరిన వారికి చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే ఆకలి దెప్పలతో ఉన్న వారి యొక్క ఆకలిని తన యొక్క కాయల ద్వారా అదేవిధంగా ఫలముల ద్వారా తీరుస్తుందో, అదేవిధంగా మానవుడు కూడా తన జీవనాన్ని జీవితాన్ని మలుచుకోవాలి అన్న తత్వాన్ని మనకు తెలియచెప్పడం ద్వారా స్వామి ఈ కల్పవృక్ష వాహన సేవలో విహరిస్తున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. ఛాయామన్యస్య కుర్వంతి తిష్ఠంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయవ. వృక్షములు సత్పురుషులు వంటివి అని. ఇంకా చెప్పాలంటే సత్పురుషుల కన్నా మించిన స్థాయి వృక్షానికే దక్కుతుందేమో. ఎందుకంటే వృక్షం చూడండి, తనను నరికేటువంటి గొడ్డలి ఏదైతే ఉందో, అయస్సు ఇనుము, ఆ గొడ్డలికి కూడా ప్రధానమైన ఆధారంగా తన చెట్టు కొమ్మనే అందిస్తుంది. అంటే తనని హింసిస్తున్న తన యొక్క పతనానికి కారణమవుతున్న దానికి కూడా సహకరించి నీకు తృప్తి కలుగుతుందంటే నీకోసం నేను తన స్వరూపాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నట్లుగా ఇంతకన్నా దివ్య తత్వం మనకి ఏమి ఉపదేశించాలి. కాబట్టి ఈ రకంగా సమస్తము ఆవహించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణకు అదిగో ఆ కల్పవృక్ష వాహనంలో స్వామివారికి విశేషంగా చూసినట్లయితే ఒక వెంపు ఒక ఫలము, మరొక వెంపు ఆమ్రఫలము, మరొక వెంపు పనస ఫలము, మనకందరికీ కూడా అన్ని ఫలాలు ఇందులో ఉన్నాయి. అంటే మీ సమస్త మనోరథ ఫలాలని నేను అందివ్వడానికి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను. మీరల్లా చేయవలసిందంతా ఏమిటి అంటే అనన్య శరణాగతి. అలనాడు గజేంద్రుడు కానీ అసలు కలియుగంలో ఎవరిని సేవించాలి అన్నదానికి కూడా అర్థత్రాణ పరాయణుడిగా ఆయనే తెలియజేశాడు. వాత్సల్యాద భయప్రధాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ కారుణ్యాద ఘోషణాద గణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేకయేవ జగతాం ఏతే భవసాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువ. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని కదా. ఉన్మత్తుడైనా కూడా వాడికి అందులో ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ కార్యాన్ని చేయడానికి సన్నద్ధుడవుతాడు. మరి ఇంకా సామాన్యమైనటువంటి కలియుగ వాసుల పక్షమేమిటి? వాళ్ళ గురించి మరొక రకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఏ పని ప్రారంభించాలన్నా దానివల్ల కలిగేటువంటి ఫలం కనబడితేనే వాళ్ళు ఆ పనికి ఉపక్రమిస్తారు. కాబట్టి నాయనా ఇదిగో సాక్షులు, నీకు తెలిసినటువంటి వాడు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యాధ్రువ అని మనకి తెలిసినటువంటి భాగవతోత్తముల గురించి చూపించి మనకి తెలియని వారు, మనకి కనపడిన వారు, మన బుద్ధికి అందనటువంటి జీవులు ఎన్నో స్వామి సేవలో తరించాయ్యా. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు కోరడమే అని మనకి మునులు తాపసులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తత్వాన్ని మనకి తెలియజేయడం కోసం స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి అనేక మంది చరిత్రలు మనకి అందించి ఉన్నారు. అవన్నీ జ్ఞప్తికి రావడం కోసమే స్వామి వాహన సేవలలో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ధర్మ వృక్షంగా స్వామివారు నిలబడ్డాడు. కల్పవృక్షానికి స్వామివారికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే కల్పవృక్షం మనం అక్కడికి వెళ్ళి కోరుకుంటే దానిని మాత్రమే అందిస్తుంది, ఏది కోరుకుంటే దానినే అందిస్తుంది. అది మంచిదైనా చెడ్డదైనా కానీ, కానీ ఆశ్రిత కల్పతరమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చింత ఉంటే మనం ఏది కోరవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం కోరినా మనకి ఏది హితమో దానిని, మనకి ప్రియమైన దానిని అందిస్తాడు. మనకి హితమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటి వారు స్వామి. అందుకనే అజ్ఞానైన వాడికి ఒక్కొక్కసారి అత్యంత అమూల్యమైనటువంటి దాన్ని అవకాశం ఇచ్చిన దాన్ని వినియోగపరుచుకుంటాడా అంటే సందేహమే. ఒకనాడు ఒక బాటసారి అనుకోకుండా తన గమనంలో ఒక కల్పవృక్ష ఛాయలోకి చేరుకున్నట్ట అలిసిపోయాడుట. అలిసిపోయి నాకు ఆకలేస్తోంది, చక్కగా తాగడానికి ముందు నీరు దొరికితే బాగుండు అనుకున్నట్ట అమృతతుల్యమైనటువంటి నీరు లభించింది. ఆహా, అడిగిన వెంటనే నీరు వచ్చిందే అనుకుని నీరు దొరికింది కాబట్టి తినడానికి తిండుంటే బాగుండు అనుకున్నట్ట వెంటనే ఎంతో షడ్రుచులతో కూడినటువంటి భోజనం సన్నద్ధమైంది. అడిగిందల్లా లభిస్తుంది, ఏమిటి ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతుంది. చక్కగా నీరు తాగాను, తిన్నాను, విశ్రమించడానికి హంసతులికా తల్పం లాంటి ఉంటే బాగుంటుందే అనిపించిందిట. వెంటనే ఎక్కడి నుంచో హంసతులికా తల్పం కూడా వచ్చేసింది.

0: ఇంత సుఖాన్ని అనుభవిస్తున్న వాడికి మనస్సులో ఇంత అడవిలో ఇంత ఒక చెట్టు నీడది ఇవన్నీ వచ్చాయే బానే ఉంది, ఎక్కడి నుంచో ఏ పులైనా వచ్చి నన్ను తినేస్తే అనుకున్నట్ట అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో వ్యాఘ్రం వచ్చి అతన్ని తినేసింది. కాబట్టి మనం ఉన్న చోట మనం నిరంతరము కూడా ఏవైతే సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటితో నిండి ఉండి మనం ఆలోచించాలి. కానీ దుష్ట ఆలోచనలు చేస్తే మరి ఆ కల్పవృక్షంలో ఆ వాడసారికి కలిగినటువంటి స్థితి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా బుద్ధిని మంచి వెంపు మరల్చుకుని ఏదైతే మనకి భగవంతుడు అందించాడో అందులో ఉండే ప్రతి దాన్ని కూడా ఆ స్వామివారి యొక్క దివ్య ప్రసాదంగా భావించి అన్నిటినీ ఆయన చరణాల ముందు వదిలివేసినట్లయితే మనకు ఏ చీకు చింత ఉండదు. ఆ విధంగా శరణాగతి చేయమనేటువంటి తత్వాన్ని బోధించడానికే అన్నట్లుగా స్వామివారు ఆనంద నిలయం నుంచి వెలుపలకు వచ్చి మలయ కునీనేంద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిని చెప్పినట్లుగా ఎంతో మనోహరంగా శ్రీదేవి భూదేవులతో కలిసి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి దర్శన భాగ్యాన్ని పొందడం కూడా ఎంతో గొప్పదని చెప్పి బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరే దర్శనం ముక్తిదం పరం అని వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరిణీ తీర్థసమం నాస్తి చ నాస్తి వై అని మనకి వరాహ పురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ధామంలో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకి కలగడం మన భాగ్యం. ఇటువంటి భాగ్యానికి అందరూ కూడా మురిసిపోతూ ఆ స్వామిని దర్శించుకుంటూ నిరంతరము గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవం గురించి వాహన వైశిష్ట్యాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ నరసింహ గారు అందజేస్తారు. అందుకుందాం, స్వామి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు మారుతి గారు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా పరమాత్మ సృష్టి, దా నమ్మినట్లయితే ప్రతీది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం సంజీవిని వృక్షం అని ఒకటి విన్నాం, తులసి వృక్షం అని ఒకటి విన్నాం, బిల్వ వృక్షం అని ఒకటి విన్నాం, అలాగే వేప చెట్టు అని ఒకటి వింటున్నాం, రకరకాలైన ఔషధీ వృక్షాలను మనం వింటున్నాం. ప్రతీది కూడా సందర్భానుగుణంగా మనకి పనికొచ్చేది. పరమాత్మ ఇంత సృష్టి మన కోసమే చేశాడు, ఇంత విలాసము మన కోసమే చేశాడు. కాబట్టి పరమాత్మ సర్వము మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన యందు భక్తిగా ఉండటమే మనం చేయవలసిన పని అని మంచి మాటే చెప్పారు. భక్తి మనకి అంత త్వరగా అవుతుందా అంటే శనివ సాధ్యమేది. భక్తి కలగాలి అంటే నామస్మరణ మాత్రం అనివార్యంగా చేయాలి. ఇది మనకు చేతనైందే. అందుకనే అంటారు కదా, కలో సంకీర్తనాన్ముక్తి అని. మరొక మాట, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే అని గమ్మత్తైన మాట కూడా ఉంది. శుకమహర్షి అనే ఒక మహానుభావుడు, పరమ వైరాగ్య సంపన్నుడు, వాళ్ళ నాన్నగారైన వేదవ్యాస మహర్షికి కూడా అంత వైరాగ్యం లేదు. ఆయన మొత్తం భాగవతాన్ని చెప్పి చివరికి ఈ మాట అన్నాడు, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే, కలి ప్రభావం ప్రబలిపోతోందయ్యా, నామస్మరణ చేయవలసిందే అని అన్నాడు. ఈ గొప్పతనాన్ని చెబుతూ ఏ నామాన్ని బాగా చెప్పాలి అంటే గోవింద నామస్మరణం చేయాలి అని. ఇదేదో తిరుమల కొండపై ఉన్నాం కాబట్టి అతిశయోక్తిగా చెప్తున్నామో అనుకోకుండా, గోవింద అనే నామం లేకుండా ఏ దేవతా సహస్రనామం లేదు. కాబట్టి ప్రతి దేవతకు గోవింద అనే పేరు ఉంది. గాం వేత్తీతి గోవింద, చాలా రకాల అర్థాలు ఉన్నాయి. 9 ప్రశస్తమైన అర్థాలు చెప్తారు. ప్రధానమైన అర్థం, మనం అడగకుండానే మన కోరికలు ఎరిగి దాంట్లో వాస్తవమైనవి అనుగ్రహించేవాడు. గోశబ్దానికి వాక్కులు కోరిక అనే అర్థాలున్నాయి. అటువంటి వాడు కాబట్టి ఆయన కల్పవృక్ష సమాసీన. ఆయన ఒకసారి గమ్మత్తు ఏమిటంటే ఒక శ్లోకం చెప్తారు, గోవిందాదధి దైవతన్న దైవతమితి ప్రోచార్య హస్తాబుభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసోమునీనాంబర యస్య స్తంభిత పాణి రానతి కృతా నందీశ్వరేణాభవత్ తస్మిన్ మే హృదయం సుఖేన రమదాం సాంబే పరం బ్రహ్మణి అని ఒక శివస్తోత్రంలో ఉంది. వేదవ్యాస మహర్షి ఒకసారి కైలాసానికి వెళ్ళారట. వెళుతూ వెళుతూ 2 చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అనర్చుకుంటూ వెళ్ళాడట. అక్కడ వాచ్మెన్గా ఉండేటువంటి నందీశ్వరుడు, ఏమయ్యా ఇది కైలాసం, ఇక్కడ గోవిందా అంటావేమిటి అనే మనస్సులో అనుకుంటూ అటగించబోయాడట. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క వాహనమైన పరమధర్మస్వరూపుడైనటువంటి నందీశ్వరుడు యొక్క అవయవాలన్నీ స్తబ్దమైపోయాయట, ఆగిపోయాయట. ఏమిటి ఇలా ఆగిపోయింది అని అనుకుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడట.

ఓహో గోవింద అనే నామం సమస్త దేవతా స్వరూపం. అది కేవలం ఒక విష్ణువుకో శివుడికో సంబంధించింది కాదు, సమస్త బ్రహ్మాండాలకు మూలభూతమైన పరమాత్మ యొక్క పేరు.

0: మైన స్వామిని అంటే ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు, ఏ కోరిక కోరాలో జాగ్రత్తగా కోరుకోండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకి అలంకరణాలతో చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఆ స్వామిని మనం కనుక యథాశక్తి ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం పోగొట్టుకుంటాం. అటువంటి భవ్యమైనటువంటి నామాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. పైపెచ్చు స్వామి మనం ఎంత భక్తిగా ఉన్నామో అని మాత్రమే చూస్తున్నారు తప్ప మనం ఎన్నిసార్లు నామస్మరణ చేశాం లేక ఎంత వైభవంగా పూజ చేశాం అని పెద్దగా గమనించడం లేదు అని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూస్తేనే అర్థమవుతోంది. తొండమానలో ఉండేటువంటి మహారాజు గారు బంగారు పుష్పాలతో పూజ చేశాడట, మరొక కుమ్మరివాడు మట్టితో పూజ చేశాడట. కానీ భక్తి ఎక్కడ ఉందో పరమాత్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు కనుక, అభివ్యక్తం అవుతాడు కనుక ఆ మట్టి పేళ్లే అక్కడ కనిపించాయట. ఎవరికి కనిపించాయి? మహారాజు గారికి కనిపించాయి. కనిపించడం దేనికి? తద్వారా మనందరికీ చెప్తున్నాడు, మీరు భక్తిగా ఉండండి, తద్వారా నేను మీకు సులభమవుతాను అని. ఇదే మనకు రుక్మిణి తులాభార ఘట్టంలో తెలుస్తుంది. ఎంత సంపత్తు పోసినా తూగని స్వామి కేవలం భక్తితో తులసి దళాన్ని పెట్టారో లేక ఆకును పెట్టిందో తెలియదు, కానీ ఆ భక్తితో పెట్టినటువంటి పదార్థానికి తూగాడు. ఆయన తద్వశమైపోయాడు. మరొక చోట ఎంతోమంది భక్తులకు స్వామివారే స్వయంగా సేవ చేస్తూ ఉంటారు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో, గోవిందుణ్ణి సచేతనమూర్తిగా చూస్తూ ఉంటారో, ఆ వారి వంక స్వామి చూస్తారు అని మా పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆ అనుభవంలో ఉంది. కనుక మనం భక్తిగా చూడటం ఆయన మనవంతు, మనను అనుగ్రహించడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత తప్పుడు భక్తిగా ఆశ్రయించడమే మనం చేయాలి. మరింత విశేషాలను మారుతి గారి మాటల ద్వారా విందాం.
1: అయ్యా, గోవిందనామ తత్వాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు నరసింహం గారు. అందుకనే సుఖమార్చి చెప్తారు, నిను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రముల్ వినుచు చూతురుగా కలోకులు ఇతరాన్వేషంబులం చూతురే కన్న దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. విశ్వవ్యాపకుడైనటువంటి వాడు కర్షతీతి కృష్ణ అని మన మనస్సును ఆకర్షించేటువంటి వాడు, మనలో ఉండేటువంటిది ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించేటువంటి వాడు. మన శరీరం కూడా ఒక పుష్పమే, ఒక వృక్షమే, ఇందులో కూడా పుష్పాలున్నాయి, అవి మనం సమర్పించాలి. ఏమిటండి మనం సమర్పించవలసినటువంటి పుష్పాలు అంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పం, అతఃపరం సత్యం పుష్పం, తప పుష్పం, భావ పుష్పం, అథ అష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. అటువంటి అద్భుతమైనటువంటి పుష్ప సమర్పణగా మన మనస్సు అనే పుష్పాన్ని ఆ స్వామి యందు ఉంచుకుని నిరంతరము ఆయన అనుగ్రహానికి పాత్రులమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీ రామగోవిందరెడ్డి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అన్నమయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రానికి సత్యయామిని పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం గోపి సుందర్.

సోగ్గాడే చిన్నినాయన ఈ చిత్రానికి శ్రేయ ఘోషల్, ధనుంజయ్ పాడిన పాట. రచన బాలాజీ, సంగీతం అనూప్ రూబెన్స్.

నమస్తే అమరావతి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట 35 చిన్న కథ కాదు. ఈ చిత్రానికి పృథ్వీ హరీష్ పాడిన పాట.

0: నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి
1: ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఘన వ్యర్థాల నిర్వహణ సమాజానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా ముఖ్యం.

0: వ్యర్థాలను సరిగా తొలగించకపోతే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్, రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. పట్టణ ప్రాంతాలు చెత్తతో నిండిపోయిన డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్తో మూసుకుపోయిన డ్రైనేజీలు, వర్షాకాలంలో వరదలు, మీథేన్ ఉద్గారాలు, డంపింగ్ యార్డులలో అగ్ని ప్రమాదాలు, వ్యర్థాల నుంచి వచ్చే కలుషిత నీరు, ఆరుబయట వ్యర్థాలను కాల్చివేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, పురుగుమందుల డబ్బాలు, ఈ వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వస్తువుల వ్యర్థాలతో ప్రభావితమవుతున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, భూ వినియోగం స్థానిక ప్రభుత్వం, పట్టణ, గ్రామీణ పరిపాలనతో ముడిపడి ఉంది. వీటిలో చాలా అంశాలు రాష్ట్రాలు, స్థానిక సంస్థల పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, సమాఖ్య వ్యవస్థ, వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన సమస్య కూడా. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్దమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నింటినీ వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛభారత్ 2.0 ప్రారంభించింది. 2014లో దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ది సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. నగరాల శివార్లలో ఏళ్లుగా కొండలుగా పేరుకుపోయిన వ్యర్థాల గుట్టలను బయోమినింగ్ పద్ధతి ద్వారా శాస్త్రీయంగా ఖాళీ చేస్తున్నారు. వ్యర్థాలు ఉత్పత్తయ్యే ప్రదేశంలోనే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్దం చేసింది. ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు, పాత బ్యాటరీలు, టైర్లను విక్రయించే కంపెనీలు తాము మార్కెట్లోకి విడుదల చేసిన వ్యర్థాలను తిరిగి సేకరించి రీసైకిల్ చేయడం తప్పనిసరి చేశారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఒకేసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, దిగుమతి, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్, బయో సీఎన్జీ తయారు చేయడంతో పాటు తడిచెత్త నుండి సేంద్రీయ ఎరువులను తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగులు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్ ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ది సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలనంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే, మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది.
0: ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరుచేయడం, డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడం పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాద

0: అదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. సవరించిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ప్రకారం గృహాలు, కార్యాలయాలు సహా అన్ని సంస్థలు వ్యర్థాలను 4 వర్గాలుగా వేరుచేయడం తప్పనిసరి చేశారు. ఇంతకుముందు అమల్లో ఉన్న తడిపొడి 2 డస్ట్బిన్ల విధానాన్ని రద్దు చేసి 4 డస్ట్బిన్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆకుపచ్చ డబ్బాల్లో తడి వ్యర్థాలు, నీలం డబ్బాల్లో పొడి వ్యర్థాలతో పాటు డైపర్లు, శానిటరీ నాప్కిన్లు, సంబంధిత వ్యర్థాలను ఎరుపు డబ్బాలలో, బల్బులు, మందులు, పెయింట్లు, ఈవేస్ట్ వంటి వాటిని నలుపు డబ్బాలలో వేయాలని నూతన నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారిని స్పష్టంగా నిర్వచించడమే కాకుండా విస్తరించిన భారీ వ్యర్థాల ఉత్పత్తిదారు బాధ్యతను నెరవేర్చాలని ఈ నిబంధనలు నిర్దేశించాయి. దీనివల్ల వ్యర్థాల సేకరణ, రవాణా శుద్ది పర్యావరణ హితంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలతో సహా ప్రతి దశను పర్యవేక్షించడానికి కేంద్రీకృత ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేశారు. పాతకాలం నాటి వ్యర్థాల పునరుద్దరణ కోసం కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని, ఘన వ్యర్థాలను భూమిలో పూడ్చడంపై ఆంక్షలను మరింత పటిష్టం చేయాలని కూడా ఈ నియమాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణాధికారి అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలో వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు. మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒక రోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఎస్డబ్ల్యూఎం 2026 ని తీసుకురావడం జరిగింది.
0: రోజు 100 కేజీల కంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు, పెద్ద నివాస సముదాయాలు, హోటళ్లు, ఆసుపత్రులు వంటి వాటిపై ప్రత్యేక నిబంధనలు విధించారు. అటువంటి సంస్థలు కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్లో స్థానిక సంస్థ వద్ద నమోదు చేసుకోవాలి. తమ పరిధిలో ఉత్పత్తి అయ్యే తడి వ్యర్థాలను కంపోస్టింగ్ లేదా బయోగ్యాస్ రూపంలో ప్రాసెస్ చేయడానికి సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. వికేంద్రీకృత ప్రాసెసింగ్ వీలు కానప్పుడు స్థానిక సంస్థల నుంచి పెద్ద వ్యర్థాల ఉత్పత్తిదారులకు విస్తరించిన బాధ్యత, ఎక్స్టెండెడ్ బల్క్ వేస్ట్ జనరేటర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్ పొందాలి. ప్రతి సంవత్సరం జూన్ 30 నాటికి వ్యర్థాల నిర్వహణ వివరాలతో ఆన్లైన్ రిపోర్టు సమర్పించాలి. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. వ్యర్థాల సేకరణ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్, వేస్ట్ స్టోరింగ్ ప్లాంట్లలో కృత్రిమ మేధ ఏఐను ఉపయోగిస్తున్నారు. చెత్త సేకరణ లేదా పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థ ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగంలో డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజ్ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనల ఉల్లంఘన జరగకుండా అక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
0: గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వినియోగ వ్యర్థాల సమస్యలను ఎదుర్కొంటున్నందున ఇది అవసరమే. అయితే ఒక గ్రామ పంచాయతీని ఒక చిన్న మున్సిపాలిటీలా పరిగణించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. చాలా పంచాయతీల్లో సిబ్బంది, పారిశుద్ధ్య నిపుణులు, వ్యర్థాల రవాణా వాహనాలు, డిజిటల్ రిపోర్టింగ్ సామర్థ్యానికి తగిన నిధులు లేవు. గ్రామ సభల ద్వారా అవగాహన, ఇళ్లలోనే కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్, ప్లాస్టిక్, పారిశుద్ధ్య వ్యర్థాలను అప్పుడప్పుడు సేకరించడం వంటి సరళమైన నమూనాలు గ్రామాలకు అవసరం. పొడి వ్యర్థాలను సమీపంలోని పట్టణ స్థానిక సంస్థలతో కలిపి క్లస్టర్ స్థాయిలో నిర్వహించవచ్చు. ఈ విధానం ద్వారా చెత్తను మూలం వద్దనే వేరు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సరైన రీతిలో వేరు చేయని చెత్తను స్వీకరించకుండా తిరస్కరించే అధికారాన్ని పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం మున్సిపల్ సంస్థలు వ్యర్థాల సేకరణ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నాయి. రవాణా సమయంలో వ్యర్థాలు కలిసిపోకుండా ఉండేందుకు 4 విభాగాలున్న ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తున్నారు. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ది చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అదే విధంగా మనం కూడా బాధ్యతగా ఉన్నప్పుడే, పౌర స్పృహతో ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్య రహిత నీటిని, కాలుష్య రహిత భూమిని, కాలుష్య రహిత గాలిని మనం భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను.
0: కొత్త నిబంధనల్లో డిజిటల్ పర్యవేక్షణకు పెద్దపీట వేయడం ఆహ్వానించదగినదే. కానీ స్థానిక సంస్థలు వ్యర్థాల సేవలను మెరుగుపరచడం కంటే డాష్ బోర్డులలో వివరాలు నమోదు చేయడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తే అది సమస్యగా మారుతుంది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు స్థానిక సూచికలను జోడించడం, డాష్ బోర్డులను తమకు అనుగుణంగా మార్చుకోవడం, రా డేటాను యాక్సెస్ చేయడం, వార్డు స్థాయి సమాచారాన్ని ప్రచురించడం, పౌరుల సమాచారం కోసం స్థానిక భాషలను ఉపయోగించడం వంటి పనులు చేయగలిగినప్పుడు డేటా సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట్ర స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం గ్రామసభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మహబూబ్ నగర్ జిల్లా మూసపేట గ్రామం నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వసంతం చిత్రానికి హరిహరన్, సుజాత బృందం పాడిన పాట. రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, నాగలక్ష్మి, జగదీష్, రేవతి ఇంకా వారి మిత్రబృందం కోరుతున్నారు చిల్లర దేవుళ్ళు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు ఆత్రేయ.

హోస్కోట శ్రోతలు కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు, లత, సుహాస్ వీరెంత కోరుతున్నారు. హలో బ్రదర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట భూదాన్ పోచంపల్లి శ్రోతలు మాధవి ఆంజనేయులు కోరిక మేరకు శ్రీ ఆంజనేయం చిత్రానికి మల్లికార్జున్ పాడిన పాట.

సంతోషం చిత్రానికి రాజేష్ ఉషా పాడిన పాట వినబోతున్నారు. రచన సిరివేనల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

కృష్ణా జిల్లా కాజగ్రామం శ్రోతలు టీవీ సుబ్బారావు శ్రీదేవి కోరిక మేరకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటున్నారు. మరణ మృదంగం చిత్రానికి వేటూరి సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం ఇళయరాజా.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట పుట్టపాక శ్రోతలు పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు గాజుల కృష్ణయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన ఆత్రేయ.

0: మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. వేటూరి సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వనస్థలిపురం సాయినగర్ నుండి దోర్నాల రేణుక బాలాజీ. వీరి కోరిక మేరకు ఈ పాట.
1: చిటపట చినుకుల తాళ

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట పెడన రామలక్ష్మి కాలనీ శ్రోతలు నరసన్న శివగంగ కోరిక మేరకు నువ్వు నాకు నచ్చావు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన భువనచంద్ర, సంగీతం కోటి.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో ముందుగా డ్యూయట్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

ఐ చిత్రానికి హరిచరణ్, శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తరువాత ద్వారకా చిత్రానికి చిత్ర పాడిన పాట.

గుర్తు చేసుకుందాం శీర్షికన ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు.

0: बहुत आभार,
1: धन्यवाद,
2: बहुत बहुत धन्यवाद।
3: विशेष श्रृंखला जनसेवा से देश सेवा के अंतर्गत अभी आप सुन रहे थे 25 वर्ष गुजरात से राष्ट्र निर्माण तक। इसमें भाग ले रहे थे वरिष्ठ पत्रकार केतन त्रिवेदी और सहकारी नीति विशेषज्ञ डॉक्टर ए के अस्थाना। कार्यक्रम का संचालन कर रहे थे आनंद श्रीवास्तव। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं।
4: मेरింత వరకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అంకిత భావంతో 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి వార్తా విభాగం వారు సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం జనసేవ సే దేశ సేవ మీరింతవరకు విన్నారు.

0: శ్రోతలకు ఒక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తెలియజేసిన వివరాల ప్రకారం 2026 సంవత్సరం మార్చి నెల 20వ తేదీన హైకోర్టు పరిధిలోని ఉన్న అనుబంధ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించి ప్రత్యామ్నాయంగా 2026 అక్టోబర్ 10వ తేదీని పూర్తి పనిదినంగా నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తెలియజేసింది. ప్రకటన విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

కార్యక్రమంలో తర్వాత సిరివెన్నెల గీతానికి విద్యాసాగర్ సంగీతంలో హరిహరన్ సుజాత పాడిన పాట వినబోతున్నారు దొంగోడు చిత్రం నుంచి.

Say an am I. ఎంత పంచేసింది ప్రేమ హాస్య పెంచిస్తే ఎల్లాడి పోమా వెంట రమ్మన్నదంటే ఎందుకని అంటామా హై రామ జంట కమ్మన్నది.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమణి సాహిత్యానికి జోషువా శ్రీధర్ సంగీతంలో కార్తీక్ పాడిన పాట సెగ చిత్రం నుంచి.

0: కార్యక్రమంలో తర్వాత భువనచంద్ర గీతానికి హరిహరన్ శ్రీనివాసమూర్తి సవిత పాడిన పాట వాలి చిత్రం నుంచి.
1: October 28, 1887. The Statue of Liberty.
2: December 7, 1903.
3: January 1, 1920. September 12, 1920.

0: ఒకరోజు మౌతాన్ని ప్లే చేస్తుంది. నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటి? నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మంచు మంచు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పిన రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కాస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలు, ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖ అధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకుగాను పార్లమెంటు ఉభయ సభలు 12 దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు.

ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్టాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్టాల మంత్రులు, వివిధ రాష్టాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్చ భారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్టంలో వచ్చిన మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్టంలో 91% పైగా గ్రామాలు ODF ప్లస్ హోదాను సాధించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తోందని వెల్లడించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ద శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి, పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT-40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్ కు 4 ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT-40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మ నిర్భరతను పెంచనుండగా, ధృవ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్లో పర్యటించిన మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగ్యాల్తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల

0: పరస్పర సహకారంపై ఏర్పాటైన రెండు రోజుల సమాపేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడవది చివరి T20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 మంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్లో ఇద్దరు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భక్తిగీతాలు వింటారు. శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి రచనలు, బృందగానం.

మీరింతవరకు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి రచనలు విన్నారు. బృందగానం భక్తిగీతాలు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా దేవన్ అపర్ణ పాడిన పాట సిరివెన్నెల గీతానికి అల్లరి చిత్రం నుంచి.

తెలుగు చిత్ర గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి డీజీపీని కోరారు. ఇక వార్తల వివరాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలపనున్నారు. అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే సాయంత్రం పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థప్రసాదాలను గవర్నర్కు అందజేశారు.

0: ఇదిలా ఉండగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో మంత్రి నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 3 పెద్ద గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 50 లక్షల రూపాయలతో ఎప్పుడూ లేని విధంగా చెరువులు ఈ రోజున ఆధునీకరణ చేసి అవన్నిటినీ కమ్యూనిటీ ప్లేసెస్ గా చేసి వేల మంది అక్కడికి పిల్లలు గాని పెద్దలు గాని అందరూ వచ్చి కూర్చునే విధంగా 3 పెద్ద చెరువులు చేశాం. అదేవిధంగా 30-40 సంవత్సరాలుగా పరిష్కృతంగానటువంటి గుంటూరు ఛానల్ ని ఈ రోజు దాదాపు 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఇక్కడ 100 కోట్ల రూపాయలతోటి మంచి ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా త్వరలో మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం.
0: హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సదస్సులో చర్చిస్తారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయ వృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవసాయ అంశాలను, ఎల్నినో పరిస్థితుల ప్రభావం, డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది వంటి అంశాలను మంత్రి ప్రస్తావించనున్నారు. రైతు సంక్షేమం, కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై సదస్సులో చర్చించనున్నారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం కార్యాలయ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ఉపాధ్యాయులకు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ది చేసి మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ప్రతి ఇంటికి కొళాయి నీరు అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించేందుకు 2019లో ప్రారంభించిన జలజీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12 కోట్ల 60 లక్షలకు పైగా కొత్త కుళాయి కనెక్షన్లు అందించారు. 2019లో దేశంలోని కేవలం 16.7% గ్రామీణ కుటుంబాలకే కుళాయి నీటి సౌకర్యముండగా 2026 జూన్ నాటికి ఈ సంఖ్య 82% పైగా పెరిగింది. జలజీవన్ మిషన్తో మహిళలకు నీటిని తీసుకురావడానికి వెచ్చించే సమయం గణనీయంగా తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. జలజీవన్ మిషన్ పథకం కేవలం కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికే పరిమితం కాకుండా నీటి వనరుల పరిరక్షణ వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: జల్ జీవన్ మిషన్ కే తహత్ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానే కి వజహ సే హమారీ మాతాఓ బెహనో కా జీవన్ आसान हो रहा. इसका एक बड़ा लाभ गरीब परिवारों के स्वास्थ्य को भी हुआ है.
0: రాష్ట్రంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డీజే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి అనిత డీజీపీని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను సులభతరం

చేసి వేగంగా అనుమతులు ఇవ్వాలని సూచించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్ యానాం బీచ్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

0: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: సువిశాల సముద్ర తీరం ఉన్న భారతదేశంలో అందమైనటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ చేశాము. ఈ రోజు ప్లాస్టిక్ వ్యర్థాలని ఇతర పదార్థాలు ఉంటాయో అవన్నీ ఈ రోజు అన్ని బీచ్ల్లో దేశవ్యాప్తంగా క్లీన్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కావలసినటువంటి పనులు చేశాము.
0: రాష్ట అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. మొత్తం 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేలా ఈ మేరకు పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. ఆసుపత్రుల్లో రోగులకు అందించే భద్రతలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 86 స్కోర్తో అత్యధిక సగటు మార్కులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచినట్లు ఢిల్లీలో జరిగిన ప్రపంచ రోగి భద్రతా దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. రోగులకు సురక్షితమైన నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్రం సాధించిన పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను, వైద్య సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో రోగుల భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆయన సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి డీజీపీని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో యుక్త వయసు బాలికలు తమ శరీరం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ జి మారుగారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త శ్రీమతి జి దివ్య.
5: బాలబాలికలకు, స్త్రీలకు తమ శరీరం గురించి ఎన్నో సందేహాలుంటాయి. వాటిని ఎవరిని అలగాలో తెలీదు. అలాగే ఇలా అడగకపోవడం వల్ల వాళ్లకు ఎన్నో అపోహలు కూడా ఉంటాయి. మరి ఇటువంటి కొన్ని అనుమానాలకు సమాధానం ఇవ్వడానికి మనతో డాక్టర్ మారుగారు ఉన్నారు. వారిని అడిగి మనం సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం మారుగారు.
6: నమస్కారం అండి.
5: మారుగారు, అసలు సహజంగా ఒక బాలిక యుక్త వయసుకు వచ్చి పుష్పవతి కావడానికి ఎన్ని సంవత్సరాల వయసు పడుతుంది? నార్మల్ ఏజ్
6: మామూలుగా అండి, చిన్నపిల్లలప్పుడు మనకి మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు సమానంగానే ఉంటారు. వాళ్ళకి ఆడపిల్లకి మగపిల్ల డ్రెస్ వేసినా, మగపిల్లకి ఆడపిల్ల డ్రెస్ వేసినా మనం రికగ్నైజ్ చేయలేం. మగపిల్లకి ఆడపిల్ల డ్రెస్ వేసామనుకోండి పాప అని అనుకుంటాం, పాపకి మగపిల్ల డ్రెస్ వేసామనుకోండి బాబు అని అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళ ఏ డిఫరెన్స్ ఉండదు. మనకి 8 ఏళ్ళు 10 ఏళ్ళు అప్పుడు బాడీ గ్రోత్లో తేడా వచ్చేస్తుంది. ఆడపిల్లలు తొందరగా ఎదుగుతారు, వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంటు, తర్వాత తక్కిన

0: ఆర్గన్స్ డెవలప్మెంట్, ఫేస్లో మార్పు, ఇవన్నీ ఎందుకంటే ఈస్ట్రోజెన్ హార్మోన్స్, ప్రొజెస్టెరోన్ హార్మోన్స్ తయారవడం మొదలు పెడతాయి. అంతకుముందు యుట్రస్ నార్మల్గా ఉంటుంది, ఇటుపక్క అటుపక్క ఉన్న ఓవరీస్లోంచి ఇవి తయారవడం మొదలు పెడతాయి. మొదలు పెట్టినప్పుడు కొంతమంది చాలా ఎర్లీగా మెచ్యూర్ అవుతారు కూడా, 8 ఇయర్స్కి 10 ఇయర్స్కి. మామూలుగా అయితే వాళ్ళు 11, 12, 13 అలా వచ్చేసరికి వాళ్ళు మెచ్యూర్ అవ్వడం వస్తుంది. అప్పటికి బ్రెస్ట్ డెవలప్మెంటు, యాక్సిలరీ హెయిరు, ప్యూబిక్ హెయిరు ఇవన్నీ డెవలప్ అవుతాయి. అందుకని ప్రతి ఆడపిల్లలకి మనం వాళ్ళ శరీరం పెరగడం గురించి చెప్పాలి, ఎలా పెరుగుతుంది ఏమిటి అన్నది వాళ్ళకి తప్పనిసరిగా నాలెడ్జ్ అంది చాలా అవసరమండి. లేకపోతే కొంతమంది ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వంగానే భయపడే వాళ్ళు ఉంటారు. అంచేత పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ గ్రోత్ గురించి, మగపిల్లలకి గ్రోత్ గురించి వాళ్ళకి మీసాలు గెడ్డాలు రావడం మొదలు పెడతారు. ఎవరికైతే మీసాలు గెడ్డాలు కొంతమందికి ముందు వస్తే వాళ్ళు చాలా షైగా ఫీల్ అవుతారు. కానీ ఏం చెప్పాలంటే ఇంట్లో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సొసైటీలో కానీ నువ్వు పెరుగుతున్నావు, నీలో ఉండే హార్మోన్స్ టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ వలన నీకు ఇవన్నీ గ్రోత్ వస్తున్నాయి, మగపిల్లలకి ఇవి రావాలి, ఆడపిల్లలకి అలాగే బ్రెస్ట్ డెవలప్మెంట్ రావాలి, హెయిర్ గ్రోత్ రావాలి, మెన్సెస్ అవ్వడం అనేది అతి మామూలైన విషయం అన్న విషయం వాళ్ళకి తెలియాలి. తెలియకపోతే ఒక ఫియర్ వస్తుంది.
1: మీరు ఇందాక చెప్పారు 8-9 ఏళ్లకు కూడా కొంతమంది అమ్మాయిలకి ఫస్ట్ పీరియడ్స్ అనేది వస్తుంది అన్నది, మరి అలా రావడం సహజమా?
0: అది సహజం కాదండి. ఎట్లాగంటే కొంతమంది తొందరగా, అంటే వాళ్ళు హార్మోన్ గ్రోత్ తొందరగా వచ్చేసింది, అలాగే కొంతమంది 16 ఏళ్ళు 17 ఏళ్ళు దాటే కూడా వాళ్ళు మెచ్యూర్ అయ్యే ఉంటాయి. అంతవరకు వాళ్ళు మెచ్యూర్ కారు, అంతవరకు వాళ్ళు హార్మోన్ డెవలప్మెంట్ ఉండదు. అందుకని చెప్పేసి లేటుగా డెవలప్ అవ్వడము అన్యాచురల్లే, ఎర్లీగా డెవలప్ అవ్వడం అన్యాచురల్లే వాళ్ళు మెన్సెస్ అవ్వడం. మామూలుగా అయితే మీకు 11 ఏళ్ల నుంచి 13 ఏళ్లకే అయిపోతూ ఉంటారు, అది నార్మల్గా అయ్యే ప్రాసెస్. అయినా కూడా ఇటు చిన్న పిల్లలకి ఇంత వచ్చేసరికి వాళ్ళు కొంచెం భయపడతారు కనుక పేరెంట్స్ చెప్పాలి. అంతకంటే మనకి ప్రమాదం అయింది ఏమీ జరగదు, లేట్ అయినా కూడా ప్రమాదం ఏం జరగదు కానీ చెప్పాలి. కానీ 16 ఏళ్ళు దాటాక గనక వాళ్ళు మెచ్యూర్ అవ్పోతే వాళ్ళలో హార్మోన్స్ డెవలప్ అయినాయా లేదా, ఈస్ట్రోజెన్ హార్మోన్స్, ప్రొజెస్టెరోన్ హార్మోన్స్ డెవలప్ అయినాయా లేదా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా టెస్ట్ చేయించాలండి. కొంతమందికి హెయిర్ గ్రోత్ ఉండదు, హెయిర్ గ్రోత్ ఉండకపోతే అది కూడా అబ్జర్వ్ చేయాలి, హెయిర్ గ్రోత్ అయితే ఎందుకు లేదు హెయిర్ గ్రోత్ అన్నది చూడాలి. అలాగే కొంతమంది పిల్లలకి మీసాలు గడ్డాలు రావు, మా పిల్లలకి వాళ్ళకి ఎందుకు రాలేదు రావాల్సిన వయసులో అన్నది మనం ప్రతి ఒక్కటి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించవలసి ఉంటుంది.
1: ఇలా 8-9 సంవత్సరాలకే ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయితే అటువంటి పిల్లలకు మనం ఏం జరుగుతుంది అన్నది చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది, మరి అటువంటప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: అటువంటిప్పుడు అండి, ఇప్పుడు పిల్లలకి కేర్ తీసుకోవడం రాదు మెన్సెస్ పీరియడ్ లో, స్కూల్లో ఉన్న టీచర్కి వెళ్ళి తల్లి చెప్పాలి, మా అమ్మ ఎర్లీగా మెచ్యూర్ అయిపోయింది, తనకేమీ తెలియదు, ప్యాడ్స్ ఎలా వాడాలో తెలియదు. తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది అన్నట్టు. తల్లి రోజు బిడ్డకి, అమ్మ ఇది సహజమైన విషయమే, నువ్వు ఈరంగా వాడుకోవాలి, శుభ్రత పాటించడం కూడా పిల్లలకి తెలియదు, శుభ్రత ఎలాగ పాటించాలి అంది. వాళ్ళు వాష్ చేసుకోవడం కానీ, తర్వాత స్నానం చేసేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా తల్లి చెప్పవలసి ఉంటుంది. తండ్రి బాధ్యత కంటే తల్లి బాధ్యత ఎక్కువ. తర్వాత పెరిగే టైంలో వాళ్ళకి ఆహార విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే బాడీ గ్రోత్ వస్తూ ఉంటుంది. బాడీ గ్రోత్ వచ్చేప్పుడు వాళ్ళు మామూలు ఆహారం చాలదు వాళ్ళకి, సరైన ఆహారం తల్లి వండి. ఇప్పుడంతా మనకి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసినాయి, ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసరికి వాళ్ళ ఆహారం సరిగ్గా సరిపోవట్లా వాళ్ళకి. తర్వాత కొంచెం గేమ్స్ అవి ఉండాలి, గేమ్స్ ఫిజికల్ గ్రోత్ ఉన్నప్పుడు గేమ్స్ అవి ఉంటే వాళ్ళు యాక్టివ్గా డెవలప్ అవుతారు, వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్. మనం ఏంటంటే చదువులు ఇచ్చేస్తున్నాం కానీ వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఉంది. గేమ్స్ అవి ఉండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండి, తర్వాత పౌష్టికాహారం సరిగ్గా ఉంటే గనక పిల్లల్లో వాళ్ళకి విజ్ఞానం ఒకటి ఇవ్వాలి, దీనికి మెడికల్ నాలెడ్జ్ ఒకటి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా బాగా ఎదుగుతారండి.
1: సహజంగా పీరియడ్ సమయంలో ఎటువంటి పరిశుభ్రత పాటించాలండి?
0: పిల్లలకి చెప్పవలసింది ఏంటంటే పీరియడ్స్ టైంలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా స్నానం చేయాలి, హెయిర్ రిమూవ్ చేసుకోవాలి, తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వెళ్ళినప్పుడు వాష్ చేసుకోకపోతే ఏమందంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేస్తాయి, క్యాండియాసిస్ అని మీరు వినుంటారు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చి దురద వచ్చేస్తుంది.

0: రెండోది వాళ్ళ అండర్వేర్స్ డెఫినెట్గా ఉతుక్కోవాలండి రోజు. సేమ్ అండర్వేర్ వాడకూడదు, దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఎండలో ఆరేసుకుంటూ ఉండాలి. తిప్పి ఎండలో ఆరేయాలి. అంతేగాని ఇంట్లో ఆరేయకూడదు. ఇంట్లో ఆరేస్తే దానిలో మనకి బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ వస్తుంది, ఈ బ్లీడింగ్ అదంతా ఉంటుంది.
1: చాలా మంది స్త్రీలలో చూసే విషయం ఏంటంటే వాళ్ళు సిగ్గుపడతారు బయట ఆరేయడానికి ఈ అండర్వేర్ అనేది, ఇంట్లో ఆరేసుకుంటారు, అలా ఆరేసుకోకూడదు అంటారు.
0: ఇంట్లో ఆరేసుకోకూడదండి, ఎందుకంటే సన్ స్టెరిలైజేషన్ ఉంటుంది. సన్ స్టెరిలైజేషన్ ఉన్నప్పుడు స్టెరిలైజ్ అయిపోతాయి అన్నమాట, సూర్యరశ్మితో స్టెరిలైజ్ అవుతాయి. అంచేత అవి బయట చేసుకోవడం, ప్యాడ్స్ ఎక్కువ మార్చుకుంటూ ఉండాలి. ప్యాడ్స్ మార్చుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ క్యారీ అవుట్ అవుతాయి. అవి ఏమవుతుంది, వెజనల్ కెమెది వచ్చినప్పుడు కడుపులో నొప్పి రావడం, కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. అంచేది ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు పర్వాలేదులే, ఒక నెల పోతే ఇంకో నెల అయింది, ఇదేదో గూడు కొట్టుకుపోయింది, అందుచేత బ్లీడింగ్ ఎక్కువ అవుతోంది అనుకోవడం పొరపాటు. మామూలుగా మనకి మెన్సెస్లో 30 ml కంటే ఎక్కువ అవ్వకూడదు బ్లీడింగ్. ఎక్కువ అయిందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పిల్లల్లో ఎనీమియా వస్తుంది, రక్తహీనత వస్తుంది. కొంతమంది పిల్లలకి 12-13 ఏళ్ల పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాల్సి వస్తాయి. వాళ్ళకి 5 grams 6 grams వెళ్ళిపోతారు, చాలా నీరసపడతారు, ఏ పని చేయలేరు వాళ్ళు. అందుచేత వాళ్ళకి బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. అందుచేత మన తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, బిడ్డకి ఎలా బ్లీడింగ్ అవుతోంది, ఎక్కువ అవుతోందా తక్కువ అవుతోందా, నెల నెల వస్తోందా లేదా, వీళ్ళు సరైన ఆహారం తీసుకుంటున్నారా లేదా. వాళ్ళు తీసుకునే ఆహారం మటుకు బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఉంటే ప్రాబ్లం ఉండదు. అలాగే వీళ్ళు కొంత గేమ్స్కి వెళ్ళి చేస్తున్నారా లేదా, వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది. ఇటువంటి టైంలో ఏంటంటే వీళ్ళకి మామూలుగా హార్మోన్స్ వలన మగపిల్లల వైపు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఈ ఆకర్షణ ఎక్కువ ఉన్నప్పుడు మనం కొంచెం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లల్ని. ఆకర్షణ ఎక్కువ ఉండి ఒకవేళ ఎవరైనా కనుక వీళ్ళని మోసం చేసినట్లయితే, తెలియక ఏమైనా జరిగినట్లయితే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. అందుచేత అటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి.
1: సహజంగా పీరియడ్స్ అనేవి ఎన్ని రోజులు ఉండడం నార్మల్ అండి?
0: మామూలుగా అయితే పీరియడ్స్ 3 నుంచి 5 రోజుల లోపండి, అంతకంటే ఎక్కువ జరగకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే మటుకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిందే, ఎందుకుంది ఏమిటి. ఆ తర్వాత మనం మందులు ఇచ్చేవి తగ్గించేసేస్తూ ఉంటాం. ఎక్కువ బ్లీడింగ్ కూడా అవ్వకూడదు, 2-3 ప్యాడ్స్ కంటే ఎక్కువ అవ్వకూడదు. అది కనుక ఎక్కువ అయిందనుకోండి పర్వాలేదులే అని అనుకోవడం మటుకు మంచిది కాదు. రెండోది మనం ఏం చేస్తామంటే, ఆహార విషయంలో ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు పిల్లలకి మామూలు ఆహారం పెట్టం, పెట్టకుండా పచ్చాలన్న ఉన్నాయి మనకి, ఆ పచ్చాలన్న తప్పు. వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు మొత్తం ఆహారం మామూలుగా రోజు మనం ఎలా తీసుకుంటామో అటువంటి ఆహారమే ఇవ్వాలి. అంతేగాని పచ్చాలు చేయించకూడదు.
1: పెరుగు తినకూడదని చెప్తారు, గోంగూర బంగాళదుంప తినొద్దంటారు, చప్పిడిగా ఉండే ఆహారం తినాలంటారు.
0: ఏం అవసరం లేదండి, మామూలుగా మనం రోజు ఏం తింటున్నామో అదే ఆహారం. ఆహారంలో ఏమీ తేడా లేవు అసలు, అన్ని మామూలు ఆహారాలే ఇవ్వచ్చు.
1: ఈ సహజంగా పీరియడ్స్ ఉన్నప్పుడు నొప్పి అనేది వస్తూ ఉంటుంది, మరి నొప్పికి కారణాలు ఏంటండి, అలాగే నివారణ ఎలా?
0: కొంతమంది పిల్లలకండి దీనిలో డిస్మనూరియా అంటాం, అంటే కడుపులో విపరీతం, బయట వచ్చేటప్పుడు కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. నొప్పి వచ్చి కొంతమంది అయితే వాంతులు కూడా అవుతూ ఉంటాయి వాళ్ళకి, నొప్పి వాంతులతో చాలా బాధపడుతుంటారు, కింద పడి దొరుకుతూ ఉంటారు. యాంటీస్పాస్మోడిక్స్ కనుక వాడినట్లయితే ట్యాబ్లెట్స్ నొప్పి తగ్గిపోతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ఏమంటామంటే ఈ ట్యాబ్లెట్స్ వాళ్ళని పెట్టుకుని వెళ్ళమంటాం, వాళ్ళ పర్సుల్లో వాటల్లో పెట్టుకుని వెళ్ళి ఎక్కువ బ్లీడింగ్ కాకుండా తర్వాత నొప్పి రాకుండా ముందే వేసేసుకోమంటాం. వేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ నొప్పి రాకుండా ఉంటుంది.
1: యూజువల్గా ఈ టైంలో పెయిన్ కిల్లర్స్ వాడచ్చా అండి?
0: తప్పకుండానండి, యాంటీస్పాస్మోడిక్ డ్రగ్స్ వాడాలి, వాడితేనే కానీ రిలీఫ్ రాదు, డెఫినెట్గా వాడచ్చు.
1: డాక్టర్ గారు, స్త్రీలలో తెల్లబట్ట అనేది వింటూ ఉంటాం, అసలు తెల్లబట్ట అంటే ఏంటండి?
0: తెల్లబట్ట అన్నదండి, మామూలుగా వెజైనల్ సెక్రీషన్స్ ఉంటాయండి, అవి మామూలుగా ఉంటాయి. దానిలో స్మెల్ ఉండదు, ఏముండదు, పెద్ద ఎక్కువ ఉండదు, కొద్దిగానే ఉంటుంది. కానీ ఎక్కువ అయింది, వాసన ఉంది తెల్లబట్ట అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లు లెక్క. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, క్యాండియాసిస్ కానీ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవి వచ్చినట్లు లెక్క. అందుకని వాళ్ళకి తెల్లబట్ట కూడా వాసన వస్తుంది, ఎక్కువ వస్తుంది, దురద ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే డెఫినెట్గా మందులు వాడుకోవాల్సి వస్తాయి. ముఖ్యంగా శుభ్రత ఎక్కువ పాటించాలండి, శుభ్రత పాటించకపోతే ఇవి కడుపులో నొప్పి కూడా వస్తుంది. అది PID అంటాం. PID అంటే ఏంటంటే మనకి లోపల ఉన్నటువంటి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి చూసారా, అవి వాచ్ ఉంటాయి. ఈ క్రిమి

0: ఇటుకలు వెళ్ళిపోతాయి, వజైనా నుంచి పైకి వెళ్ళిపోయి యుట్రస్లో ఉండి అక్కడి నుంచి ఇవన్నీ వాచేట్ చేస్తుంది, దానివల్ల తెల్లబట్ట అవుతుంది. అందుకని కారణం బట్టి స్కానింగ్ చేసి తర్వాత మ్యారీడ్ వాళ్ళైతే మనం లోపల పీవీ చేసి చూడొచ్చు ఎటువంటి ఉన్నాయని తెలుస్తుంది. అవి తెలిస్తే దాన్ని బట్టి మనం డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తెల్లబట్టే కదా అని ఊరుకోకూడదు. చిన్నపిల్లలకు కూడా తెల్లబట్ట అవుతుంది. ఇప్పుడు పుట్టిన పిల్లలకి తెల్లబట్ట అయిందనుకోండి, తల్లి నుంచి వచ్చేటటువంటి హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ వలన చాలామంది ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకి తెల్లబట్ట కనిపిస్తుంది. కానీ అదేమీ కష్టం లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి వస్తే ఎప్పుడు ఆడపిల్లల్ని డ్రాయర్ వేయకుండా కూర్చోబెట్టకూడదు, కింద కూర్చోబెట్టకూడదు. కింద కూర్చోబెడితే ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ వెళ్ళిపోయి వాళ్ళకి దురద రావడం, తెల్లబట్ట అవడం ఇదంతా జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే మనకి హైజీన్ ఒకటి ఎక్కువ పాటిస్తే సరిపోతుంది.
1: సహజంగా కుటుంబ నియంత్రణ అన్నది స్త్రీలు కూడా పాటించవచ్చు, మరి స్త్రీలు పాటించదగ్గ కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏంటండి?
0: కుటుంబ నియంత్రణ పద్ధతులు అంటే టెంపరీ ఒకటి, పర్మనెంట్ ఒకటి అండి. టెంపరీ వాటర్లో ఏంటంటే మనకి ఓరల్ కాంట్రాసెప్టివ్స్, అది మాత్రలు బయట ఉన్న 5 రోజుల నుంచి 21 రోజులు వరుసగా వేసుకోవడం, అది హార్మోన్స్ లో డోస్లో ఉంటాయి, మర్చిపోకూడదు, మర్చిపోతే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. అంచేత 21 రోజులు వేసుకోవడం, అలా కొంతకాలం వేసుకుని 1-2 నెలలు మళ్ళీ ఆపి 1-2-3 నెలలు మళ్ళీ వేసుకోవచ్చు ఆ రకంగా. అవి ఎందుకంటే హార్మోన్స్ కనుక ఎక్కువ కాలం ఇవ్వం. ఇంకోటి ఏంటంటే మనకి లోపల వెదనల్ ట్యాబ్ పెట్టుకునే ఉంటాయి, లోపల పెట్టుకునేవి అన్నమాట, అవి కూడా వాడుకోవచ్చు. అవి కాకుండా ఇంజెక్షన్స్ ఒకటి వచ్చినాయి, హార్మోన్ ఇంజెక్షన్స్. ఒక ఇంజెక్షన్ ఇస్తే 3 నెలలు పనిచేస్తుందని, కాకపోతే దానిలో ప్రాబ్లం వచ్చేదల్లా ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, అప్పుడు మనకి ప్రెగ్నెన్సీయో ఏదో తెలియక చాలామంది కంగారు పడుతూ ఉంటారు. కానీ సాధారణంగా అది 3 నెలల వరకు అది పనిచేస్తుంది. ఎవ్రీ 3 మంత్స్కి ఆ ఇంజెక్షన్ చేయించుకోవచ్చు. పర్మనెంట్ మెథడ్స్ వచ్చేసరికి ఏముందంటే ట్యూబెక్టమీ. ట్యూబెక్టమీ ఏం చేస్తాం మనం, ఫెలోపియన్ ట్యూబ్స్ని కట్ చేసి చేస్తాం. టెంపరీ మెథడ్స్లో ఇంకోటి లూప్ ఉంది, లూప్ కనుక 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి వేసామనుకోండి, అది ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సాధారణంగా అది కొద్ది మందికే లూప్ వేస్తే ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది, అటువంటప్పుడు తీసేయచ్చు. కానీ ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు లూప్ని. లూప్ ఒకసారి వేస్తే మనం మర్చిపోవచ్చు, మళ్ళీ 3 ఇయర్స్ అయ్యాక తీయించేసుకోవడం, మధ్య మధ్యలో టెస్ట్ చేయించుకుంటూ ఉండడం సరిపోతుంది.
1: ఈ మెనోపాజ్ అనేది సహజంగా ఎన్ని సంవత్సరాల వయసుకు వస్తుందండి?
0: మెనోపాజ్ అంది 40 నుంచి 50 ఏళ్ళలోపు రావచ్చు అండి. కొద్ది మందికి 40కి వస్తుంది, కొద్ది మందికి 45 ఏళ్ళకి వస్తుంది, కొంతమందికి 50 ఏళ్ళకి, 50 ఏళ్ళలోపు మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ అంటే ఏంటంటే మనకి ఈ మెన్సెస్ ఆగిపోవడమే. మెన్సెస్ ఆగిపోయే ముందు కొంతమందికి హెవీ బ్లీడింగ్ ఉండడం కానీ, లేకపోతే 2 నెలలకి 3 నెలలకి, అంతకుముందు రెగ్యులర్గా వచ్చేవాళ్ళకు కూడా 2-3 నెలలకు ఒకసారి రావడం కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతుంది. హెవీ బ్లీడింగ్ అవుతుంటే మెనోపాజే కదా అని కూర్చోకూడదు, ఎనీమియా వచ్చేస్తుంది. రెండోది మెనోపాజల్ పీరియడ్లో కొంతమందికి మెనోపాజల్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే ఏంటంటే వాళ్ళకి మెనోపాజ్ వచ్చినప్పుడు ఇరిటబిలిటీ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, హార్ట్ ఫ్లషెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టే దానికి మెడిసిన్స్ ఉన్నాయి, తీసుకుంటే కనుక తగ్గిపోతుంది. రెండోది సైకలాజికల్గా కూడా కొంతమంది, కంబైన్డ్ ఫ్యామిలీస్ అయితే అంత ఎక్కువ ఉండదు కానీ ఇండివిజువల్ ఫ్యామిలీస్లోనూ ఇంకో రంగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి చికాకు, కోపము, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఎప్పుడే సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటిని మనం చేసుకోవచ్చు.
1: ఈ రోజుల్లో అర్లీగా ఆన్సెట్ ఆఫ్ మెనోపాజ్ చూస్తూ ఉన్నాము, అంటే కొంతమంది స్త్రీలలో 30లలో కూడా మెనోపాజ్ వస్తుంది, మరి ఇటువంటి దాన్ని గుర్తించడం ఎలా అండి?
0: అంటే ఎర్లీ ఆన్సెట్ అంటే 2 రకాలున్నాయండి మెనోపాజ్ అంది. సర్జికల్ మెనోపాజ్ అంటాం. సర్జికల్ మెనోపాజ్ అంటే యుట్రస్ తీసేయడం, రకరకాల కారణాల వలన ఆపరేషన్ చేసి తీసేస్తాం. ఆపరేషన్ చేసి కనుక తీసేసినట్టయితే వాళ్ళకి హార్మోన్స్ ఉండవు కదా, ఓవరే ఉంచితే కొంతకాలం పనిచేస్తాయి, మొత్తం పనిచేయవు వాళ్ళకి. అందుకని వీలైనంత వరకు 40 ఇయర్స్ 45 ఇయర్స్ వచ్చేదాకా హిస్టెరెక్టమీ చేయించుకోకూడదు. మేనేజ్ చేసుకుంటే, మెడికల్గా మేనేజ్ చేసుకుంటే పర్వాలేదు. లేకపోతే ఏమవుతుందంటే ముందే తీసేసినప్పుడు హార్మోన్స్ డిఫిషియన్సీ వచ్చేస్తుంది. అందుకని ఈ సర్జికల్ మెనోపాజ్ వచ్చినప్పుడు చాలా కొంచెం వాళ్ళలో ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయవలసి వస్తాయి. ఇప్పుడు మెనోపాజు ఎర్లీగా వచ్చేసినప్పుడు కొంచెం మెడిసిన్స్ అవి తీసుకోవడం అవసరమైతే హార్మోన్లు, ఈస్ట్రోజన్ హార్మోన్ సప్లిమెంటేషన్ ఉంటుంది, లేకపోతే

0: అయితే నాన్ హార్మోన్ ట్రీట్మెంట్ ఫైటో ఈస్ట్రోజెన్స్ అని ఉంటాయి, అటువంటివి కనుక మనం తీసుకున్నట్లయితే కొంచెం తగ్గుతాయండి. ఐసోఫ్లావాన్స్, ఇవన్నీ కాల్షియం, ఇవన్నీ చాలా అవసరం. ఎందుకంటే మనకి ఆస్టియోపోరోసిస్ ఇవన్నీ మెనోపాజల్ పీరియడ్లోనే కామన్గా ఉంటాయి.
1: చివరగా స్త్రీలకు తమ శరీరాల గురించి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: వాళ్ళు తెలుసుకోవాలండి, నాలెడ్జ్ అంది. ఎప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే మెన్సెస్ వచ్చినప్పటి నుంచి కూడా తను ఏ రకంగా బిహేవ్ చేయాలి, తన ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, దేనిలోనూ మెన్సెస్ వచ్చినప్పుడు ఏ రకంగా చేయాలి, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలి, తర్వాత మెనోపాజ్ వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సరి శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకు వచ్చే మార్పులు ఎక్కువ. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మార్పులు ఉన్నాయి, తర్వాత ఏమో పెద్ద మనిషి అయినప్పటి నుంచి మార్పులు వస్తూ ఉంటాయి. తన శరీరంలో వచ్చే మార్పులు, హార్మోన్లు ఇవి, గ్రోత్, వాళ్ళ ఆహారము, ఇవన్నీ కనుక తెలుసుకుంటే ఆ స్త్రీ చాలా ఆనందంగా ఉండొచ్చు అండి.
1: మా శ్రోతల కోసం ఇన్ని విలువైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ మారు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: కార్యక్రమంలో మీరింతవరకు యుక్త వయసు బాలికలు తమ శరీరం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ జి మారు గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీమతి జి దివ్య. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా విటమిన్ B12 ప్రాముఖ్యత గురించి విశేషాలు వినండి.
1: శరీర ఎదుగుదలకు ఆరోగ్యానికి విటమిన్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి అన్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ విటమిన్లలో అత్యంత ముఖ్యమైన విటమిన్గా మనం చెప్పుకోవలసింది విటమిన్ B12. ఈ విటమిన్ అనేక విధులను నిర్వర్తిస్తుంది. అందువల్లే ఇది శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్. ఇది విటమిన్ బి కాంప్లెక్స్లలో ఒక భాగం. అంతేకాదు, ఇది నీటిలో కరిగే విటమిన్ కూడాను. ఇది నీటిలో కరిగిపోయి శరీర రక్త ప్రవాహంలో ప్రవహించగలదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శరీరం 4 సంవత్సరాల వరకు విటమిన్ B12ను నిల్వ చేసుకోగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ విటమిన్ B12 ఎర్రరక్త కణాలు DNA ఏర్పడటం వంటి అనేక విధులలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇది ఎర్రరక్త కణాల తయారీకి, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్ B12 అనేది తప్పనిసరి. దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో తగినంత ఎర్రరక్త కణాలు లేకపోయినట్లయితే కణజాలాలకు అలాగే అవయవాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. తగినంత ఆక్సిజన్ లేకపోతే శరీర పనితీరులో మార్పు వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. శరీరంలో ఈ B12 స్థాయిలు కనుక తక్కువైతే వచ్చే లక్షణాలను ఇప్పుడు చూద్దాం. అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం, చర్మం పాలిపోవడం, గుండె దడ, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం, అలాగే పాదాలలో తరచూ తిమ్మిర్లు రావడం, ఇంకా బరువు తగ్గడం, ప్రతి పనిలో కూడా చిరాకుగా అనిపించడం, హృదయ స్పందన రేటు పెరగడం, నడకలో ఇబ్బంది, బలహీనమైన కండరాలు, ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఏ ఆహార పదార్థాలలో ఈ విటమిన్ B12 లభిస్తుంది అని కనుక మనం చూసినట్లయితే, మాంసం, చేపలు, సీఫుడ్స్, పీతలు, గుడ్లు, పౌల్ట్రీ, వీటిలో ఎక్కువ మోతాదులో విటమిన్ B12 ఉంటుంది. అలాగే పాలు, పాలలో కూడా సోయా పాలు, ఇంకా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, వీటిలో B12 తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ కూడా మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక

0: విటమిన్ B12 వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే, ఈ విటమిన్ B12 చర్మం, ఎముకలు, దంతాలు, గోళ యొక్క నిర్వహణకు చాలా ఆవశ్యకమైన విటమిన్. వీటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా దీని లోపం వల్ల వచ్చేటటువంటి రక్తహీనత, ఆయాసం, మలబద్ధకాన్ని ఈ B12 విటమిన్ నివారిస్తుంది. నోటిపూత, నాలుకపై మంటను ఇది తగ్గిస్తుంది. అలాగే గుండెపోటు మరియు స్ట్రోక్ యొక్క ముప్పును తగ్గిస్తుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఇంకా డాక్టర్లు చెప్పేదేంటంటే, విటమిన్ B12 అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నరాల వ్యాధుల యొక్క ముప్పును తగ్గించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచి పొడి బారకుండా కాపాడుతుంది. ఇక మెనోపాస్ దాటిన మహిళల్లో ఎముకలు బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ విటమిన్ B12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే వాటిని నివారించవచ్చు. ముఖ్యంగా విటమిన్ B12 కండరాలు, ఎముకల పటుత్వానికి, బలానికి తోడ్పడుతుంది. కాబట్టి B12 యొక్క ప్రయోజనాలను మీరందరూ కూడా గుర్తించి ఈ విటమిన్ పై అవగాహన కలిగి ఉంటారని ఆశిద్దాం.
1: కార్యక్రమంలో మీరింతవరకు విటమిన్ B12 ప్రాముఖ్యత గురించి విశేషాలు మీరింతవరకు విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
2: వనితావాణి విన్నారు.

కొలుపు ఈవనం శీతల హిమలోయ నిండే సౌరభమకరందం సౌరభమ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇంకా డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరదేశ్ చిత్రం నుంచి కుమార్ సాను పాడిన పాట

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సంగీతం, సాహిత్యం, గానం అనూజ్ గురువారా మక్కీ చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అంజాన్ గీతానికి లతా మంగేష్కర్ పాడారు ఫస్ట్ లవ్ లెటర్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత చీనీ కమ్ చిత్రం నుంచి శ్రేయ ఘోషాల్ పాడిన పాట.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట లగే రహో మున్నా భాయ్ చిత్రం నుంచి సోను నిగమ్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట.

మీరు ఇంతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ నా ప్రశ్నలు మీ సమాధానాలు మన పాటలు ఓ గంట సమయం ఇవన్నీ కలిసిపోతే ఈరోజు మన యువలయ. ఈరోజు యువలయ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలంటే నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు మీ సమాధానాలని 8662488812 నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు యువలయ కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్న, దేశభక్త అని ఎవరిని పిలుస్తారు? ప్రశ్న ఇంకోసారి మీ అందరి కోసం, దేశభక్త అని ఎవరిని పిలుస్తారు? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, దేశభక్త అని ఎవరిని పిలుస్తారు?

దేశభక్త అని ఎవరిని పిలుస్తారు అని అడిగాను. చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. మూసాపేట నుంచి రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధాప్రకాష్ ఖమ్మం నుంచి. ఆకురాతి రామకృష్ణ రాజ్యలక్ష్మి చిన్నమీరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ పుట్టపాక నుండి పుల్లిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ బాబు సుభాని. రాంగ్ ఆన్సర్ రండి, ఒకసారి చెక్ చేసుకోండి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మా చరిత మాన్విత మార్టూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. రాంగ్ ఆన్సర్గా ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. మెహబూబ్ వినాయత్ ఓకే మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఎక్కడి నుంచి? హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి త్రివేణి చిన్మయ్ ప్రీతం. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి కొంచెం కొంచెం దగ్గరగా వచ్చారు కానీ రాంగ్ ఆన్సర్.

అని పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్గా భారతి కిషోర్ అనంతపురం నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి, ఇక్కడ కూడా కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్ వీరందరూ పంపించారు, దగ్గరికి వస్తున్నారు కానీ కొంచెం తప్పు పెడుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. వేటపాలెం రామనగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో మేడిపల్లి నుంచి వసంత, దీపిక, శాలిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని. గోగులముడి రాధాకృష్ణమూర్తి, చరిత, మాన్విత, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనిగుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యభాయ్, అజయ్, శృతి కరెక్ట్ ఆన్సర్. ఇప్పటిదాకా నాకు అందిన మెసేజెస్ అన్నీ చదివేశాను. దేశభక్త అని ఎవరిని పిలుస్తారు అని అడిగాను. ఆన్సర్ ఏంటంటే కొండ వెంకటప్పయ్య గారు. కొండ వెంకటప్పయ్య గారు స్వాతంత్ర సమరయోధులు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు పునాది వేసిన వారిలో కొండ వెంకటప్పయ్య గారు ముఖ్యులు. 1915 సంవత్సరంలో లాయర్ వృత్తిని, అంటే న్యాయవాద వృత్తిని కూడా వదిలేసి దేశ సేవకి అంకితమై ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఖద్దరు ఉద్యమం, విదేశీ వస్త్ర బహిష్కరణ, హరిజనులకు ఆలయ ప్రవేశం, వితంతు పునర్వివాహాలు, ఇలా చాలా రకాలుగా ఎంతో కృషిని అందించారు. ఆయన చేసిన త్యాగాలకు ఆంధ్ర ప్రజలు దేశభక్త అని బిరుదునిచ్చారు. ఆయన రాసుకున్న తన ఆత్మకథ దేశభక్త కొండ వెంకటప్పయ్య స్వీయ చరిత్ర 1952 సంవత్సరంలో ప్రచురితమైంది. ఇది మన కొండ వెంకటప్పయ్య గారి కథ. ఇంకా 2 మెసేజెస్ వచ్చాయి, ఇంకా ఆన్సర్లు పంపించద్దు ఎందుకంటే చాలా డీటెయిల్గా మాట్లాడేసుకున్నాం కాబట్టి. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, మూసాపేట నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇక ఈరోజు కార్యక్రమంలో నేను అడిగేస్తున్నాను 2వ ప్రశ్న. తెల్ల ఏనుగుల దేశం, ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ప్రశ్న ఇంకోసారి, తెల్ల ఏనుగుల దేశం, ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. తెల్ల ఏనుగుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు?

తెల్ల ఏనుగుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేలి లక్ష్మీనారాయణ అమ్మన్ గుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దూర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, హాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి, యశోద, జానకీరాజు, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, చరిత, మాన్విత, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్. మేడిపల్లి నుంచి వసంత, దీపిక, శాలిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్.

భారతీ కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస సామల గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఇందాకడ అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు ఎవరు? ఒంగోలు నుంచి ఎం రావు. వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుజాత ప్రకాష్ మెర్లిన్ ఆశ్రయ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాల్ నుంచి కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ బాబు సుభాని కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి సోనిక హరికిషన్జీ లక్ష్మీ వర్మ లడ్డుబాబా మూసాపేట ఇంకా వారి గ్రామ ప్రజలు అందరూ కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో శ్యామల ప్రకాష్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్మిత సులోచన కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ కరెక్ట్ ఆన్సర్. ఇందాకడ అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పోలి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షర్ కృప. ఇప్పటిదాకా నాకు వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. తెల్ల ఏనుగుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? మెసేజెస్ వస్తున్నాయి, చూసేద్దాం. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శ్రీవాన్వి స్వీటి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి కరెక్ట్ ఆన్సర్. తెల్ల ఏనుగుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థాయిలాండ్. థాయిలాండ్ ప్రజలు తెల్ల ఏనుగును అదృష్టానికి రాచరికానికి శాంతికి చిహ్నంగా భావిస్తారు. అక్కడి జెండాలో కరెన్సీ నోట్ల మీద ఇంకా వాళ్ళ ఆర్మీ లోగోలో కూడా ఈ ఏనుగు చిత్రం ఉంటుంది. ఇది తెల్ల ఏనుగుల దేశం కథ. ఇక తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదామా? ఇంకా ఈ ప్రశ్నకి సమాధానాలను ఎవరు పంపించద్దు. ఇంకో మెసేజ్ వచ్చింది. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి రాజేష్ శ్రీవల్లి కుమార్ భాగ్య భాయి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, తర్వాత ప్రశ్న. ఎన్జిఓకి ఫుల్ ఫామ్ ఏంటి? ఎన్జిఓకి ఫుల్ ఫామ్ ఏంటి తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, ఎన్జిఓకి ఫుల్ ఫామ్ ఏంటి?

థాయిలాండ్ అంటూ ఇందాకడ అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని పంపించారు జాపబ్ భూమేశ్వర్ స్ట్రీట్ ల్యాంక్ వెల్లుల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. ఎన్జిఓకి ఫుల్ ఫామ్ అడిగాం కదా, దానికి సంబంధించిన ఆన్సర్లు మెసేజ్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్గా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పంపించండి. రాంగ్ ఆన్సర్తో మూసపేట నుంచి. ఇంకా కొత్త మొప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహన్ కృష్ణ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధాప్రకాష్ ఖమ్మం నుంచి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షే మహబూబ్ సుభాని. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర తెనాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గొగులమూడు రాధాకృష్ణమూర్తి, చరిత, మాన్విత, మార్టూర్ బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోషిని. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదెన్ లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం

నేను అడిగాను ఎన్జిఓకి ఫుల్ ఫామ్ ఏంటి. శ్రీనివాస శ్యామల రూప సాక్షి విఘ్నేష్ విష్ణుప్రియ గజ్వేల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్జిఓకి ఫుల్ ఫామ్ ఏంటి, ఇది నా ప్రశ్న. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మీ చరితవ్య రేవంత్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో భారతీ కిషోర్ అనంతపురం నుంచి, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శ్రీభాన్వి స్వీటీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మహమ్మద్ ఇన్నాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా గాంధీనగర్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. దైద భిక్షం వెంకటి ఒకసారి చెక్ చేసుకొని పంపించండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్. ఎం రావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెళ్ళెళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి సోనిక హరికిషన్జీ లక్ష్మీ వర్మ లడ్డుబాబా మూసపేట నరేష్ గ్రామ ప్రజలు వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. పీర్జాదిగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్రీనివాస్. ఎన్జిఓకి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. ఇప్పటిదాకా నాకు అందిన మెసేజెస్ అన్నీ చదివేశాను. ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇంకొక మెసేజ్ వచ్చింది, అది కూడా చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు డి అరుణ మోహన్జీ దివ్యాభాయ్ అజయ్ శృతి ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి. ఇక ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఎవరు పంపించద్దు అంటుండగా ఇంకో మెసేజ్ వచ్చింది. దైద ప్రీతం చిన్మయ్ త్రివేణి నల్గొండ జిల్లా నుంచి. అదన్నమాట సంగతి. తెలుగులో ఏంటంటే ప్రభుత్వేతర సంస్థ లేదా స్వచ్ఛంద సంస్థ. ఇవి ప్రభుత్వం కింద పనిచేయో సేవలను అందించడం కోసం పనిచేస్తాయి. ఈ సంస్థలు విరాళాలు గవర్నమెంట్ గ్రాంట్స్తో నడుస్తాయి. సింపుల్గా చెప్పుకుంటే సమాజంలో ఉన్న సమస్యలను తీర్చడానికి సామాన్య ప్రజలు కలిసి ఏర్పాటు చేసుకునే సంస్థలే ఈ ఎన్జిఓస్. పనిచేసే రంగాన్ని బట్టి విద్య వైద్య పర్యావరణ మహిళ పిల్లల మానవ హక్కుల ఎన్జిఓలుగా, ఇంకా స్థాయిని బట్టి ఒకే ఊరు ఒకే జిల్లా అయితే లోకల్ ఎన్జిఓ, ఇంకా దేశమంతటికి అయితే నేషనల్ ఎన్జిఓ, ప్రపంచవ్యాప్తంగా అయితే ఇంటర్నేషనల్ ఎన్జిఓలుగా సేవలను అందిస్తాయి. అదన్నమాట మన ఎన్జిఓల సంగతి. ఇంకొక మెసేజ్ వచ్చింది గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి. పెద్ద నరసింహ పద్మభాయ్ శ్రీవాణి జగదీష శివరాణి. యువలయ కార్యక్రమంలో నేను అడగబోతున్నాను తర్వాతి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ఊటీ అని పిలువబడే అరకులోయ ఏ జిల్లాలో ఉంది? నేనే సగం హింట్ కూడా ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఊటీ అని పిలువబడే అరకులోయ ఏ జిల్లాలో ఉంది తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఊటీ అని పిలువబడే అరకులోయ ఏ జిల్లాలో ఉంది?

ఆంధ్రప్రదేశ్ ఊటీ అని పిలువబడే అరకులోయ ఏ జిల్లాలో ఉంది అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ప్రసాద్ ఎల్ఏసీ కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి కరెక్ట్ ఆన్సర్తో, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య, రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమా జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక హరికిషన్జీ లక్ష్మీ వర్మ లడ్డూబాబా ఇంకా మూసాపేట నరేష్ ఇంకా వారి గ్రామ ప్రజలు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుండి అనురాధ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, భారతీ కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్.

కరెక్ట్ ఆన్సర్తో సుబ్రమణి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మభూసుభాని. దైదభిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, నరసమ్మ, మోహన్ కృష్ణ, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామలా ప్రకాష్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నుండి దైద త్రివేణి, చిన్మయ, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. రాంగ్ ఆన్సర్గా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రిణి, జస్మిత, సులోచన. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో శ్రీనివాస శ్యామల గజ్వేల్ నుంచి. కరెక్ట్ ఆన్సరే కానీ ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా చెప్పచ్చు. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అల్లూరి సీతారాం, ఓకే, హైదరాబాద్ వాచిపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్. అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి, పట్టుకోవాలి మరి. కరెక్ట్ ఆన్సర్తో సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శ్రీవాన్వి, స్వీటి. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వసంత, దీపిక, శాలిని మేడ్పల్లి నుంచి. శ్రీకాకుళం జిల్లా నుంచి దినేష్, ఓకే, ఒంగోలు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకుని పంపించండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ ఊటీ అని పిలువబడే అరకులోయ ఏ జిల్లాలో ఉంది అని అడిగాను, చాలా సింపుల్గా అడిగాను, మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా. మధ్యలో నేను రివీల్ కూడా చేసినట్టున్నాను. అనంతగిరి కొండల్లో ఉన్న ఈ లోయ కాఫీ తోటలు ఇంకా బొర్రా గుహలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ నివసించే గిరిజన తెగల సంస్కృతి పర్యాటకులను బాగా ఆకర్షిస్తుందంట. ఇంకొక మెసేజ్ వచ్చింది, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకొక ప్రశ్న మాట్లాడేసుకుందాం. ఇటలీ నగర రాజధాని ఏంటి? ఇటలీ నగర రాజధాని ఏంటో తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఇటలీ రాజధాని ఏంటి?

ఇటలీ రాజధాని ఏది అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదల లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మబుసుబానీ కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్మిత సులోచన కరెక్ట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్పాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల

శ్రీవాన్వీస్ వీటి కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపక్క నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మహబూబ్నగర్ జిల్లా మూసపేట నుంచి నరేష్, రోజా, శిరీష ఇంకా వారి కుటుంబ సభ్యులు. హ్యాపీ హోమ్స్ కాలనీ నుండి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మా మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. దోర్నల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. మేడిపల్లి నుంచి వసంత, దీపిక, శాలిని కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి వెల్లుల్ల నుంచి ఇందాకడ అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు కరెక్ట్ ఆన్సర్తో దినేష్, ప్రకాశం జిల్లా నుంచి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరి కోసం ఈ పాట.

తాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి కరెక్ట్ ఆన్సర్.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్ పాడిన దళపతి చిత్రం నుంచి ఈ పాట రాజశ్రీ రచన.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ఎస్పి చరణ్ సునీత పాడిన గంగోత్రి చిత్రం నుంచి, చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

యువవాణి యువజన కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈనాటి యువవాణి కార్యక్రమంలో అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం గురించి తెలుసుకుందాం. మన సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య, ఆరోగ్యం, ఉపాధి ఎంత ముఖ్యమో ఆ ఉపాధిలో సంపాదించే వేతనం కూడా అంతే ముఖ్యం. ఒక కార్యాలయంలో లేదా ఒక సంస్థలో స్త్రీ పురుషులు ఒకే విధమైన పని చేస్తున్నప్పుడు వారి శ్రమకు తగినట్టుగా సమానమైన వేతనం లభించాలనే గొప్ప ఆలోచనను ప్రపంచానికి గుర్తు చేసే ప్రత్యేకమైన రోజునే అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 18వ తేదీన ఈ ప్రత్యేకమైన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. మహిళలు మరియు పురుషులు కష్టపడి ఒకే విధమైన పని చేసినప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలలో ఇప్పటికి కూడా వేతనాలలో తేడాలున్నాయని గుర్తించి ఆ అసమానతలను తొలగించాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని ఏర్పరిచారు. 2019 సంవత్సరం నవంబర్ 15వ తేదీన ఐక్యరాజ్యసమితి వారు ఒక సాధారణ సభ ఏర్పాటు చేసి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదేమిటంటే ప్రతి ఏటా సెప్టెంబర్ 18వ తేదీని అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవంగా జరపాలని అధికారికంగా ప్రకటించారు. మరి ఈ దినోత్సవాన్ని ప్రారంభించడంలో ఐక్యరాజ్యసమితి, మహిళా విభాగం, అంతర్జాతీయ కార్మిక సంస్థలు అలాగే ఈక్వల్ పే ఇంటర్నేషనల్ కొలేషన్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషించాయి. అలాగే 2020వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన మొదటిసారిగా ప్రపంచమంతటా ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఇదే సెప్టెంబర్ 18వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు పురుషులతో పోలిస్తే తక్కువ వేతనం పొందుతున్నారని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది కేవలం వేతనానికి సంబంధించిన విషయం మాత్రమే కాదండి, ఒక మనిషి ఆత్మగౌరవానికి, వారి హక్కులకు సంబంధించిన విషయమని తెలుసుకోండి. ఈ దినోత్సవం యొక్క చరిత్రను పరిశీలిస్తే 1951వ సంవత్సరంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ సమాన పనికి సమాన వేతనమని గుర్తిస్తూ ILO కన్వెన్షన్ 100వ నంబర్ను ఆమోదించింది. ఆ తరువాత అనేక దేశాలు ఈ విధానాలను తమ చట్టాలతో అమలు చేయడానికి పలు చర్యలు కూడా తీసుకున్నాయి. ముఖ్యంగా యువత తమ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో, సమాజంలో ఉన్నప్పుడు సమానత్వపు విలువలను పాటించాలి. మహిళలకు విద్య, ఉపాధి, నాయకత్వం వంటి అన్ని రంగాల్లో ముందుకు రావడానికి సమాజం తమ వంతు సహకరించాలి. ఒక్క మాట చెప్తాను, వింటారా? స్త్రీ పురుషులకు సమాన వేతనం లభించినప్పుడే కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం చెందుతుంది. కాబట్టి మనందరం కలిసి సమానత్వాన్ని కాపాడుతూ ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు, సమాన వేతనం కలిగే విధంగా మనవంతు కృషి చేద్దాం. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు బంగారం చిత్రానికి భువనచంద్ర సాహిత్యం, విద్యాసాగర్ సంగీతంతో శుక్విందర్ సింగ్, అనురాధ శ్రీరామ్ ఆలపించిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

ఒక మంచి పాట వినేశారు కదా, ఇక మరొక అంశం గురించి కూడా తెలుసుకుందాం. తరచుగా మన ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా వైరస్లు, బ్యాక్టీరియాలు, జ్వరాలు, అంటువ్యాధులు వంటి విషయాల గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ మన చుట్టూ సహజంగా ఉండే ఇంకో రకమైన సూక్ష్మజీవులు కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపగలవు. అవేనండి శీలింద్రాలు లేదా ఫంగస్. ఫంగస్ అనే పదం వినగానే చాలామందికి గుర్తు వచ్చేది చర్మంపై వచ్చే దురద, తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు, గోళ్ల సమస్యలు. అయితే శీలింద్రాల వల్ల కలిగే వ్యాధుల పరిధి అంతకంటే చాలా ఎక్కువ. కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లు తేలికపాటి సమస్యలుగా కనిపించినప్పటికీ తీవ్రమైన అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి సరిగ్గా లేని వారిలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ శీలింద్రాల వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరం. మరి ఈ అవసరాన్ని గుర్తు చేస్తూ నిర్వహించబడుతున్న ముఖ్యమైన ఆరోగ్య అవగాహన కార్యక్రమమే ఫంగల్ డిసీజెస్ అవేర్నెస్ వీక్. దీనిని మన మాతృభాషలో శీలింద్ర వ్యాధుల అవగాహన వారం అని పిలుస్తాము. శీలింద్రాలంటే ప్రకృతిలో సహజంగా కనిపించే జీవులు. అవి నేలలోనూ, గాలిలోనూ, మొక్కలపై తేమ కలిగి ఉన్న ప్రదేశాలలో మాత్రమే

అనేక రకాల ఫంగస్లు జీవిస్తూ ఉంటాయి. శిలీంధ్రాలు మనిషిలోకి ప్రవేశించినప్పుడు చర్మం, గోర్లు, నోరు వంటి ప్రాంతాల్లో వచ్చే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా కనిపిస్తాయి. కొన్ని శిలీంధ్రాలైతే పర్యావరణం నుంచి శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఇక ఈ శిలీంధ్ర వ్యాధుల అవగాహన వారం ఎప్పుడు ప్రారంభించారనే విషయానికి వస్తే, అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ మరియు నివారణ కేంద్రాల వారు 2017 ఫంగల్ డిసీజెస్ అవేర్నెస్ వీక్ ను ప్రారంభించారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో ఈ అవగాహన వారాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఈ అవగాహన వారం సెప్టెంబర్ 14 నుండి 18 వరకు నిర్వహించబడుతుంది. శిలీంధ్ర వ్యాధుల్లో ఎక్కువగా కనిపించే లక్షణాలేమిటంటే, చర్మంపై దురద, ఎర్రటి మచ్చలు, చర్మం పొలుసుగా మారడం, గోర్ల రంగు లేదా ఆకృతిలో మార్పు రావడం వంటివి కనిపిస్తాయి. అలాగే శిలీంధ్ర వ్యాధుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలను సాధ్యమైనంత వరకు పొడిగా ఉంచుకోవాలి. స్నానం చేసిన తరువాత శరీరాన్ని, ముఖ్యంగా చర్మపు మడతలను బాగా పొడిగుడ్డతో తుడుచుకోవాలి. అలాగే ఇతరుల వ్యక్తిగత వస్తువులను ఉపయోగించడం ద్వారా కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత వస్తువులను ప్రత్యేకంగా ఉపయోగించడం చాలా మంచిది. ఇంట్లో ఎవరికైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ జరిగితే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. చివరిగా ఈ అవగాహన వారోత్సవం సందర్భంగా మనందరం ఒక మంచి సందేశాన్ని గుర్తుంచుకుందాం. శిలీంధ్రాల వ్యాధులను ముందుగానే గుర్తిద్దాం, సరైన వైద్య సలహా తీసుకుందాం, ఫంగల్ వ్యాధులపై సరైన అవగాహన పెంచుకుందాం. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు, ప్రేమ చిత్రానికి ఆత్రేయ సాహిత్యం, ఇళయరాజా సంగీతంతో ఎస్పి బాలు చిత్ర ఆలపించిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

మనిషి జీవితంలో ఆరోగ్యం అనేది భగవంతుడు ప్రసాదించిన ఒక వరమని చెప్పాలి. ముఖ్యంగా మన శరీరంలోని ప్రతి కదలికను, ప్రతి ఆలోచనను, జ్ఞాపకాలను, మన భావోద్వేగాలను నియంత్రించే మెదడు మనకు అత్యంత ముఖ్యమైన అవయవం. అయితే మన తలకి దెబ్బ తగిలినప్పుడు బయటికి పెద్దగా గాయం కనిపించినప్పటికీ ఆ దెబ్బ మాత్రం మెదడు పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సమస్యనే సాధారణంగా కంకషన్ అని పిలుస్తారు. ఇదే వైద్యపరంగా చూసుకుంటే మైల్డ్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీ అని పిలుస్తారు. క్రీడల్లో ఆడేటప్పుడు ఉన్నట్టుండి సడన్గా క్రింద పడిపోవడం, తలకు రోడ్డు ప్రమాదంలో గాయం తగలడం వల్ల కూడా ఈ కంకషన్ అనేది వస్తుంది. అందుకనే ఈ కంకషన్ గురించి ప్రజల్లో సరైన అవగాహన కలిగించడం కోసమే ఈ అవగాహన రోజును జరుపుకుంటాము. ఈ నేషనల్ కంకషన్ అవేర్నెస్ డేని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారనే విషయానికి వస్తే, అమెరికాకు చెందిన బ్రూక్ మిల్స్ అని యువతి ఇందులో కీలక పాత్ర పోషించారు. ఆమె హైస్కూల్లో చదువుతున్న సమయంలో కంకషన్ అనే సమస్య వచ్చింది. ఆ తరువాత ఆమెకు తలనొప్పి, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, తల తిరగడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. మరి ఈ అనుభవాన్ని ఆమె ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ కార్యక్రమం 2016 అధికారికంగా గుర్తింపు పొందింది. అనంతరం అప్పటి న్యూ హ్యాంప్షైర్ గవర్నర్ మ్యాగీ హసన్ కూడా ఈ అవగాహన కార్యక్రమానికి మద్దతు పలికారు. మరి ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఏటా సెప్టెంబర్ 3 రోజున ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జరుపుకుంటారు. మరి ఇందాకటి నుంచి మీరు గమనించారో లేదో, కంకషన్ కంకషన్ అని అంటూనే ఉన్నాను. మరి ఈ కంకషన్తో బాధపడేవారి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. సాధారణంగా ఈ సమస్య ఉన్నవారికి అలసట, వికారం, వాంతులు వచ్చినట్టుగా ఉండడం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఈ కంకషన్ నుంచి కోలుకోవడానికి వైద్యుల సలహా తప్పనిసరి. వైద్యులు సూచించిన మేరకు తగిన మందులు వాడుతూ కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. సాధారణంగా ఈ కాలంలో గమనిస్తే ఎక్కువ శాతం యువత తమ పనివేళల్లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతున్నారు. కొందరైతే ఆకస్మికంగా స్పృహ

పోయి మూర్చపడిపోతున్నారు. ఇందుకు కారణం ఈ కంకషన్ సమస్యే. కాబట్టి రోడ్డు ప్రయాణంలో ద్విచక్ర వాహనం మీద ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా తలకు ప్రొటెక్షన్గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాల్ని కాపాడుకుంటూ సురక్షితంగా జీవించండి. కార్యక్రమంలో చివరిగా ఉద్యోగ సమాచారం గురించి వినబోయే ముందు గరానా బుల్లోడు చిత్రానికి వెన్నెల కంటి సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతంతో ఎస్పి బాలు సింధూజ శ్రీనివాసన్ ఆలపించిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

నేటి కాలంలో యువత ఎంతో ఉన్నతమైన చదువులు చదువుతున్నప్పటికీ సరైన ఉద్యోగాలు లేక ఎంతోమంది యువతీ యువకులు సతమతమవుతున్నారు. మరి ఇలాంటి వారి కోసమే ఈరోజున కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు మీ ముందుకు తీసుకువచ్చాము. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం. ఐబిపిఎస్ ద్వారా దేశవ్యాప్తంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకు ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం పోస్టుల సంఖ్య 13,706. కావాల్సిన విద్యార్హతలు: పోస్టును బట్టి డిగ్రీ ఆర్ పీజీ పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ సెప్టెంబర్ 1, 2026. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 21, 2026. మరిన్ని వివరముల కొరకు www.ibps.in వెబ్సైట్ను సంప్రదించండి. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో వెల్త్ మేనేజ్మెంట్, క్రెడిట్ అనాలిసిస్ వంటి ప్రత్యేక విభాగాల్లో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం పోస్టుల సంఖ్య 1,100. కావాల్సిన విద్యార్హతలు: పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, MBA పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ సెప్టెంబర్ 4, 2026. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 24, 2026. మరిన్ని వివరముల కొరకు www.bankofbaroda.in వెబ్సైట్ను సంప్రదించండి. బ్యాంకింగ్తో పాటు ప్రభుత్వ రంగంలోని ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నియామకంలో జనరలిస్ట్, హిందీ ఆఫీసర్ పోస్టులున్నాయి. జనరలిస్ట్ పోస్టుల సంఖ్య 200, హిందీ ఆఫీసర్ పోస్టుల సంఖ్య 25. కావాల్సిన విద్యార్హతలు: పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్ ఆర్ MBA పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ సెప్టెంబర్ 8, 2026. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 28, 2026. మరిన్ని వివరముల కొరకు uiic.co.in వెబ్సైట్ను సంప్రదించండి. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి దేశవ్యాప్తంగా ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టుల సంఖ్య 2,536. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ సెప్టెంబర్ 7, 2026. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ అక్టోబర్ 7, 2026. మరిన్ని వివరముల కొరకు ssc.gov.in వెబ్సైట్ను సంప్రదించండి. అలాగే చివరిగా ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ నుండి భారీ ఎత్తున నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టుల సంఖ్య 23,757. కావాల్సిన విద్యార్హతలు: కేవలం 10వ తరగతి పాసైతే చాలు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ సెప్టెంబర్ 2, 2026. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 21, 2026. మరిన్ని వివరముల కొరకు indiapost.gov.in వెబ్సైట్ను సంప్రదించండి. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల గురించి తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో కలుద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, ఆ తర్వాత 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్టణ కేంద్రం నుంచి, తిరిగి 6:20 సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు హక్కుదారు పట్టాలను ముఖ్యమంత్రి రేపు పంపిణీ చేయనున్నారు. వార్తల వివరాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను కీలకమైన హార్డ్వేర్ తయారీ కేంద్రంగా రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపీబీ ఈరోజు సమావేశమై 28 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి 22,177.84 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇంధన రంగం, ఐటీ, కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, పర్యాటక రంగాలకు చెందిన వివిధ ప్రతిపాదనలపై కూడా చర్చించి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సెమీకండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి వంటి ఎలక్ట్రానిక్స్ హబ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట ప్రభుత్వం లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా తెనాలిలో జనవరి 10వ తేదీన ప్రతిష్టాత్మక కందుకూరి అవార్డుల ప్రదానంతో నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. అవార్డుల ఎంట్రీల కోసం 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నంది నాటకోత్సవాలకి రేపు 11:00 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ఏవైతే నాటకాలు ప్రదర్శించడానికి అనువుగా ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయడానికి ఒక సెలెక్ట్ కమిటీని అక్టోబర్లో ఏర్పాటు చేస్తాం. డిసెంబర్లో ప్రాథమికంగా ఏ నాటకాలు ఎంపిక కాబడి ప్రదర్శనకి అనేటువంటిది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. జనవరిలో ఈ నాటక పోటీలు నిర్వహించి అందులో ఉత్తమమైనటువంటి ప్రదర్శన చేసిన వాటికి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించడానికి వేదికగా కళలకు కాణాచేయనటువంటి తెనాలని ఎంపిక చేసుకోవడం జరిగింది.
0: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల స్వయం సమృద్ది, ఎరువుల పారదర్శక పంపిణీ, పంటల బీమా, మార్కెటింగ్ రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నామన్నారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి పాల్గొన్నారు. రాష్టంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాంకేతిక సంస్కరణలను గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాష్టంలోని సుమారు 60 లక్షల పీఎం కిసాన్ లబ్దిదారుల్లో 52.08 లక్షల మందికి ఫార్మర్ ఐడీలు సృష్టించి 86.8% ప్రగతి సాధించామన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ ఎరువుల యాప్ను రబీ 2026-27లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లుగా వెల్లడించారు. సమగ్ర డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలను రేపు పంపిణీ చేస్తున్నామని సామాజిక మాధ్యమ పోస్టులో ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఆ స్థలాలను క్రమబద్దీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. 11 మండలాల పరిధిలో 8,874 కోట్ల రూపాయల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను పట్టాలుగా ఇస్తున్నామని వివరించారు. రాష్టంలో సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు వంటి వాటితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2014 సెప్టెంబర్ 25 ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్దిలో కీలక ఘట్టంగా ఉంది. భారతదేశ ఆర్థిక వృద్ధి గమనాన్ని కొనసాగించడం కోసం ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పెట్టుబడులను సులభతరం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వోకల్ ఫర్ లోకల్ దిశగా చేపట్టిన ఈ కార్యక్రమాలు భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంచడమే కాకుండా ప్రపంచ వేదికపై దేశ పారిశ్రామిక ప్రగతిని చాటి చెప్పేలా రూపొందించబడ్డాయి. ఒక సందర్భంలో మేక్ ఇన్ ఇండియాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: మేక్ ఇన్ ఇండియా దునియా కే కిసి భీ దేశ్ మే జాకర్ కే బేచియే లేకిన్ నిర్మాణ యహాన్ కీజియే మ్యానుఫ్యాక్చర్ యహాన్ కీజియే హమారే పాస్ స్కిల్ హై టాలెంట్ హై డిసిప్లిన్ హై కుచ్ కర్ గుజర్నే కా ఇరాదా హై హమ్ విశ్వ కో ఏక్ సానుకూల అవసర్ దేనా చాహతే హై కి ఆయియే కమ్ మేక్ ఇన్ ఇండియా ఔర్ హమ్ విశ్వ కో కహే ఇలెక్ట్రికల్ సే లేకర్ కే ఇలెక్ట్రానిక్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా కెమికల్స్ కే లేకర్ కే ఫార్మాస్యూటికల్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా ఆటోమొబైల్ సే లేకర్ కే ఏగ్రో వాల్యూ ఎడిషన్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా తాకత్ హై హమారే దేశ్ మే.
0: తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడం పట్ల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురజాడ జయంతి అయిన సెప్టెంబర్ 21 తేదీని ఇకపై ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహించేలా జీవోఎంఎస్ నెంబర్ 193 అధికారికంగా ప్రభుత్వం జారీ చేసిందన్నారు. గురజాడ అప్పారావు తెలుగు భాష, సాహిత్యం, సామాజిక సంస్కరణ రంగాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రి కొనియాడారు. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఆ తర్వాత ఇది క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశముందని చెప్పారు. వీటి ఫలితంగా రాష్టంలో రాగల 3 రోజుల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట స్థాయిలో అనకాపల్లి జిల్లాకు క్రీడలలో గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. జిల్లాలో నిర్వహిస్తున్న 6వ కూడో రాష్ట స్థాయి పోటీలను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలో వన్ స్టాప్ సెంటర్లు ఓఎస్సి పాత్ర కీలకమని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతృ శిశు విభాగంలో ఈరోజు ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల సిబ్బంది అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, బాధిత మహిళలకు అందించే సేవలలో వేగం పెంచేందుకు వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.

0: ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుండి విశ్వామిత్రుని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ, హార్మోనియం శ్రీ కాంపోజీ రామయ్య.
1: ప్రతి సృష్టి అయిన విశ్వామిత్రునిక పరాభవము. వశిష్ట, చాలు నీ వాచాలత్వం. పాపాకరంబకు మత్స్యలోకమున ఉగ్గుపాలతో దుష్కర్మలయం దారి తేరిన రాజకులమునందొక్కడు సత్యసంధుండు గలడని సిద్ధాంతీకరించుచున్నావుగా. తరతరంబుల నుండి అతని ఇంట పౌరోహిత్యము చేసుకొనుచు పొట్ట పోసుకొనుచున్నందులుగా అతనిపై నీకే అభిమానము. ఎవరికిం తెలియని ఆ హరిశ్చంద్రుని సత్యసంధత నీకొక్కనికే తెలియటకు నీ ముఖముననే పద్దుపడిచిన దాయమి. లోకంబుల నిక్కుబంబుకు సత్యశీలుండు ఎవ్వండు నువ్వు లేరంట నిస్సందేహము, నిర్ధారణము, నిశ్చయము. హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట నేనా హరిశ్చంద్రుని బొంకింపలేకున్నచో

శిష్యా నక్షత్రగా లెక్కలేని రొక్కం పడిగి ఆ హరిశ్చంద్రుని చేజిక్కించుకున్నట్టే కాక అతడిక్కడికి వచ్చినట్లు పన్నుగడ పనినాడా. ఇప్పుడు అతని మనమ్మును ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగలకు మాతంగాంగలను సృజించదా. ఇందు నీవు కూడా అప్రమత్తుడవై సాయపడవలేను. ఆ వశిష్ఠుని గురుత్వము నాకడ వర్ణింపకము. ఆ హరిశ్చంద్రుని వద్దకు పోయేదము పద. ఓరారి హరిశ్చంద్ర, ఓరారి హరిశ్చంద్ర, బల గర్వంబున కన్నుగా హరిశ్చంద్ర, బల గర్వంబున కన్నుగా.

కావలులై మా హరి నర్భగంబుల వదింపన్బోవా ఎట్లోర్చిదో. ఇట్లా శ్రమమెల్ల అపవిత్రమను చుటియేగాక అర్జునులై వచ్చినటువంటి నా ముద్దల కూతురును వ్యర్థముగా పాడించి తుదకు వారి నాలుకలు కోయిదునని పలికిదివట. నీ తాతముళ్ళే వారికి ఏమి కట్టబెట్టిదివిరే? మున్నెవరను రాజులు లేరా, వేటకు రారా? ఒరే దుర్మతి, నీ మృగయా విహారమునకు మా వంటి జడదారుల ఆశ్రమములే కాని పనికిరావేమి? భూచక్రమందల రాజులెల్ల పాదాక్రంతులయుండ నీవు చక్రవర్తి పదమున విర్రవీగుడెంతయు మా వంటి మునుల ఆశ్రమమును పాడు చేయటికేనని నాకు ఇదివరకు తెలిసినది కాదురా ముని ద్రోహి. ఓరి వాచాల, ఏమనుచున్నావు? అపరబ్రహ్మనైన విశ్వామిత్రుని ఎరుగువా. అంధకారంబు నీదు కనుల గెగదట్టినంతదే కనరా.

అలాగైనా ఎండ కన్నెరుగొని సుకుమార శరీర లతామతలకు గాన విలాసములకు నా ముద్దుల కూతురు ఎన్నటి రాణి రాజువు నీవు వచ్చితువని, ఇంక ఒడిలో వరాల గొప్పలకింతువని ప్రాణములన్నీ నీపైనే పెట్టుకుని వచ్చినందులకు వారికి తగిన సత్కారములను నింపక పొగరుచే మమ్ము కూడా గణింపక నాలుకలు కోయబోయినది మమ్మెరింగియే. అలాగైనా నీ ఎడల మేము ఉపేక్షాభావమును ఉండరాదు. కుసుమ కోమలైన రాజ్య

నాలుకపై మోమాట మించుకైనను లేక నాలుకలు కొయ్యదనన్న నీ నాలుక ఇప్పుడు వేయ చీలికలు కావలేని రా ముని ద్రోహి. అన్యాలోచనలేల హరిచంద్ర అన్యాలోచనలేల.

మూర్ఖ, నీ మేలు నీవు చూసుకోనలేకున్నావు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యములు నమ్మి కంటి కనబడుతున్న సామ్రాజ్యాధ్యుత్తమ భోగంబులను విడిచివేరి వాడెందేను నువ్వు కలడా? రాజ్యాంతే నరకం ధ్రువం అని వాక్యమును వినవో? కావున వ్యర్థ ప్రతివాదములు జాలించి మా ఆజ్ఞ ప్రకారము ఈ పంచమ కన్యలను పరిగ్రహింపు. ఒరే వెకలి, నీకిక్కడు పాప పుణ్య వివక్షత ఎందులకో? ఏమే దండధరుడా వాడవడు. పాపంబే యగు పుణ్యమే యగును హరిచంద్ర, పాపంబే యగు పుణ్యమే

కావున నీవా యముని భయముదకు హరిశ్చంద్ర, నీకేమి కావాలేనో నేను ఇచ్చుచున్నాను. అరణం విచ్చెద హరిశ్చంద్ర,

ఒరే ఆత్మస్సులాగే దురభిమాని, నా కూతులను పెండ్లి ఆడిన నీకు లోకనిందగా, నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యంబులు మూడు పువ్వులు ఆరు కాయలకు నుండి నిన్ను పట్ట భగ్గంబులుండనీయక

0: అమ్మాయే కృతజ్ఞ. కొత్తగా వచ్చిన బ్రహ్మత్వమని మమ్మీ అధిక్షేపించున్నావుగా. మేమిచ్చాపుర వైభవములతో పాటు మా కన్యారత్నములు పరిగ్రహించువా లేదా చెప్పము.
1: ఈ రాజు నా మాటలకు ఏమియను చెలించుకున్నాడేమి.
0: ఓ రాణి హరిశ్చంద్ర,

పంజూతువా ద్రోహి, నాడు ఆనాడు అక్కడ యజ్ఞార్థము దానమిచ్చినది రొక్కంబెక్కడ దాచినావురా.

హరిచంద్ర ఇక పొమ్ము. ఒరే పాపిష్టా కృతజ్ఞ దుర్మదంత, మా సొమ్ము మేము అడుగుట లేని అప్పు తలగట్టుటయా? ఈ రాజ్యదానం కూడా దానిలో జరిగినదా చెప్పము. ఏమి ఇతని మనోనిశ్చయం? ఈ సత్యవ్రత రూఢిని ఎంత శ్లాఘనీయము, ఎంత శ్లాఘనీయము. రవంత అయినను ఈ మాటలకు చెలింపుకున్నాడే. ఏమి ఇతని చే నేను అబద్ధమాడింపలేనా? ఇతని చే తప్పక అబద్ధమాడించి తీరేదని. ఏమి ఇతని మనోనిశ్చయం? దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకున్నందులకు అనివార్యముగా దాన్ని నిర్వర్తింపవలేను.

0: మీరింతవరకు సత్య హరిశ్చంద్ర నాటకం నుండి విశ్వామిత్రుని పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ, హార్మోనియం శ్రీ కాంబోజి రామయ్య.
1: మీరింతవరకు పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: వెనామి రొయ్యల సాగు గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా వెనామి రొయ్యల సాగు రోజురోజుకి విస్తరిస్తోంది. ప్రపంచ రొయ్యల ఉత్పత్తిలో మన దేశం 2వ స్థానంలో ఉంది. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న వెనామి రొయ్యల్లో 60% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించినవే. సరైన యాజమాన్య పద్ధతులు పాటించని కారణంగా వెనామి రొయ్యల పెంపకం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో లాభదాయకమైన దిగుబడిని పొందడానికి కొన్ని శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. వెనామి రొయ్యల పెంపకం చేపట్టే ముందు, సాగు జరుగుతున్న సమయంలోనూ, సాగు తర్వాత చేపట్టవలసిన అంశాల మీద రైతులు అవగాహన కలిగి ఉండాలి. ముందుగా స్థలం ఎంపిక విషయానికి వచ్చినట్లయితే, నీటిని నిలిపి ఉంచుకునే స్వభావం గల నేలల్ని మాత్రమే రొయ్యల పెంపకానికి ఎంచుకోవాలి. ఉదాహరణకి నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, ఒండ్రు ఇసుక నేలలు, నీరు ఇంకే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ నేలలు రొయ్యల పెంపకానికి అనుకూలం కాదు. ఇక చెరువు నిర్మాణం విషయాన్ని గనక మనం చూసినట్లయితే, హెక్టార్ విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో చెరువుల్ని నిర్మించుకోవడం శ్రేయస్కరం. చెరువు నిర్మాణానికి ముందే భూసార పరీక్ష చేయించి తర్వాత చెరువు తవ్వకాన్ని ప్రారంభించాలి. చెరువు గట్ల నిర్మాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గట్ల విస్తీర్ణం ఎక్కువైతే పెంపకం విస్తీర్ణం, ఉత్పాదకత క్షీణిస్తుంది. తక్కువైతే నీటి వేగం పెరిగినప్పుడు గట్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా చెరువు గట్లను 1:2 నిష్పత్తిలో అవుట్లెట్ వైపుకి ఏటవాలుగా నిర్మించడం జరుగుతుంది. అంటే చెరువు గట్ల ఎత్తు 1 మీటర్ అయితే ఏటవాలు 2 మీటర్లుగా తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా చెరువు లోతు 1.5 నుండి 2 మీటర్లు ఉండేలా చెరువుల్ని నిర్మించాలి. చెరువు నిర్మిస్తున్న సమయంలోనే ఇన్లెట్, సెంట్రల్ డ్రైన్, అవుట్లెట్లను ఏర్పాటు చేసుకున్నట్లయితే పెంపక కాలంలో ఏర్పడే సేంద్రియ వ్యర్థ పదార్థాలని తొలగించుకోవడం సులభంగా ఉంటుంది. చెక్ ట్రేలను ఏర్పాటు చేసుకోవడానికి, సెచి డిస్క్ ద్వారా నీటి పారదర్శకతను పరిశీలించడానికి క్యాట్వాక్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇక చెరువు తయారీ విధానాన్ని గనక మనం చూసినట్లయితే, చెరువు తయారీకి ముందే కొన్ని జాగ్రత్తల్ని పాటించాలి. ముఖ్యంగా చెరువును ఎండకు ఆరబెట్టడం, చెరువు అడుగు భాగం దున్నడం, కలుపు మొక్కల నిర్మూలన, సున్నం వాడకం, సహజ సిద్ధమైన ఎరువుల వాడకం ఇటువంటివి. చెరువు నేలని బాగా ఎండకి ఆరనివ్వడం వల్ల పంట సమయంలో హానికరమైన వాయువులైన హైడ్రోజన్ సల్ఫైడ్, అమ్మోనియా, మీథేన్ల ఉత్పత్తి తగ్గుతుంది. మట్టి పీహెచ్ విలువ, అంటే ఉదజన సూచిక, సరైన క్షారత్వానికి అనుగుణంగా పొలాలకు వాడే సున్నాన్ని చల్లుకోవాలి. చెరువులో తగినంత ప్లాంక్టాన్ వృద్ధికి పులియపెట్టిన వేరుశనగ చెక్క, తవుడు, ఈస్ట్ల మిశ్రమాన్ని చల్లాలి. ఇక రిజర్వాయర్ చెరువు ఏర్పాటుని గనక మనం చూసినట్లయితే, ఉప్పు నీటి కాలువల ద్వారా పంపింగ్ చేసుకునే నీటిని ముందుగా శుద్ధిపరిచి ఆ తర్వాతే పెంపక చెరువుల్లోకి తోడుకోవాలి. ఇందుకోసం రిజర్వాయర్ చెరువుల్ని ఏర్పాటు చేసుకోవాలి. పెంపక చెరువుల విస్తీర్ణంలో 10% విస్తీర్ణాన్ని రిజర్వాయర్ చెరువులకు వినియోగించాలి. ఈ విధానంలో వ్యాధికారక జీవుల్ని, వాహకాలని నీటి ద్వారా పెంపక చెరువుల్లోకి చేరకుండా నివారించవచ్చు. కాలువల నుండి రిజర్వాయర్లోకి తోడుకున్న నీటిని క్లోరినేషన్ ద్వారా శుభ్రపరిచి 3 నుండి 4 రోజుల తర్వాత పెంపక చెరువుల్లోకి తోడుకోవాలి. టైగర్ రొయ్యతో పోల్చినట్లయితే వెనామిని ఎక్కువ సంఖ్యలో స్టాకింగ్ చేసి పెంచటం వల్ల పెట్టుబడి ఖర్చు చాలా ఎక్కువవుతుంది. కాబట్టి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జీవరక్షణని ఏర్పాటు చేసుకోవాలి. చెరువులో నీరు నింపటం కంటే ముందే చెరువు గట్ల మీద పీతల వలలు, చెరువుల మీద పక్షుల వలలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధమైన జీవరక్షణ విధానాలు పాటించడం ద్వారా వ్యాధి కారకాలని చెరువులోకి ప్రవేశించకుండా ముందుగానే నియంత్రించవచ్చు. ఇన్లెట్ కాలువలు, రిజర్వాయర్ చెరువులను కూడా ఎండపెట్టి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇక రొయ్యపిల్లల ఎంపిక, వాటి స్టాకింగ్ విషయాలు గనక మనం చూసినట్లయితే, రొయ్యపిల్లల్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన హేచరీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. హేచరీల నుంచి కొనుగోలు చేసుకునే ముందు వాటికి సోకే వివిధ వైరస్ వ్యాధులకి పరీక్ష చేయించుకుని నిర్ధారించుకున్న తర్వాత చెరువుల్లోకి వదులుకోవాలి. నాణ్యత గల రొయ్య విత్తనాన్ని PCR పరీక్ష ద్వారా ఎంపిక చేసుకోవాలి. ఎలాంటి జబ్బులు లేని తల్లి రొయ్యల నుండి ఉత్పత్తి చేసిన పిల్లల్ని సాగుకు ఎంచుకోవాలి. హేచరీ నుండి రొయ్య పిల్లల్ని సేకరించినప్పుడు చెరువు నీటి లవణీయతకి అనుగుణంగా హేచరీల్లో అలవాటు చేసిన తర్వాతే చెరువుల్లోకి వదులుకోవాలి. సాధారణంగా పిల్ 12 నుండి 18 దశ పిల్లల్ని ఎంచుకోవాలి. రొయ్య పిల్లలని వదిలే ముందు నీటిలో ప్రాణవాయువు సాంద్రతను సరిచూసుకోవాలి. తక్కువగా ఉంటే ఏరేటర్లను ఏర్పాటు చేసుకోవాలి. హేచరీ రొయ్య పిల్లల్ని చెరువులో వదిలే ముందు పిల్లల సంచు

0: పక్షులను చెరువులోని నీటిపై వదిలి చెరువు నీటి ఉష్ణోగ్రతకు అలవాటు పడిన తర్వాత సంచుల్ని విప్పి చెరువు నీటిని కొద్ది కొద్దిగా కలుపుతూ 15 నుండి 20 నిమిషాల తర్వాత చెరువులోకి వదలాలి. ఒక చదరపు మీటర్ విస్తీర్ణానికి 20 నుండి 50 పిల్లల్ని స్టాకింగ్ చేసుకోవచ్చు. చెరువులో ఏర్పాటు చేసుకున్న హాఫాలో 100 రొయ్య పిల్లల్ని వదిలి 24 గంటల తర్వాత బతికి ఉన్న వాటి సంఖ్యను బట్టి చెరువులో వదిలిన రొయ్య పిల్లల బతుకుదల శాతాన్ని లెక్కించుకోవాలి. ఇక రొయ్యల సాగులో నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు చెరువు నీటి గుణాలను పరిశీలించి సరిచేసుకుంటూ ఉండాలి. చెరువు నీటిలో ప్రాణవాయువు అనుకూల స్థాయిలో ఉంచడానికి ఏరేషన్ ఎంతో అవసరం. ప్రాణవాయువు 5 ppm ఉండాలి. ఏరేటర్లలో ఫాడిల్ వీల్ ఏరేటర్లు ముఖ్యమైనవి. 1 హెక్టార్కి కనీసం 4 ఏరేటర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో చెరువులో ప్రాణవాయువు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఏరేటర్లని తప్పనిసరిగా ఆడించాలి. చెరువులో ప్రతి 400 నుండి 450 కిలోల రొయ్యలకి 1 హార్స్ పవర్ సమర్థత గల ఏరేటర్ అవసరమవుతుంది. ఇక ఈ రొయ్యలకి పెట్టే ఆహారం విషయాన్ని గనక మనం చూసినట్లయితే, రొయ్యల సాగుకు అవసరమయ్యే పెట్టుబడిలో మేత ఖర్చే 50 నుండి 60% వరకు ఉంటుంది. రొయ్యల సాగులో పెల్లెట్ మేతల వాడకం తెలిసిన విషయమే. సాధారణంగా రొయ్యల సాగులో ప్రతి 4 నుండి 5 గంటలకి ఒకసారి మేతని చల్లుకోవాలి. 1 లక్ష సీడ్కు 1.5 కిలోల మేత చొప్పున మొదలుపెట్టి 4 రోజుల వరకు ఇచ్చుకోవాలి. నెల తర్వాత వారానికి ఒకసారి రొయ్యలని విసురువలతో పట్టి సగటు బరువును లెక్కగట్టి మేత పరిమాణాన్ని నిర్ణయించాలి. మేత కంపెనీ వారిచ్చే పట్టికని బట్టి కాక చెక్ ట్రే ఆధారంగా మేత శాతాన్ని కంపెనీ పట్టికకు సరిచూసుకుని లెక్క కట్టి పెంచుకోవాలి. హెక్టర్కి 4 చెక్ ట్రేలను దిక్కుకు 1 చొప్పున 4 వైపులా ఏర్పాటు చేసుకోవాలి. మేత వేసే సమయంలో 30 నిమిషాల వరకు ఏరేటర్లు ఆడించకూడదు. సుమారు 2 నుండి 3 గంటల స్థిరత్వం కలిగిన మేతల్ని ఎంచుకుంటే రొయ్యకు ఎక్కువ సేపు అందుబాటులో ఉంటుంది. అంతేకాక నీటి నాణ్యత దెబ్బతినదు, మేత కూడా వృధాగా పోదు. ఎక్కువ మేత వల్ల రొయ్యలు త్వరగా పెరుగుతాయన్న అపోహ సరైంది కాదు. తినకుండా మిగిలిపోయిన మేతలు చెరువు అడుగు భాగాన చేరుకొని నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి. అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువుల ఉత్పత్తికి కూడా ఇవి కారణమవుతాయి. మేత ఇస్తున్న చెరువుల్లో మేత వాడకం తగ్గిపోతే రొయ్యలు ఒత్తిడికి లేదా అనారోగ్యానికి గురవుతున్నాయని గుర్తించాలి. వెనామీ రొయ్యలకి తెల్లమచ్చల వైరస్ వ్యాధి, ఈహెచ్పి వ్యాధి, తెల్ల కండరాల వ్యాధి, తెల్లరెట్ట వ్యాధి, వైట్ గట్ వ్యాధి, లూజ్ షెల్ వ్యాధి, నల్ల మొప్పల వ్యాధి, వాతావరణ సంబంధిత సమస్యల్లో నీటిలో కరిగే ప్రాణవాయువు లోటు, అమ్మోనియా హాని వల్ల కలిగే వ్యాధులు ముఖ్యమైనవి. ఎక్కువ శాతం వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్సకి మార్గం లేదు కాబట్టి ఉత్తమ యాజమాన్య పద్ధతుల్ని పాటించాలి. నిషేధించిన యాంటీబయాటిక్స్ వాడకూడదు. సాగు సమయంలో ప్రోబయోటిక్స్, ఇమ్యూనోస్టిమ్యులెంట్స్ వాడుకోవాలి. ఏరేటర్ల ద్వారా సరైన మోతాదులో ప్రాణవాయువును అందించడం వల్ల రొయ్యలు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. చెరువు నీటిని 1 నుండి 1.5 అడుగులకు తగ్గించి లాగుడు వలతో చాలా భాగం పట్టుబడి చేసుకోవచ్చు. ఎక్కువగా తెల్లవారుజామున లేదా సాయంత్రం పట్టుబడి చేసుకోవాలి. మధ్యాహ్నం పూట పట్టుబడి చేస్తే రొయ్యల నాణ్యత దెబ్బతినే ప్రమాదముంది. సాధారణంగా సాగు 120 నుండి 150 రోజులు ఉండడం వల్ల రొయ్య 20 నుంచి 30 గ్రాముల వరకు పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల సంవత్సరానికి 2 పంటలు వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్కి రవాణా చేసేటప్పుడు రొయ్యల్ని క్రష్ చేసిన ఐస్లో ఉంచడం మంచిది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో వరిలో నాణ్యత ప్రమాణాలు సాధించటానికి మెళకువలు. డాక్టర్ జె దయాల్ బాబు గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం, ఇంకా వరిలో పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి విశేషాలు వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం.

కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 8 గంటలకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు ఇంకా శ్రీ ఎంజి నందన్ భట్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం, 9:30 కరెంట్ అఫైర్స్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి. 10:20 ఆసియా క్రీడలు 2026 సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం కర్టెన్ రైజర్. రాత్రి 10:30 చిత్రగీతాలు. ప్రసార విశేషాలు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు.

సినీ గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

శ్రీరాముని కథ భారతదేశానికే పరిమితం కాదని, ఆసియా అంతటా విస్తరించి ఉందని, కేరళంలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠినమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలపై చర్చిస్తారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడడం నుండి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 4 సంవత్సరాల్లోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ధి, స్టోరేజ్ అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముని కథ భారతదేశానికి పరిమితం కాదని, ఇది ఆసియా అంతటా విస్తరించి ఉందని, పల్లెలు నగరాలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మలయాళ దినపత్రిక నిర్వహించింది. రామాయణం ప్రజల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతుగా పాతుకుపోయిందని మంత్రి అన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ 2014 నుండి దేశం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. కోవిడ్ 19 మహమ్మారి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్ధాలు అనేక దేశాల అభివృద్ధిని ప్రభావితం చేశాయని, అయినప్పటికీ భారతదేశం ముందుకు సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడి, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్ యుఏఇ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. బ్రిక్స్ అధ్యక్షతలో భారత్ విజయవంతంగా రాణించినందుకు యుఏఇ అధ్యక్షుడు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యుఏఇ అధ్యక్షుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఈ వ్యాసం తెలుపుతోంది. పెద్ద కలల ప్రాముఖ్యత, సాకారం చేయడంలో సంస్కరణల పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలలో ఫలితాలను

0: మెరుగుపరిచిన విషయాన్ని ఈ వ్యాసం తెలిపింది. వివిధ సంస్కరణలు భారతదేశాన్ని పౌరులకు, వ్యాపారాలకు ఎలా సులభతరం, సరళతరం, సమర్థవంతం చేశాయో ఇది వివరిస్తుంది. భారతదేశంలోని స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన తాజా బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ స్థిరత్వం, వృద్ధి, వ్యాపార సౌలభ్యం విషయంలో దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 100కు పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్ధం చేశామని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఆలోచనలు, సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ఈ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని సోనిపట్లో ఓపీ ఆండల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్ పాలసీ కాన్క్లేవ్లో భాగంగా నిర్వహించిన చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే సెమినార్లో డాక్టర్ మురుగన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని మురుగన్ అన్నారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిబ్ నబిన్ మీహార్ వరదల సహాయార్థం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి తన 3 నెలల జీతం నుండి 635,000 రూపాయలను విరాళంగా అందించారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు, అలాగే సహాయ శిబిరాలు, సామూహిక వంటశాలలు, వైద్య సౌకర్యాలు, పశువుల మేత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు కాశ్మీర్లోని గందర్బల్ నుండి పవిత్రమైన వార్షిక హర్ముఖ్ గంగ్బల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. దీనిని శాశ్వత విశ్వాసం, భక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ హర్ముఖ్ గంగ్బల్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు దేశ ఐక్యతను, సామూహిక చైతన్యాన్ని బలపరుస్తాయని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని కోహట్ జిల్లాలో ఈరోజు ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించిందని, దీనివల్ల మసీదు సమీపంలో ఒక గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో 2 సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మను బాకర్, తేజేందర్ పాల్ సింగ్ తూర్లు జాతీయ జెండాతో భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. కాగా మను బాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలుచుకోగా, తేజేందర్ పాల్ షాట్పుట్లో వరుసగా 3వ సారి స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రేపటి నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగే 20వ ఆసియా క్రీడలు 37 విభాగాల్లో 500 భారత క్రీడాకారులు పాల్గొన్నారు. కాకపోతే మడమ గాయం వల్ల ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈసారి ఆడలేకపోవడం గమనార్హం. స్టార్ షెట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ జట్టుకి, మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి, మను బాకర్ షూటింగ్ జట్టుకి, లవ్లీనా అమన్ షరావత్ బాక్సింగ్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో వరిలో నాణ్యత ప్రమాణాలు సాధించడానికి మెళకువలు ఈ అంశం గురించి డాక్టర్ జె దయాల్ ప్రసాద్ బాబు గారితో పరిచయం వింటారు.
1: వరి అనేది మనకి ఇక్కడ ప్రధాన ఆహార పంటగా ఉంది మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే. ముఖ్యంగా వరి విషయానికి వచ్చినట్లయితే సాగు విస్తీర్ణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే. మంచి నాణ్యత గల విత్తనాల్ని రైతులు తెచ్చుకుని వరిని గనక సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. నాణ్యమైన విత్తనాన్ని సంపాదించుకోవడం, అలాగే దాన్ని విత్తుకోవడం, తర్వాత దాన్ని మళ్లీ నిల్వ చేసుకుని తర్వాత పంటలకి విత్తనంగా ఉపయోగించుకోవడం, ఇదంతా కూడా రైతులకి తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నటువంటి డాక్టర్ దయాల్ ప్రసాద్ బాబు గారు ఉన్నారు. వీరిని అడిగి మనం వరిలో నాణ్యత ప్రమాణాలు సాధించడానికి ఎటువంటి మెలకువలు పాటించాలి అన్న విషయాలు తెలుసుకుందాము. దయాల్ ప్రసాద్ బాబు గారు నమస్కారం అండి.
2: నమస్తే మేడం.
1: ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రధాన ఆహార పంట వరి కదండి, అసలు ఈ వరి సాగు మన రాష్ట్రంలో ఎలా ఉందంటారు?
2: మేడం, ఇప్పుడు గమనించినట్లయితే వరి యొక్క సాగు చాలా విస్తీర్ణం చేస్తున్నారు మన రైతాంగం అంతా కూడా. కాకపోతే వారు పండించిన పంట ఆ పంటలో మెలకులు పాటించకపోవడం వల్ల ఆ పంట యొక్క నాణ్యత దెబ్బతింటుంది, తద్వారా వారి దిగుబడుల్లో తేడా వస్తుంది. తర్వాత వారు పండించిన పంటను సరైన విధముగా వారు నిల్వ చేసుకోకపోవటం వల్ల కూడా నాణ్యత దెబ్బతినడం వల్ల రైతుకు గిట్టుబాటు ధర రాలేకపోతున్నారు. చివరికి రైతాంగం ఆశించిన మేరలో వారి యొక్క లాభాలు పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే నాణ్యమైన విత్తనము అంటే దానికి నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు అనగా అధిక జన్యు స్వచ్ఛత, మొలక శాతం కలిగి, తక్కువ జడ పదార్థము, కలుపు మరియు ఇతర పంటల విత్తనము, తెగుళ్ళ బారిన పడినటువంటి విత్తనాన్ని మన రైతాంగం తయారు చేసుకోవాలి. దీని ప్రాముఖ్యత మనం గమనించినట్లయితే మన దేశంలో శాస్త్రవేత్తలు చాలా పరిశోధన చేస్తున్నారు, మరియు వ్యవసాయ అధికారుల కృషి, తర్వాత రైతులు చేస్తున్న యాజమాన్య పద్ధతి వల్ల మనం చాలా వరకు ఆహార భద్రతను సాధించుకున్నాం. కానీ మనం పండించుకున్న పంట అంతా కూడా ఆహారంగా మారకముందే నిల్వ చేసే సమయంలో చాలా వరకు వృధా అవుతుంది. ప్రపంచ ఆహార సంస్థ వారి నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 14% అనగా 2.6 బిలియన్ డాలర్ల విలువ గల పంట వృధా అవుతుంది. వరి పంటను మనం గమనించినట్లయితే ఈ వృధా సుమారు 6.3% ఉంది. కాబట్టి ఈ వృధాను అరికట్టుటకు రైతు పండించే ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర రావాలంటే నాణ్యమైన విత్తనాన్ని లేదా ధాన్యాన్ని మనం ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ముందుగా అసలు వరిలో నాణ్యత ప్రమాణాలు అంటూ ఉంటారు కదండి, అసలు నాణ్యత ప్రమాణాలు అంటే ఏంటండి?
2: వరిలో నాణ్యత ప్రమాణం గురించి మనం గమనించినట్లయితే మన భారత ప్రభుత్వం ప్రతి పంటకు కూడా కనీస మద్దతు ధర నిర్ణయించడానికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను నిర్దేశిస్తుందండి. రైతు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించాలంటే నాణ్యత కలిగిన ధాన్యాన్ని ఉత్పత్తి చేసుకోగలగాలి. ధాన్యం యొక్క నాణ్యత కనీస నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే నిర్దేశించిన మద్దతు ధర లభించదు. భారత ఆహార సంస్థ ద్వారా భారత ప్రభుత్వం దేశ భవిష్యత్ అవసరాల కొరకు మరియు ప్రజా సరఫరా వ్యవస్థ ద్వారా ప్రజలకు సరఫరా చేయుటకు ధాన్యాన్ని సేకరిస్తుంది. దీని కొరకు భారత ఆహార సంస్థ వారు అన్ని రకాల ధాన్యాలకు కొన్ని గరిష్ట స్థాయి ప్రమాణాలను రూపొందించారు.
1: ఏంటండి అవి?
2: అవి మనం గమనించినట్లయితే ముఖ్యంగా 2 ప్రమాణాలను వాళ్ళు నిర్దేశించారండి. అవి మనం పండించిన పంటకి సామాన్య లక్షణాలుగాను ప్రత్యేక లక్షణాలుగాను వాళ్ళు నిర్దేశించారు. మన సామాన్య లక్షణాలు మనం గమనించినట్లయితే ఏదైతే పంట పండిస్తామో వాటి యొక్క ధాన్యము శుభ్రంగా, పొడిగా, ఒకే రంగు మరియు ఆకారంలో ఉండాలి, బూజు, కీటకాలు, సూక్ష్మజీవులు ఆశించకుండా, చెడు వాసన లేకుండా ఉండాలి, మరియు వీటిలో కలుపు విత్తనాలు కూడా ఉండకూడదు. అట్లాగే ప్రత్యేక లక్షణాలను చూసినట్లయితే రైతు

0: పండించిన ధాన్యంలో గరిష్ట స్థాయి నాణ్యత ప్రమాణాలు ఈ విధంగా మన భారత ప్రభుత్వం వారు నిర్దేశించారు. అవేంటంటే ఫారిన్ మ్యాటర్, అంటే రసాయనిక పదార్థాలు, సేంద్రీయ పదార్థాలు 1% కంటే ఎక్కువ ఉండకూడదు. దెబ్బతిన్నా, రంగు మారినా, మొలకెత్తినా మరియు పుచ్చిన గింజలు 3% కంటే ఎక్కువ ఉండరాదండి. పూర్తిగా నిండని సన్నని గింజలు 3% కంటే ఎక్కువ ఉండరాదు. తక్కువ స్థాయి కల్తీలు 8% కంటే ఎక్కువగా ఉండరాదు. మరియు ధాన్యంలో తేమ శాతం 14% కంటే ఎక్కువ ఉండరాదు. ఈ విధంగా మన రైతాంగం పండించిన ధాన్యం ఈ ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే ధాన్యానికి నిర్దేశించిన మద్దతు ధర లభ్యమవుతుంది. ఒకవేళ నిర్దేశించిన గరిష్ట స్థాయి ప్రమాణాల కన్నా తక్కువ ఉన్నట్లయితే ప్రతి 1% ధాన్యం ధరలో కోత ఉంటుంది.
1: అలాగే మనకి వరి ధాన్యాన్ని గనక చూసుకున్నట్లయితే వాటిని తరగతులుగా విభజిస్తారని చెప్తూ ఉంటారు కదా, అంటే గ్రేడ్లుగా విభజిస్తారు కదా, అసలు ఏ గ్రేడ్లు ఉంటాయండి వరిలో?
0: వరిలో మనం గ్రేడ్లు లేదా తరగతులు మనం గమనించినట్లయితే భారత ప్రభుత్వం వారు మనం పండించిన ధాన్యం యొక్క పొడవు, వెడల్పు మరియు వాటి నిష్పత్తులను బట్టి ధాన్యాన్ని 2 గ్రేడ్లుగా విభజించారండి. అవి ఏంటంటే, మొదటిది సాధారణ రకం లేదా ముతక రకం లేదా కామన్ గ్రేడు, రెండవది సన్న రకం లేదా గ్రేడ్ ఏ రకం. ఈ 2 రకాలుగా విభజించారు. మనము మొదటి రకాన్ని అంటే సాధారణ రకము లేదా కామన్ గ్రేడు లేదా ముతక రకాన్ని గురించి మనం గమనించినట్లయితే ఈ తరగతిలో పొట్టిలావు, పొడుగులావు బియ్యాన్ని ఉత్పత్తి చేసే వడ్ల రకాలు ఉంటాయన్నమాట. వీటి యొక్క బియ్యపు గింజ పొడవు 6 మిల్లీమీటర్ కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండి పొడవు వెడల్పుల నిష్పత్తి 2.5 కంటే తక్కువగా ఉంటుందండి. మనం గమనించినట్లయితే ప్రభాత్ అనే రకం, విజేత అనే రకాలు ఈ కోవకు చెందినవి. రెండవ గ్రేడు అంటే గ్రేడ్ ఏ లేదా సన్న రకాలు మనం గమనించినట్లయితే ఏదైతే వరి రకాలు మధ్యస్థ సన్నము, పొడవు సన్నము మరియు పొట్టి సన్నము అనే బియ్యాన్ని ఉత్పత్తి చేసే ఉంటావో ఇవన్నీ కూడా ఈ తరగతి చెందినవి. ఈ రకం యొక్క బియ్యపు గింజ పొడవు 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండి పొడవు వెడల్పుల నిష్పత్తి 2.5 నుంచి 3 వరకు ఉంటుంది, లేదా బియ్యపు గింజ పొడవు 6 మిల్లీమీటర్ కన్నా ఎక్కువగా ఉండి పొడవు వెడల్పుల నిష్పత్తి 3 కన్నా ఎక్కువగా ఉంటాయి. మనం గమనించినట్లయితే సాంబా మసూరి, ఎంటీ రకాలైన 12-24, 12-62, 12-71 అనే రకాలు ఈ కోవకు చెందినవి. కాబట్టి భారత ఆహార సంస్థ వారు పై 2 రకాల ధాన్యాన్ని బట్టి ధరను నిర్దేశిస్తాయి. అయితే ఈ రకాల బియ్యాన్ని నిండు గింజల శాతాన్ని బట్టి కొనుగోలు చేస్తూ ఉంటుంది. మార్కెట్లో బియ్యం గ్రేడ్లు నిండు గింజల శాతాన్ని బట్టి ఉంటాయి. అంటే ప్రీమియం గ్రేడ్ అనుకోండి, 95% నిండు గింజలు ఉంటాయి. 1వ నెంబర్ గ్రేడ్లో 85% నిండు గింజలు, 2వ నెంబర్ గ్రేడ్లో 75% నిండు గింజలు, 3వ నెంబర్ గ్రేడ్లో 65% నిండు గింజలు ఉంటాయి. ఈ యొక్క గ్రేడ్ని బట్టి కూడా ధాన్యం యొక్క ధరను భారత ప్రభుత్వం వారు నిర్ణయిస్తూ ఉంటారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు కూడా సాధారణ మరియు సన్న రకాల బియ్యం కొనుగోళ్లలో గరిష్ట నాణ్యత ప్రమాణం కూడా వారు కూడా నిర్దేశిస్తూ ఉంటారు.
1: ఎలాగండి?
0: వాటిని మనం గమనించినట్లయితే నాన్ సార్టెక్స్ కి ఒక విధంగాను, సార్టెక్స్ బియ్యానికి ఇంకో విధంగాను వాళ్ళు నాణ్యత ప్రమాణాలను నిర్ణయించారు. మొట్టమొదటిగా మనం నాన్ సార్టెక్స్ విషయంలో మనం గమనించినట్లయితే ఈ సన్న రకాలు అంటే ఏ గ్రేడు మరియు కామన్ గ్రేడు అంటే సాధారణ రకాల్లో విరిగిన గింజలు అంటే నూకలు 25, దుమ్ము, ధూళి, రాళ్లు, మినరల్ పదార్థాలు మరియు పశు సంబంధ వ్యర్థాలు 0.5% కన్నా ఎక్కువ ఉండకూడదు, చెడిపోయిన గింజలు 3, రంగు మారిన గింజలు 3, తాళు గింజలు 5, ఎర్ర గింజలు 3, పొట్టు తీసిన గింజలు 13, వేరే రకాల గింజలు ఏ గ్రేడ్లో అయితే 6, కామన్ గ్రేడ్లో అయితే ఏమీ ఉండకూడదు, మరియు తేమ శాతం ఈ 2 రకాల్లో 14గా ఉండాలి. ఇవి నాన్ సార్టెక్స్ బియ్యానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలు. మరియు ఇప్పుడు సార్టెక్స్ విషయంలో మనం గమనించినట్లయితే సన్న రకాలు మరియు సాధారణ రకాల్లో విరిగిన గింజలు 15, దుమ్ము, ధూళి, రాళ్లు, మినరల్ వ్యర్థ పదార్థాలు, పశు సంబంధ వ్యర్థాలు అసలు ఏమీ ఉండకూడదు, చెడిపోయిన గింజలు 1.5గా ఉండొచ్చు, రంగు మారిన గింజలు 3, తాళు గింజలు 1, ఎర్ర గింజలు 3, పొట్టు తీసిన గింజలు 14, వేరే రకాల గింజలు సన్న రకాల్లో అయితే 6, సాధారణ రకాల్లో అయితే ఏమీ ఉండకూడదు, తేమ శాతం గమనించినట్లే 14% మించకూడదు. కాబట్టి మన రైతాంగం ఈ విధంగా చెప్పబడిన నాణ్యత ప్రమాణాలను తాము పండించిన ధాన్యంలో ఉన్నవో లేదో జాగ్రత్తగా గమనించుకోవాలి.
1: మరి అయితే ఇప్పుడు వరిలో కనీస నాణ్యత ప్రమాణాలు సాధించడానికి ఎటువంటి మెలకువలు పాటించాలండి?
0: వరిలో మనము గమనించిన

0: వరిలో గింజ నాణ్యత ప్రధానంగా మనం చేస్తున్న సాగు చేస్తున్న రకము యొక్క గుణగుణాలపై ఆధారపడుతుంది. అంతేకాకుండా కొంత వాతావరణ పరిస్థితులు మరియు యాజమాన్య పద్ధతుల చేత కూడా ప్రభావితం అవుతూ ఉంటాయండి. అంటే రకము యొక్క లక్షణాలతో పాటు వాతావరణ పరిస్థితులైన ఉష్ణోగ్రత, వర్షము, గాలిలోని తేమ శాతము మరియు యాజమాన్య పద్ధతులైన నీటి యాజమాన్యము, ఎరువుల యాజమాన్యము, కలుపు యాజమాన్యము, పంట కోత, ధాన్యాన్ని శుభ్రపరచటం, ఎండబెట్టడం, నిల్వ చేయటము మరియు రవాణా వంటి అనేక అంశాలపై ధాన్యం యొక్క నాణ్యతను ప్రభావితం చేస్తూ ఉంటాయి. వరిలో నాణ్యత లక్షణములు జన్యుపరమైనవని మరియు వాతావరణ సంబంధమైనవని విభజించవచ్చు. నాణ్యతను ప్రభావితం చేసే జన్యుపరమైన లక్షణములను గమనించినట్లయితే గింజ పరిమాణము, గింజ ఆకారము, గింజ సాగే శక్తి, అన్నం ఒదిగే శక్తి, నీటిని గ్రహించే పరిమాణము, జెలటినైజేషన్ ఉష్ణోగ్రత, జెల్ కన్సిస్టెన్సీ, అమైలోస్ కంటెంటు, మాంసకృతులు మరియు పిండి పదార్థము అనేవి ప్రభావితం చేస్తూ ఉంటాయి. తర్వాత వాతావరణము ప్రభావితం చేసే లక్షణాలు మనం గమనించినట్లయితే గింజ రంగు, గింజ బరువు, పొట్ట తెలుపు, గింజ పగుళ్ళు, గింజ స్వచ్ఛత, అపరిపక్వ గింజలు, నిండు గింజల దిగుబడి, నూక శాతము మరియు తేమ శాతము అనే లక్షణాలు వాతావరణం ద్వారా ప్రభావితం చేయబడతా ఉంటాయి. ఈ విధముగా గింజ నాణ్యత అనేది పంట పండించిన వాతావరణము, కోత విధానాలు, ప్రాసెసింగ్ మరియు నిల్వలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా విత్తనము నాటిన దగ్గర నుండి మరలా కోత వరకు జరిపే వివిధ ప్రక్రియలన్నీ కూడా నాణ్యతను ప్రభావితం చేస్తూ ఉంటాయి.
1: అలాగే ఇప్పుడు వరి పంట విషయానికి వచ్చినట్లయితే వరి పంట నాణ్యతను ప్రభావితం చేసే అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయంటారా?
0: వరి పంట మనం సాగు చేయటం ఎట్లా చేయాలంటే మనం నీటి వసతి ఉంటేనే వరి సాగు చేయటం చాలా ఉత్తమము. లేకపోతే నీటి వసతి లభ్యత లేకపోతే ఈ నీటి యొక్క ప్రభావం వల్ల నాణ్యత చాలా దెబ్బతింటా ఉంటుంది. వాటి మనం గమనించినట్లయితే వరి పైరు పూత దశలో ఉన్నప్పుడు నీటి అద్దడికి గురి అయితే చేను పరిపక్వతకు వచ్చాక కూడా మిషన్ కోత కోసం ఎక్కువ రోజులు చేను ఉంచడం, అలాగే కోతకు 10 రోజుల ముందు మాత్రమే నీటిని తీసివేసి వరి చేలు ఆరబెట్టుకోకుండా ఎక్కువ రోజులు మనం ఆరబెట్టుకోవడం వల్ల, మిషన్తో కోసిన తడిధాన్యాన్ని ఆరబెట్టకుండా కుప్పగా ఉంచడం వలన, ఎక్కువ ఎరువులు వాడటం మరియు పొటాష్ ఎరువులు 2 సార్లు వాడకపోవటం, అవసరానికి మించి నీరు పెట్టడం, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవటం, సకాలంలో కలుపు యాజమాన్యం చేయకపోవటం అనే ఇటువంటి యాజమాన్య పద్ధతులను సరిగ్గా పాటించకపోవటం వలన పంట నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగము సిఫారసు మేరకు సరైన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన పంటను మనము పండించుకోవచ్చు. కొన్నిసార్లు మనము పంట పండిస్తున్నప్పుడు అకాల వర్షాలకు మన యొక్క పంట గురవుతూ ఉంటుంది. ఇటువంటి అకాల వర్షాల్లో వివిధ దశల్లో వచ్చినప్పుడు వరి పంట దెబ్బతినే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఏ జాగ్రత్తలు ఎటువంటి పరిస్థితులు తీసుకుంటామో ఆ విధంగా తీసుకోవడం వల్ల నాణ్యతను ఏ విధంగా కాపాడుకోవచ్చో మనం ఒకసారి తెలుసుకుందాం. అకాల వర్షాలకు సుమారు ప్రతి ఏటా వివిధ దశల్లో వరి పంట దెబ్బతినటం జరుగుతూ ఉంది. వివిధ దశల్లో కొన్ని మెళుకులు పాటిస్తే నష్టమును కొంతవరకు తగ్గించుకొని పంట నాణ్యతను మనం కాపాడుకోవచ్చు. నారుమడి దశలో ఉన్న వరి పంట విత్తనం చల్లిన 2 నుంచి 3 రోజుల వయసులో ఉన్నప్పుడు 3 రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగితే మొలక శాతం గణనీయంగా తగ్గిపోతుంది. ఈ దశలో వీలైనంత తొందరగా నీటిని పూర్తిగా బయటకు తీసివేయటం వల్ల విత్తనం కోర గాలి పోసుకొని ఎటువంటి నష్టము జరగదు. అలా కాక నీరు తీయటానికి వీలు లేక మొలక దెబ్బతింటే తిరిగి విత్తనం చల్లుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. విత్తిన 7 నుంచి 30 రోజుల మధ్యలో నారుమడి 5 రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగితే నారు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి నారు నీట మునిగిన 5 రోజుల్లోపు నీటిని పూర్తిగా బయటకు తీసివేసి పంటకు గాలి తగిలేలా చేయాలి. నష్ట నివారణకు నీటిని తీసివేసిన తర్వాత 5 సెంట్ల నారుమడికి 1 కిలో యూరియా మరియు 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవడం వల్ల కొత్త ఆకు వచ్చి ఊర్పులకు అందుతుంది. అంతేకాక అధిక వర్షాలకు నారుమడి దశలో పంట తెగుళ్ళు బారిన పడకుండా నీరు పూర్తిగా తీసివేసి మొక్క నిలదొక్కున్న తర్వాత లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం లేదా 2 గ్రాముల కార్బనిజం మరియు మ్యాంకోజబ్ కలిసిన మందును కానీ మనం పిచికారీ చేసుకోవాలి. అంతేవిధంగా కాకుండా పంట ఊడ్చిన వెంటనే మరియు పిలక దశలో ముంపుకు గురైనట్లయితే నీటిని పూర్తిగా బయటకు తీసివేసిన తర్వాత పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా మరియు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్.

అదనంగా వేసుకోవాలి. ఈ విధంగా బూస్టర్ డోస్ వేసుకోవటం వలన మొక్క ముంపు ప్రభావాన్ని త్వరగా కోలుకుంటుంది. మొక్క కోలుకున్న తర్వాత కుళ్ళు తెగులు రాకుండా లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం కలిపి పిచికారీ చేయాలి. మరియు పిగులు పట్ట మరియు పూత దశలో పైరు

0: దిగుబడి మరియు నాణ్యత తగ్గుతాయి. గింజ గట్టిపడే దశ నుండి కోత దశ వరకు చేని పడిపోకుండా ఉండి నిద్రావస్థ కలిగిన రకాల్లో ఈ నష్టం తక్కువగా ఉంటుంది. నిద్రావస్థ లేనటువంటి BPT 52/04 వంటి రకాలు నీట మునిగితే గింజ మొలకు వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. నిద్రావస్థ ఉన్న రకాల్లో కూడా చేను పడిపోయి వారం రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగినట్లయితే గింజల్లో నిద్రావస్థ తొలగి చేనుపైన మొలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గింజ తోడుకునే లేదా గట్టిపడే దశలో వెన్ను యొక్క బరువు వల్ల మొక్క కొద్దిపాటి గాలి కానీ వర్షాలు కానీ వస్తే కణుపుల వద్ద విరిగి నేలకు ఒరుగుతాయి. ఈ విధముగా పడిపోవటం వలన పిండి పదార్థం గింజలకు సరిగా చేరక గింజ బరువు తగ్గటం లేదా తాలు గింజలు ఏర్పడటం జరిగి తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉన్నది. దీనితో పాటు పడిపోయిన చేల నుండి వచ్చే ధాన్యం మిల్లింగ్ సమయంలో విరిగిపోయి నూక ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎండిపోయిన చేలలో యంత్రాలతో కోత కోయడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల కోత ఖర్చు కూడా పెరిగిపోతుంది. పడిపోయిన చేలలో వీలైన తొందరగా దుబ్బులను లేపి నిలబెట్టి కట్టలుగా కట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా మనము కోత కోసిన పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లయితే గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనులపై పడే విధంగా పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గి ఎండరాగానే పనులను తిరగవేసి ఎండబెట్టి నూర్చుకోవాలి. పొలంలో నీరు లేకపోయినట్లయితే మడిలోనే పనులపై ఉప్పు చల్లుకోవచ్చు. ఒకవేళ పొలంలో నీరు నిలిచి ఉన్నట్లయితే పనులను గట్లపైకి తీసుకుని వచ్చి విడగొట్టి ఉప్పు ద్రావణం చల్లుకోవాలి. తుఫాను వాతావరణ నేపథ్యంలో పూర్తిగా ఆరని పనులను కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనులపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం వల్ల నష్టాన్ని నివారించుకోవచ్చు. నూర్చిన ధాన్యం 2 నుంచి 3 రోజులు ఎండబెట్టడానికి వీలు లేకపోతే కుప్పలో గింజలు మొలకెత్తడమే కాక రంగు మారి చెడు వాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి 1 క్వింటాలు ధాన్యానికి 1 కిలో ఉప్పు మరియు 20 కిలోల పొడిబూక కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజ మొలకెత్తి చెడిపోకుండా నివారించుకోవచ్చు. ఎండ కాసిన తర్వాత ధాన్యాన్ని వడపోసి తూర్పారబట్టి నిల్వ చేసుకోవాలి.
1: ఈ వరిలో నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా ఉండడానికి కోత అనంతరం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: మనము కోత అనంతరము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం గమనించినట్లయితే రైతాంగము 80-90% వరి వెన్నులు పసుపు రంగుకు మారుతున్న సమయంలో పంట కోసుకోవాలి. ఈ దశలో ధాన్యంలో 18-24% వరకు తేమ ఉంటుంది. తేమ శాతాన్ని తగ్గించేందుకు 2-3 రోజులు బాగా ఎండబెట్టుకోవాలి. తేమ శాతం 17 లోపు ఉంటేనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. కోత సమయంలో వారం రోజుల ముందుగా నీరు తీసివేసి చేను ఆరగట్టాలి. మంచు పదం మీద పంట కోయకూడదు, అది వీడిన తర్వాతనే పంట కోయాలి. పంట పక్వానికి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం చేను మీద ఉంటే గింజలపై పగుళ్ళు వచ్చి నూకలయ్యే ప్రమాదం ఉంటుంది. అవకాశం ఉన్న చోట యంత్రాలతో కోత నూర్పిడి చేస్తే చెత్త, దుమ్ము, మట్టిబెడ్డలు వంటివి ధాన్యంలో తగ్గుతాయి. కంబైన్ హార్వెస్ట్తో కోత కోసేటప్పుడు 2 వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి. కల్లాల్లో లేదా ఆరుబయట ధాన్యం ఆరబెట్టేటప్పుడు పల్చగా ధాన్యం పోయాలి. 5 సెంటీమీటర్ల మందాన్ని మించరాదు. దానివలన ధాన్యం తొందరగా ఎండుతుంది. ధాన్యాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఎండబెట్టినట్లయితే ధాన్యం నూకలయ్యే అవకాశం ఉంటుంది. ధాన్యం ఆరబోసిన తర్వాత కనీసం 4 సార్లు దున్నాలి లేదా రోజుకొకసారైనా తిరగబోయాలి. నిర్దేశిత తేమ శాతం అంటే 13-14% వరకు విత్తనాన్ని ఆరబెట్టడం వల్ల నిల్వ సమయంలో చీడపేడల బారిన పడకుండా విత్తన నాణ్యత క్షీణించకుండా ఉంటుంది. సాధారణంగా దాలవల్ల పండించిన పంటలో నిల్వ సమస్యలు కొంత తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ పంటను పొడి వాతావరణంలో పండించడం జరుగుతుంది. అదే సార్వల్ల పండించిన పంటలో విత్తన నిల్వ సమస్యలు అధికంగా ఉంటాయి.
1: ఇప్పుడు విత్తన నిల్వ అన్నారు కదండి, నాణ్యమైన వరి విత్తనాన్ని మనం పొందాలంటే నిల్వలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మనము పంట కోత నుండి మళ్ళీ విత్తుకునే వరకు విత్తన నాణ్యతను మంచిగా ఉంచడంలో విత్తన నిల్వ కీలక పాత్ర పోషిస్తుంది. జన్యురీత్యా అధిక నాణ్యత గల ఆరోగ్యకర విత్తనం ఎక్కువ కాలం పాటు నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకే రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కష్టపడి పండించిన విత్తనాన్ని సరైన జాగ్రత్తలు పాటించి నిల్వ చేసినప్పుడు మాత్రమే విత్తన నాణ్యతను అధిక కాలం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా విత్తన తేమ శాతము, వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతము, విత్తన నిల్వ చేసిన గది యొక్క ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత, విత్తన గోదాముల్లో చీడపీడల నివారణ, ఎలుకలు మరియు పక్షుల యాజమాన్యము అనేవి విత్తన నాణ్యతను ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి.

0: నిల్వకు ముందు విత్తనాన్ని తాలు, ఆకులు, గడ్డి ముక్కలు లాంటివి లేకుండా ప్రాసెసింగ్ ద్వారా శుభ్రపరచుకోవాలి. విత్తనాలను సాధ్యమైనంత వరకు కొత్త సంచుల్లోనే నిల్వ చేసుకోవాలి. అది కుదరని ఎడల సంచులను మలాథియన్ 10 ml ఒక లీటర్ నీటిలో తయారు చేసుకుని ఆ యొక్క ద్రావణంలో ఈ యొక్క గోని సంచులను మనం ముంచుకొని ఆరబెట్టి నిల్వకు వాడాలి. స్వల్పకాలిక నిల్వ కోసం అనగా 8 నుంచి 9 నెలలు నిల్వ కావాలంటే 13 నుంచి 14% తేమలో గోనె లేదా గుడ్డ సంచుల్లో నిల్వ చేసుకోవాలి. మధ్యకాలిక నిల్వ కోసం అనగా 12 నుంచి 16 నెలలు నిల్వ కావాలంటే 10 నుంచి 12% తేమలో పాలీలైన్ HDPE గోని సంచుల్లో నిల్వ చేసుకోవాలి. అదే దీర్ఘకాలిక నిల్వ కోసం అనగా 15 నుంచి 24 నెలలు నిల్వ కావాలంటే 8 నుంచి 10% తేమతో 700 గేజ్ పాలిథిన్ సంచుల్లో నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా నిల్వ చేసుకుంటే మనకు అనుకున్నంత కాలం వరకు మనం విత్తనాన్ని నాణ్యత పోగొట్టుకోకుండా నిల్వ చేసుకోవచ్చు. విత్తన నిల్వ గదిలో ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం అనుకూలంగా ఉంటే క్రిమి కీటకాలు అసంఖ్యాకంగా పెరిగి విత్తన నిల్వను నష్టం కలుగ చేస్తాయి. గాలిలో 80% తేమ ఉంటే విత్తనంలో తేమ 15 నుంచి 16% వరకు పెరిగి విత్తనాలు నాణ్యత కోల్పోతాయి. పొడి వాతావరణంలో అంటే 25% గాలిలో తేమ మరియు 30 డిగ్రీల ఉష్ణోగ్రత విత్తన నిల్వకు అనుకూలమైన వాతావరణము. వాతావరణంలో ఆర్ద్రత 45%, గాలిలో తేమ మరియు 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు విత్తన నిల్వకు అనుకూలము. కాబట్టి ఈ యొక్క గాలిలో తేమ శాతాన్ని, వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రతను, గదిలో ఉన్న ఉష్ణోగ్రతను మనం గమనించి విత్తనాన్ని నిల్వ చేసుకోవాలి. అదే విత్తనాన్ని గాజుల్లో కానీ, పాత్రల్లో కానీ లేదా ఎరువు సంచుల్లో కానీ నిల్వ చేసుకోరాదు. విత్తనాలను గోనె లేదా గుడ్డ సంచుల్లోనే నిల్వ చేయాలి. నిల్వ ఉంచే గదుల్లో పగుళ్ళు, కన్నాలు ఉంటే సున్నంతో పూడ్చి వేసుకోవాలి. గోడలు మరియు గచ్చు మీద డెల్టామెథ్రిన్ 5 ml మందును 1 లీటర్ నీటిలో కలిపి దాన్ని పిచికారీ చేసుకోవాలి. నిల్వ చేసే గదిలో పాత విత్తనం కానీ, పురుగుల అవశేషాలు లేకుండా చెత్తని అంతా తీసివేసి బాగా శుభ్రం చేసుకోవాలి. నిల్వ చేసే గదిలో గాలి మరియు వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అదే వర్షాకాలంలో విత్తనానికి తేమ తగలకుండా సంచులు నేరుగా నేలపైన కాకుండా కొంచెం ఎత్తైన చెక్క లేదా ఐరన్ బల్లలపై నిల్వ చేయాలి. సంచులను ఒకదానిపైన ఒకటి అంటే 8 నుంచి 10 వరుసలు ఎత్తు వరకు అమర్చాలి, మరీ ఎత్తుగా అమర్చుకోకూడదు.
1: కాబట్టి దయాల్ ప్రసాద్ బాబు గారు ఇప్పుడు మీరు చెప్పినట్లు విత్తన ఎంపిక అనేది ఇక్కడ కీలకంగా ఉంటుంది. వాళ్ళ ప్రాంతానికి తగ్గ విత్తనాన్ని ఎంపిక చేసుకుని మీరు ఇప్పుడు అన్ని రకాలు చెప్పారు. కోత సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కోత అనంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే నిల్వలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ తీసుకుంటూ సరైన యాజమాన్య పద్ధతులు అలాగే సస్యరక్షణ పద్ధతులు అన్ని గనక పాటించినట్లయితే మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది రైతులకి, అలాగే మంచి ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంటుందంటారు.
0: తప్పకుండా అండి.
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: వరిలో నాణ్యతా ప్రమాణాలు సాధించడానికి మెళకువలు డాక్టర్ జె దయాల్ ప్రసాద్ బాబు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.
3: గాదు గాదు లాని మోదుగా ఎమ్మెవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి చిన్నోడా. గాదు గాదు లాని మోదుగా ఎమ్మెవు గాదులుంటే వేయి చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మంచి గాదులకేమి తంతిలో ఉన్నాయి, గుంటూరు బెదవాడ కలకత్తా గాదులు. మంచి గాదులకేమి తంతిలో ఉన్నాయి, గుంటూరు గాదులు కలకత్తా.

0: తుచ్చవేళయ చిన్నోడా, గాదు గాదులాని మోతుగా ఎమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా. మంచి గాదులుంటే వేయి కుర్రోడా, మంచి గాదులకేమి సంచిలో ఉన్నాయి, గుంటూరు పెదవాడ కలకత్తా గాదులు. మంచి గాదులకేమి సంచిలో ఉన్నాయి, గుంటూరు పెదవాడ కలకత్తా గాదులు. గాదు గాదులాని మోతుగా ఎమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా.
1: జానపద గీతం విన్నారు.
2: వరిలో పురుగులని తెగుళ్లని నివారించడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల్ని గనక మనం చూసుకున్నట్లయితే, వేసవి దుక్కి చేయడం ద్వారా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లు అంటే పాముపొడ తెగులు, కాండంగుళ్ళు తెగులు మొదలైన తెగుళ్లని, అలాగే కీటకాలని నివారించవచ్చు. ఆరోగ్యవంతంగా ఉన్న పంట నుండే విత్తనాన్ని సేకరించాలి. విత్తన శుద్ధిని తప్పనిసరిగా పాటించాలి. మురగదమ్ము చేసి గత పంట అవశేషాలు అలాగే కలుపు మొక్కలు నిర్మూలించాలి. నారుమడిలో సస్యరక్షణ పద్ధతులు తప్పకుండా చేపట్టాలి. నారు కొనలను తుంచి నాట్లు వేసుకోవాలి. ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీసుకోవాలి. లింగకర్షక బుట్టలతో మొగిపురుగు, కాండం తొలిచే పురుగు ఉధృతిని గమనించుకుంటూ ఉండాలి. హాని చేసే పురుగులు, మిత్ర పురుగుల నిష్పత్తి 2:1గా ఉన్నప్పుడు సస్యరక్షణ చర్యల్ని వాయిదా వేయచ్చు. నీటి యాజమాన్యాన్ని తప్పనిసరిగా పాటించాలి. దుబ్బుల్ని నేల మట్టానికి కోసి లోతు దుక్కులు చేసుకోవాలి. ట్రైకోగ్రామా పరాన్నజీవుల్ని ఎకరానికి 20,000 చొప్పున, నాటిన 30 నుండి 45 రోజుల్లో 3 దఫాలుగా పొలంలో వదలాలి. పొలం గట్ల మీద ఉండే గడ్డి, కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసి శుభ్రం చేసుకోవాలి. మురుగునీరు బయటకు తీయడం ద్వారా పురుగుల అలాగే తెగుళ్ల అభివృద్ధిని అదుపులో ఉంచవచ్చు. పొలం గట్ల మీద అలాగే దిబ్బల మీద గడ్డి చామంతి, బంతి, రేఖబంతి, అలసందలు, నువ్వులు ఇటువంటి పూల మొక్కల్ని పెంచి దోమ పరాన్నజీవుల్ని సంరక్షించుకోవాలి. పైరు తొలిదశలో అవసరం మేరకే పురుగు మందుల్ని పిచికారీ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో క్రిమిసంహారక శిలీంద్ర నాశనలు పిచికారీ చేయాలి. పిచికారీకి ముందే పొలంలోని నీటి మట్టాన్ని బాగా తగ్గించాలి. పైరు బాగా తడిచే విధంగా మందు ద్రావణాలని ఉపయోగించాలి. విచక్షణారహితంగా పలు రకాల శిలీంద్రనాశక అలాగే క్రిమిసంహారక మందుల్ని కలిపి పిచికారీ చేసుకోకూడదు. ఈ విధమైన చర్యల్ని గనక చేపట్టినట్లయితే వరిలో పురుగులని తెగుళ్లని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.

ఈనాటి పంటసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. శ్రోతలకు ఒక గమనిక, ఈ రాత్రి 11:10 నుంచి 11:45 వరకు జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక వింటారు. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:45 కావస్తోంది. వికసిత్ భారత్ కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

0: వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం ఇద్దాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ గురించి చర్చించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు ఉన్నారు. డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్, ఇది అటల్ ఇంక్యుబేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ. డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటే ఏమిటి? అసలు సీడ్ ఫండింగ్ అంటే ఏమిటి?
2: ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది మన ఇండియాలో చాలా పాపులర్గా పరిగణించబడింది. ఇందులో ఈ స్టార్టప్స్కి స్టార్టప్స్ జనరల్గా ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడము, అలా అదేవిధంగా వాళ్లకు ఫండ్ లేకపోవడము, ఎటువంటి సపోర్ట్ సరిగ్గా లేకపోవడం

0: మన భారతదేశంలో ఎక్కువగా స్టార్టప్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు 2021లో జనవరి 16న ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 300 ఇంక్యుబేషన్ సెంటర్స్ మన భారతదేశంలో ఈ స్కీమ్ ద్వారా చాలామంది స్టార్టప్ కంపెనీస్కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీడ్ ఫండ్ అనగా స్టార్టప్స్కి ఇనీషియల్గా, అంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్లకు ఒక మిషనరీ అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, మార్కెట్ ఎంట్రీ అయినా సరే, ఇటువంటివి వాళ్ళు చాలా వరకు ఫండ్ లేకపోవడము ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సీడ్ ఫండ్ అంటే మొదటగా ఇనీషియల్ స్టేజ్లో, అంటే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన స్టేజ్లో ఇవ్వబడే ఈ ఫండ్ని సీడ్ ఫండ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ సీడ్ ఫండ్ కింద అప్లై చేసుకోవచ్చు?
0: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనేటువంటిది ఎటువంటి వ్యాపారం అయినా సరే, అది ఏ సెక్టార్లో అయినా సరే, ఈ బిజినెసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీ రిజిస్టర్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా మనకు ఫుడ్ సెక్టారు, అగ్రి సెక్టారు, అలానే హెల్త్ సెక్టారు, మెడికల్ సెక్టారు, అలానే ఫిన్టెక్ అంటే ఈ ఫైనాన్షియల్ ఈ కామర్స్ సైట్స్, వెబ్సైట్స్, ప్లాట్ఫామ్స్, సో అలానే మనకు డీప్ టెక్నాలజీస్ అనడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మనకు ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోడక్ట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటిలో డీప్ టెక్నాలజీస్ అంటాము. సో అలానే జనరల్గా ఎటువంటి బిజినెస్ అయినా సరే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నా సరే, అలానే మీరు సివిల్ వర్క్స్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయినా సరే, అలానే ఒక మీరు ఒక కొత్త రకమైన ప్లాట్ఫామ్ యాప్ని కనిపెట్టారు ఒక వర్కర్స్ కోసము, వాళ్ళ యొక్క వేజెస్ ఏ విధంగా మానిటర్ చేయొచ్చు, అలానే ఎటువంటి ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు. సో ఏ బిజినెస్ అయినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
1: ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మినిమం అర్హతలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మొదటగా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ద్వారా, ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, సో ఈ విధంగా రిజిస్టర్ చేసిన తర్వాత డిపిఐఐటి రిజిస్ట్రేషను చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ తోటి, డిపిఐటి రిజిస్ట్రేషన్ తోటి ఆన్లైన్లో ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేయాలని, డిపిఐఐటి అంటే ఏమిటి, ఆ డిపిఐటి నెంబర్ ఎలా వస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏమిటి?
0: సో ఈ డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ, అండ్ అలానే మన ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఆయన ఒక ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ. సో ఇది మనకు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ అటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో ఆన్లైన్ ద్వారా డిపిఐటి వెబ్సైట్లోకి వెళ్ళి, సో ఆన్లైన్ ద్వారా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, అంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, అలానే ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఆర్ఓసీ అయిన తర్వాత, ఈ డిపిఐటి ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు ఎక్కువగా ఈ మీ కంపెనీ డీటెయిల్సే అందులో అడగడం జరుగుతుంది. ఎలాంటివి అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే మీ యొక్క కంపెనీ యొక్క ఐఈసి కోడ్, అది వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అన్నమాట. సో అలానే మీ యొక్క జనరల్ కేవైసీ డీటెయిల్స్, సో ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మీకు ఒక డిపిఐటి సర్టిఫికేట్ అన్నది మీకు కొన్ని రోజుల్లో, వితిన్ 1 డే నుంచి ఒక 3 డేస్ మ్యాక్సిమం ఒక వారం లోపల మీకు ఈ డిపిఐటి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్లో డిపిఐటి నంబర్, ఆ నంబర్ని మీరు యూజ్ చేసుకొని ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ పోర్టల్ ద్వారా మీరు స్కీమ్కి అప్లై చేసుకోవాలన్నమాట.
1: ఈ పథకానికి అప్లై చేయడానికి ఇన్నోవేటివ్గా ఏమైనా అవసరం ఉందంటారా?
0: సో ఇందులో ఇన్నోవేషన్ అన్నది మీకు ఈ స్టార్టప్ డెఫినేషన్ ద్వారా ఇన్నోవేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్ఎస్లో మీరు అప్లై చేసుకుంటున్నారంటే డిపిఐటి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. అలానే డిపిఐటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఇన్నోవేటివ్ స్టార్టప్ అయి ఉండాలి, రిజిస్టర్ కంపెనీ అయి ఉండాలి, ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ ఉండాలి. అంటే 100 crores బిలో అంటే మీరు మళ్ళీ ఒక 10 కోట్లు 20 కోట్లు ఉండాలేమో ఖచ్చితంగా అని అనుకుంటారు. కానీ అలా కాకుండా 0 నుంచి 100 crores వరకు ఏ కంపెనీ అయినా సరే స్టార్టప్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అలానే 10 ఇయర్స్ ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ అంటే బిలో 10 ఇయర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ కావచ్చు. మీరు రేపే మొదలుపెట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్టార్టప్ అని కూడా పిలువబడతారు. అలానే మీరు ఈ SSFSని కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో 0 స్టేజ్ నుండి ఒక 10 ఇయర్స్ వరకు ఈ కండిషన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కండిషన్స్ అంటే ఇన్నోవేషన్ అయి ఉండాలి, అలానే ఒక రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, అలానే ఒక 100 క్రోర్స్ బిలో టర్న్ ఓవర్ కంపెనీ అయి ఉండాలి, అలానే 10 ఇయర్స్ ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ బిలో 10 ఇయర్స్, అలా ఈ 4 క్రైటీరియా ఉన్న వాటికి స్టార్టప్ డెఫినేషన్ మన డిపిఐటి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదే డెఫినేషన్ని క్యారీ చేస్తూ మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీరు డిపిఐటి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లై ఈ SSFSకి అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
1: స్క్రీనింగ్ కమిటీ అంటే ఏమిటి? స్క్రీనింగ్ కమిటీ ఎలా చేస్తారు?
0: రైట్. సో ఈ గ్రాంట్స్కి మనకు ఈ సీడ్ ఫండ్కి, గ్రాంట్స్ సీడ్ ఫండ్కి వాటికి ఖచ్చితంగా ఒక స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఇంక్యుబేటర్స్లో మీకు గ్రాంట్స్ సీడ్ ఫండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇంక్యుబేటర్ వాళ్ళు మీ స్టార్టప్ కంపెనీ లేదా మీ ఇన్నోవేషన్కి వాళ్ళు మీకు ప్రజెంటేషన్, ఒక పిచ్ డెక్ ప్రజెంటేషన్ అంటాము. సో అది ఒక 10 స్లైడ్ పిచ్ డెక్ ప్రజెంటేషన్ అంటే ఒక తక్కువ సమయంలో మీరు మీ బిజినెస్ ప్లాన్, అలానే మీ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్, యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఇటువంటివి మీరు చాలా క్లియర్గా పిచ్ డెక్లో మీరు అందులో రాసి మీ యొక్క ఇన్నోవేషన్, మీ యొక్క ప్రోడక్ట్ గురించి. సో ఇది మీరు ప్రజెంటేషన్కి వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ కమిటీ ముందు, అంటే ఈ స్క్రీనింగ్ కమిటీలో వచ్చేసి కనీసం ఒక 5 నుంచి 15 దాకా మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఎంటర్ప్రినరు, ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక గవర్నమెంట్ ఆఫీషియల్, బ్యాంకరు, ఒక ఇన్వెస్టరు, ఈ విధంగా ఈ స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ కూర్చొని, సో వాళ్ళు మీ ప్రజెంటేషన్, మీ బిజినెస్ మోడల్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాతనే మీకు ఈ సీడ్ ఫండ్ లేకపోతే గ్రాంట్ రావడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి ఫండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి?
0: రైట్. ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద మనకు జనరల్గా ఈ గ్రాంట్ ఒకటి, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్, అలానే డెట్ లింక్డ్ ఫండింగ్, అలానే ఒక కన్వర్టబుల్ డిబెంచర్స్ అని అంటాము. సో ఇలాంటి పలు రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఈ ద్వారా స్టార్టప్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్న ఈ SSFSలో ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఏఐసి ఎలిఫ్ వి హబ్ ఈ స్కీమ్ కింద ఎటువంటి సపోర్ట్ అందిస్తుంది?
0: సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కూడా ఒక ఇంక్యుబేటర్ అన్నమాట ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద. ఈ స్కీమ్ మన ఇంక్యుబేటరు, మా ఇంక్యుబేటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సో మేము ఇది 2021లోనే స్టార్ట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఒక 7-8 ఇంక్యుబేటర్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో మన ఏఐసీ ఎలీప్ విహబ్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా మీద మాకు ఈ ఫండ్ రావడం జరిగింది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి 5-star రేటింగ్, ఇంక్యుబేటర్ విత్ 5-star రేటింగ్ అంటే మాకు, మేము కనీసం అంటే ఇప్పటి వరకు ఒక 40 స్టార్టప్ కంపెనీస్ దేశవ్యాప్తంగా ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. సో మాకు, మేము ఇంక్యుబేటర్ ద్వారా SSFS ఆపరేషనలైజేషన్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది దాని మీద మాకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 5-star రేటింగ్ ద్వారా మన ఇంక్యుబేటర్ ద్వారా మేము ఇప్పటి వరకు చాలామంది స్టార్టప్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో మనకు SSFS ప్రాముఖ్యత ఏమిటంటే స్టార్టప్స్కి సపోర్ట్ చేయడము, వాళ్లకు వాళ్ళ బిజినెస్కి తోడ్పాటునివ్వడము, అలానే బిజినెస్ నెట్వర్క్, మెంటోరింగ్, సో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడము. సో ఇలాంటి సర్వీసెస్ మేము వాళ్లకు ఇంక్యుబేటర్ తరపున ఇవ్వడం జరిగింది.
1: ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అప్లై చేసుకునే విధానం ఏమిటి?
0: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అప్లై చేసే విధానము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా SSFS పోర్టల్ ఆన్లైన్లో మీరు సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆన్లైన్లో స్టార్టప్ అప్లికేషన్ అన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అందులో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్

0: మీకు జనరల్గా మీకు ఈ డిపిటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు ఇందులో కూడా ఉపయోగించుకోవాలి. సో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ అందులో రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ ఒక 5 to 6 స్టేజెస్ వరకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అందులో మీకు జనరల్ డీటెయిల్స్ ఎలాంటివంటే మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, అలానే మీ మార్కెట్ ఎలా ఉంది, ఇందులో మీ మార్కెట్ సైజ్ ఎలా ఉంది, సో అలానే మీ యొక్క ఫౌండర్స్ ఎవరు, టీమ్ ఎవరు, కంపెనీ టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మీకు ఏం కావాలి, గ్రాంట్ కావాలనా, లేకపోతే ఈ సిసిడి కావాలనా, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్ కావాలనా, అలా ఏ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారు, మీకు మ్యాన్ పవర్కి కావాలనా ఈ ఈ సీడ్ ఫండ్, అలానే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావాలనా. సో ఈ విధంగా డీటెయిల్గా మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవన్నీ నింపిన తర్వాత దీనికి వాళ్ళు ఒక ఫార్మాట్, పిచ్ డెక్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇందులో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మీకు లాస్ట్ ఆప్షన్లో ఒక 3 ఇంక్యుబేటర్స్ని సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్, ఈ 300 ఇంక్యుబేటర్ దగ్గర దగ్గర కనీసం 300 ఇంక్యుబేటర్స్ లిస్ట్ ఉంటుంది. సో అందులో మీరు మా ఇంక్యుబేటర్ పేరు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంకొక 2 ఇంక్యుబేటర్స్ వేరే ఇంక్యుబేటర్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు 3 ఇంక్యుబేటర్స్ ఆప్షన్స్ ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత అది ఆ అప్లికేషన్ ఫాము మా ఇంక్యుబేటర్కి రావడం జరుగుతుంది. అప్పుడు మేము దాన్ని స్క్రీనింగ్ కమిటీకి నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పటిదాకా ఈ పథకం కింద ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు?
0: సో ఇప్పటి వరకు ఇది మా ఇంక్యుబేటర్ విషయానికి వస్తే మేము కనీసం ఒక 40-45 స్టార్టప్స్కి ఈ SSFS ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్టార్టప్స్కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసము, అలానే ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసము, అలానే ప్రోడక్ట్ ట్రయల్స్ కోసము, కమర్షియలైజేషన్ స్టేజ్ కోసము, మార్కెట్ ఎంట్రీ కోసము, ఇలాంటి 5 కేటగిరీస్ కింద స్టార్టప్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ కేటగిరీస్లో మీ స్టేజ్ ఏ స్టేజ్ అయినా సరే, ఈ నేను ఇప్పుడే చెప్పిన ఈ 5 రకాల స్టేజ్ అయినా సరే ఇందులో మీరు అప్లై చేసుకున్న తర్వాత సో మా కమిటీ మెంబర్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు సెలెక్టర్ రిజెక్టెడ్ అన్నది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసిన స్టార్టప్ కంపెనీస్కి మేము ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఇది వితిన్ ఒక 45 డేస్లోనే వాళ్లకు ఆ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, అలానే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ SSFSని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వ్యూహబ్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా SMD గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్.
2: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబుగారు, శ్రీ ఎంజి నందన్ భట్ గారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. తిరుమల గిరులలో అద్భుతమైన ఆనంద సంధాయకమైనటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య ప్రభావం భక్తులందరిలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవ

0: వారు నయన మనోహరంగా సాగుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారు నాలుగవ రోజున సాయం వేళలో ఈ సర్వభూపాల వాహనము గజరాజవరదులుగా దర్శనమిస్తూ ఉన్నారు. ఒకనొక కాలంలో మహారాజులందరూ కూడా అహమికతో మేము స్వామి యొక్క వాహనాన్ని వహిస్తాం మోస్తామని వారంతా కూడా మేము ముందు అనేవారట. అంతేనా కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి మహారాజులే కాదు సుమా, మనకు పైన కొన్ని లోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. ఆ లోకాధిపులంతా కూడా దిగి వస్తారు, లోకపాలకులు. ఇంకా అధోలోకాలు ఉన్నాయి, అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళమని. ఈ లోకాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈనాడు అదృశ్య రూపంతో ఉండి స్వామి సన్నిధానంలో తమ అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని వదిలింపచేసుకొని దాసభావనతో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాథ అని కులశేఖరుల వారు సాయించినట్లుగా భగవద్దాసులుగా తమను తాము మలచుకొని స్వామి యొక్క దివ్య కైంకర్యాన్ని చేయటానికి సంసిద్ధమయ్యేటువంటి శుభవేళ ఇది. ఆ ఆనంద నిలయాధీశుడు కేవలం మానవులకే కాదు, సరీసృపాలు, పశుపక్షి, మృగాదులతో సహా సర్వ జడ చైతన్య స్థితిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ సృష్టికి కూడా ఆయనే రక్షకుడు. అందువల్లనే ప్రాగ్జన్మని అనుశిక్షితం అని ఆ దేవదేవుని యొక్క దివ్య భావనతో పులకించిపోయిన గజరాజు అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఆ వైభవాన్ని మనం ఇప్పుడు నందన భట్ గారి ద్వారా అద్భుతమైనటువంటి సాహిత్య వికాస స్ఫూర్తివంతమైనటువంటి వ్యాఖ్యానంతో మనమంతా చక్కగా శ్రవణం చేసి ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శిద్దాం. గోవిందా గోవిందా.
1: ఆచార్యుల గారు ధన్యవాదాలు. చక్కగా నాలుగవ రోజు నాలుగు స్తంభాలతో కూడిన దివ్య భవ్య మంటపంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇప్పుడే అనంతాళ్వాన్ తోట దగ్గర స్వామివారు విచ్చేసి ఉండగా వేలాదిగా భక్తులు వెళ్లి మంగళ నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క దివ్య వైభవాన్ని చూసినప్పుడు సప్త శిఖరాలతో గోచరిస్తున్న మంగళమయమైన సువర్ణమయమైన వజ్ర ఆభరణాలతో శోభిస్తున్నటువంటి ఆ మంటపాన్ని వీక్షించడం గొప్ప అదృష్టంగా భావించారు ఆగమ శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ గోపురాన్ని ఇది సాక్షాత్ వైకుంఠ ద్వారముగా అభివర్ణించారు శాస్త్రజ్ఞులు. అందువలన ఎవరైతే ఈ సర్వభూపాల వాహన సేవను వీక్షిస్తారో శ్రీభూ సమేతుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క భవ్య స్వరూపాన్ని వీక్షిస్తారో వారికి వైకుంఠలోకంలో ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే వైకుంఠ లోక ప్రవేశ ద్వారముగా దీన్ని కీర్తించారు. అటువంటి విశేషం కలిగిన ఈ సర్వభూపాల వాహన సేవను భక్తులందరూ కూడా ఈ తిరుమలగిరిలో ఈనాడు వీక్షించి పులకించిపోతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క వైభవం ఏమిటి, శ్రీదేవి భూదేవుల యొక్క అనుగ్రహం ఏమిటి, భక్త జనుల యొక్క ఆనంద ఆ నృత్యాలేమిటి, ఒకటి కాదు రెండు కాదు. తిరుమల క్షేత్రంలో దేదీప్యమానమైన కాంతులలో ఆకాశంలో ఒక్కలో ఒక్క చుక్క కూడా లేదు. ఎందుకంటే నక్షత్రాలన్నీ కూడా దిగి వచ్చే స్వామివారి యొక్క ఆభరణాలలో ఆవహించినట్టుగా అనిపిస్తూ ఉన్నది. స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించినట్లయితే వజ్రమయమైన రమణీయమైన కాంతులతో వెలుగొందుతున్న కిరీటాన్ని ధరించి ఉన్నారు స్వామివారు. అదేవిధంగా ఇరుగడల శంఖచక్రాన్ని ధరించి ఉన్నారు. ఈరాజు సాక్షాత్ విష్ణుస్వరూపంగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అందువలననే ఈరోజు రథవీధుల్లో కూడా అనేక మంది ఆ స్వామివారి యొక్క దివ్య భవ్య రూపాన్ని అనుకరిస్తూ వేషధారణలో కనపడుతూ ఉన్నారు. దిగ్దిగంతరాల నుండి విచ్చేసినటువంటి భక్త జనులతో తిరుమల గిరులన్నీ కూడా ఈరోజు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే రేపే గరుడోత్సవం కనుక ఆ గరుడోత్సవ శోభ ఇప్పటికే వచ్చేసింది తిరుమల క్షేత్రంలో. అటువంటి రమణీయమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఈ సర్వభూపాల వాహన సేవా వైవిధ్యాన్ని వర్ణించడానికి వీలు లేదు. తిరుమల క్షేత్రం అంటే అది సాక్షాత్ భూలోక వైకుంఠం. ఈ స్వామివారి యొక్క దివ్య వైభవ సందర్భంలో ఆ స్వామివారి యొక్క వాహనం వెనకాల చక్కగా వేద పారాయణం చేస్తున్నటువంటి వేద పండితులు, ఆ స్వామివారి యొక్క ముందర చూస్తేనేమో నాలాయిర దివ్య ప్రబంధం, అలా అటువైపు చూస్తేనేమో కర్ణాటక నుండి వచ్చినటువంటి హరిదాస పదములను ఆలకిపిస్తున్నటువంటి దాసవరేణ్యులు, అదేవిధంగా కోలాట కోలాహలం, అదేవిధంగా అందరినీ మోహనపరిచేటువంటి మోహిని ఆట్టం, అబ్బురపరిచే భరతనాట్యం, నివ్వరపరిచే మహారాష్ట్ర భేరీ నారి ననా నినాదాలు కనబడుతూ ఉన్నాయి. పైన చూస్తేనేమో తోరణాలు, క్రింద రథవీధుల్లో చూస్తేనేమో రంగవల్లులు, ఒకవైపు గజరాజులు, ఇంకొక వైపులో అశ్వరాజులు, మణిపురి భోజపురి నృత్యాలు, రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడి యొక్క భవ్యమైన విద్యుద్దీపాలు, ఈ విధంగా సమస్త కాలాలు కూడా కలిసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడే స్వామివారు కదిలి అనంతాళ్వాన్ తోట దగ్గర నుండి పడమట ఆ మాడవీధుల్లో స్వామివారు అలా అడుగు పెట్టారు. శ్వేతఛత్రంతో శోభిస్తున్నటువంటి స్వామివారిని అనేకులు అనుసరిస్తూ ఉన్నారు. ఆ స్వామివారికి శ్వేతఛత్రం మాత్రమే కాదు, బంగారు గొడుగు కూడా ఉంది. ఆ విధంగా ఆ స్వామివారి యొక్క దివ్య భవ్యమైనటువంటి ఈ వాహన విశేషాన్ని శేషసాయిబాబు గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
0: డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు అద్భుతంగా ఈ తిరుమలని మన ముందు దర్శింపజేసి స్వామివారి యొక్క దివ్య కళ్యాణమయమైనటువంటి దివ్య కాంతులతో విరాజిల్లేటువంటి ఆ స్వరూపాన్ని ఆవిష్కరించారు. వగ్రూపంగా మన చెవులలో స్వామి వైభవం త్వరబడితే అది హృదయంలోకి ప్రవహిస్తోందిట. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. భాగవతంలో ఆ గోపికామణులు అంటారు, భగవత్ కథాశ్రవణం ఆ నామరూప గుణ లీలాధామ విశేష వైభవ స్ఫూర్తి ఎవరి హృదయంలో తాండవిస్తోందో వారికి భగవద్ అనుగ్రహం కలుగుతోంది. ఈరోజు గజరాజ వరదులుగా స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఏనుగు అనేటువంటిది ఒక మందబుద్ధి కలిగినటువంటిది, గజానాన్ మందబుద్ధిస్తాడు. 4 గంటలు స్నానం చేసి మరుక్షణమే చెత్తంతా నెత్తిన వేసుకుంటోంది. కానీ అలాంటి ఏనుగు ఈ రోజున పరమాత్మ సన్నిధానంలో రక్షణకు యోగ్యమైనది, మామూలు ఏనుగు కాదది. అన్ని ఏనుగులకు ఇలాంటి బుద్ధి కలుగుతుందా? కాదు. ఇంద్రజ్యుమ్నుడు అనేటువంటి మహారాజు పూర్వజన్మలో ఆయన భగవద్ ఆరాధన నారాయణుణ్ణి అర్చిస్తూ ఉంటే గురువుగారు వచ్చారు. గురువుగారికి స్వాగతం పలకాలా లేక భగవద్ ఆరాధన చెయ్యాలా ఏమీ నిర్ణయించుకోలేకపోయారు. అలాంటి స్థితిలో ఆ మహానుభావుడు ఏదో చిన్న దోషం, భాగవతులు వస్తే భగవద్భక్తులు వస్తే భగవంతుని ఆరాధన చేస్తున్నా కూడా ఆ భాగవతులకు స్వాగతం పలకాలి, అది కొంచెం వేరుగా అయింది. ఆ ఒక్క కారణంతో ఈ గజరాజ అయ్యాడు. అయినా సంస్కారం ఎక్కడికి పోతుంది? ఒక ఆ స్థితి ఏర్పడినప్పుడు ప్రాగ్జన్మన్యనుశిక్షితం, పూర్వజన్మలో తాను చేసినటువంటి ఆ భగవద్ ఆరాధన విశేషం చేత ఇప్పుడు లావొక్కింతయు లేదు, ధైర్యం విలోలం వయ్యే ప్రాణంబుల్ ఠావులు దప్పెను, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆ హరిని ప్రార్థించాడు. అందరికీ తెలిసినటువంటిది, పిల్లలకు చెప్పవలసినటువంటిది ఆ అందమైనటువంటి తెలుగు పద్యం, పోతన్నగారు పోతబోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పద్యం చాలా విశేషమైనది, ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటిది. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి నాత్మభవుని ఈశ్వరుని శరణంబువే.

0: లేదన్ అంటాడు. ఈ చరాచర ప్రపంచానికి కారణభూతుడైనటువంటి వాడు అలాంటి ఆ మహావిష్ణువుని ఆ హరిని స్మరిస్తే ఆయన వచ్చి ఆ ఏనుగుని గజరాజు బాధ నుంచి తప్పించాడు. అక్కడ మొసలి చక్రంతో అది పోయి ఖండనం చేతి అక్కడ అది చక్కగా నారాయణ అఖిల గురో నమస్తే అని ఆ పుష్పాన్ని సమర్పించాడట గజరాజు భక్తిపూర్వకంగా. అద్భుతమైనటువంటిది ఈ గజరాజ వరదుడైనటువంటి స్వామి యొక్క దివ్య ఆ వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ తిరుమల మాడ వీధులలో దక్షిణ మాడ వీధిలో ఆ చిత్రాలని చిత్రీకరించిన సన్నివేశం మనం ఎప్పుడైనా తిరుమలలో వచ్చినప్పుడు చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడనే గజరాజ సరస్సు అని కూడా ఉండేది. కాలగమనంలో అనేక మార్పులు చేర్పులు కోర్పులు తీర్పులు వచ్చాయి. కాబట్టి ఈ గజరాజ వరదుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని ఈ తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్ర దృష్ట్యా మనమంతా కూడా చక్కగా వినేటువంటి మహద్భాగ్యం కలిగించాడు శ్రీనివాసస్వామి. దేవేరులతో ఈనాడు కలిసి సర్వభూపాలురు తనని లోకపాలురు అందరూ వహిస్తూ ఉంటే మోస్తూ ఉంటే అహంకార మమకారాలని త్యాగం చెయ్యాలనే సందేశాన్ని ఇస్తున్నారు. దాసభావాన్ని కలిగి ఉండాలి. ఆ దాస్యభావం చేత మనలో ఉండేటువంటి విపరీత గుణాలు తొలగిపోతాయి అని కూడా ఈ వాహన సేవ ద్వారా మనమందరం కూడా గ్రహించాలి. ఇంకొన్ని విశేషాలని మన నందన్ భట్ గారు అందిస్తారు, వారి ద్వారా మనం తెలుసుకుందాం. గజరాజ వరద గోవిందా గోవిందా.
1: భూపాల వాహనం అంటే భూపాలకులందరూ కూడా ఆ స్వామివారిని వహించే వాహనం అని వివరణ చెప్పారు. ఎందుకంటే భగవంతుడికి భూపాలుడు అని మళ్ళా తిరిగి చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ భూపాలకుడే. ఎందుకంటే శ్రీదేవి భూదేవి అనేవారు ఇద్దరు దేవేర్లు స్వామివారికి. కాబట్టి ఆ స్వామివారికి ఎప్పుడూ కూడా భూదేవి అమ్మవారు పత్నిగానే ఉన్నారు, భార్యగానే ఉన్నారు. అందువలన మరలా స్వామివారికి భూపాలకుడు అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఆ విధంగా భూమిని నిత్యము పరిపాలించే బాధ్యత కలిగిన వాడు భగవంతుడు కనుకనే ఎప్పుడైతే ఆపద కలుగుతుందో ఎప్పుడైతే అధర్మం వెట్రేగుతుందో అప్పుడు భూదేవి అమ్మవారు తిన్నగా భూలోక వైకుంఠలోకానికి వెళతారు. అయ్యా ఇలాంటి ఆపద వచ్చింది రక్షించండి అనగానే స్వామివారు అవతారాన్ని గ్రహిస్తారు. ఆ స్వామివారు అవతారాన్ని స్వీకరించడానికి కారణీభూతురాలు భూమాత. కాబట్టి ఆ స్వామివారిని మరలా విడిగా ఇతను విశేషమైనటువంటి భూమికి అధిపతి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయ్యా ఒక్క మాట గ్రహిద్దాం, పురాణాలను అవలోకిస్తే మనకు ఒక విషయం మనకు స్పష్టంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే స్వామివారు భూమి కోసం అధికారం కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? లేదు కదా. రామావతారంలో రావణాసురుణ్ణి చంపారు, సమస్త రాక్షస సముదాయాన్ని కూడా దునిమయ్యాడాడు, కానీ రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు కదా. విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అదేవిధంగా ఎంతో బలవంతుడైన వాలిని సంహరించాడు, రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి అతన్ని కూర్చోబెట్టాడు, అతన్ని రాజుగా భగవంతుడు నిలబెట్టాడు. అదేవిధంగా మహాభారతాన్ని చూసినప్పటికీ కూడా అర్జునుడికి తోడుగా నిలబడి సమస్త కౌరవ సైన్యాన్ని కూడా నాశనం చేసి ఆ ధర్మరాజుకి ధర్మ పట్టాభిషేకం చేయించాడు. తప్పితే ఆ స్వామివారు ఎప్పుడూ కూడా తన సింహాసనం మీద కూర్చోలేదు. పోని యాదవులకు రాజయ్యాడా అంటే అది కూడా లేదు. ఉగ్రసేన మహారాజునే రాజుగా ఉంచి ఆయన ఆయనకు సలహాదారుడుగా నిలబడి పోయాడు. ఆ విధంగా ఆ స్వామివారు ఎప్పుడూ కూడా ఈ భూపతిత్వాన్ని కోరుకోలేదు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఆయనకు ఉన్నది కనుక. మిగతా వాళ్లకు కేవలం ఒక సరదా కోసం

0: చెప్పుకోవడం కోసం, గొప్పతనం కోసం మాత్రమే మేము ఈ భూమికి మేము పరిపాలకులము, మేము అధికారులము అనే భ్రమపడతారు తప్ప ఈ మొత్తం భూమి కూడా ఆ భగవంతుడిదే. కాబట్టి ఆ భగవంతుడి యొక్క లీలలను మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలియుగంలో కూడా తోండమానుడు అనేటువంటి మహాపరమ భాగవతోత్తముడికే రాజ్యపట్టాభిషేకం చేశాడు, ఆయనకి రక్షణగా నిలబెట్టాడు. ఒకనొక సందర్భంలో తోండమాన్ చక్రవర్తికి శత్రుభయం వస్తే, అయ్యా శ్రీ శ్రీనివాస, నా దగ్గర ఉన్న సైన్యం చాలడం లేదు, శత్రువులు బలవంతులుగా ఉన్నారు, నా రాజ్యరక్షణ ఎలా అన్నారు. అయ్యా దానికి నువ్వెందుకయ్యా ఆలోచిస్తావు, ఇదిగో శంఖ చక్రాలను తీసి నీకు ఇచ్చేస్తున్నాను, వెళ్ళు, నీ రాజ్యానికి ఎటువంటి భయం లేదన్నాడు. ఆ విధంగా భూపాలకులను రక్షించిన వాడు కనుకనే ఆ స్వామివారు భూపాలకుడు అయ్యాడు తప్ప భూమిని పరిపాలించడం వలన కాదు. కాబట్టి ఈ భూపాల వాహన సేవా వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మరింతగా శేషసాయిబాబు గారి యొక్క వచనాల్లో విందాం, తరిద్దాం.
1: ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరణలు చేస్తూ ఉంటే ఆ దేవదేవుడు ఈ భూమి ఏమిటి, భూమిని ఉద్ధరించినవాడు ఆయనే, సమస్త భూపాలకులు ఆయన ప్రతినిధులుగా ఆయన సేవకులుగా ఉంటారు. కాబట్టి అలాంటి ఆ సేవకులంతా వచ్చి స్వామికి సేవ చేయటానికి మేము ముందు అహమికతో వస్తారు. కాబట్టి అలాంటి మహారాజులు లోకపాలకులందరూ కూడా స్వామిని సేవించేటువంటిది కనుక ఇది సర్వభూపాల సేవ. భూపాలుడు ఆయనే, గోపాలుడు ఆయనే, యజ్ఞపాలకుడు ఆయనే, సమస్తాన్ని కూడా ఆయన దృష్టిపాతం చేతనే నడిపేటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య లీలల్ని మనం చక్కగా స్మరించుకునేటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతుంది. అందువలనే ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం, ఆ అవతారాలలో చేసినటువంటి కృత్యాలను మనం స్మరించుకునేటువంటి భాగ్యము కలుగుతుంది. ఈ భూమి అంతా కూడా ఒకనొక కాలంలో రసాతలంలో మునిగిపోతూ ఉంటే ఉద్ధరించిన వాడు వరాహ రూపంలో, అందుకనే ఈ క్షేత్రానికి ఆదివరాహ క్షేత్రమని కూడా పేరు. కనుక ఈ భూమి మీదనే ఆయన అవతారాలు ధరించాడు, భక్త రక్షణ చేశాడు. భక్త రక్షణ కోసం వైకుంఠాన్నైనా వదిలి ఉంటానన్నారు. అలాంటి ఆ భక్త వాత్సల్యం కలిగినటువంటి స్వామి యొక్క ఈ దివ్య వైభవాన్ని ఈనాడు ఏడు కొండలలో మనం, వారు చెప్పినట్టుగా భూలోక వైకుంఠమిది, కార్యస్థానమిది, కారణమనేటువంటిది కారణ వైకుంఠం ఒకటి, కార్య వైకుంఠం ఒకటి, నిత్య విభూతి ఒకటి, లీలా విభూతి ఒకటి అని కూడా సంప్రదాయవేత్తలు చెప్తారు. కాబట్టి ఈనాడు ఆ నిత్య నిరవధ్య అతిశయ ఆనంద స్వరూపుడు మన కోసం దిగి వచ్చి ఇక్కడ ఈనాడు బ్రహ్మదేవుడు ఆనాడు ప్రార్థించాడు మన కోసం, దేవదేవా నీకు ఉత్సవాలు నిర్వహిస్తాము అనంటే ఆ వైఖానసాది మహర్షాదులని ఆహ్వానించి ఆ ఋషులను, ఋషిపత్నులను, మహర్షులంతా గృహస్థులే, అలాంటి ఆ ఋషిపత్నుల ద్వారా, ఋషుల ద్వారా ఈ ఉత్సవాలని అద్భుతంగా నిర్వహించారు అని మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. 12 పురాణాలలో ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినట్టుగా మనకు దాని సంకలనమే వెంకటాచల మహాత్మ్యం. దానిలో కూడా మనకి బ్రహ్మోత్సవ క్రమాన్ని చూపించారు. అలాంటి ఆ దివ్య వైభవాన్ని ఈనాడు మనకు వాగ్రూపంగా వాక్కులతో మనం ఆ రూపాన్ని దర్శిస్తే అది ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనంద జనకత్వాత్ ఆనంద నిలయమని పేరు స్వామివారు ఉన్నటువంటి స్థానానికి, అంటే ఆనందాన్ని కలిగిస్తోంది. అలా దర్శన మాత్రం చేతనే, అంటే కంటి చూపు ద్వారా చూడటం వల్లనే అభీష్ట సిద్ధి కలుగుతుంది. స్మరణాదిష్టవర్షిణ అంటే స్మరించినంత మాత్రం చేతనే మన ఇష్టాలన్నీ కూడా తీరుస్తాడు. అందువలనే గోవిందనామస్మరణం

0: ఆ గోపాలులను గోవులను అందరినీ కూడా రక్షించినటువంటి ఆ అవతార వైభవం కృష్ణావతారంలో చూస్తాం. 5000 సంవత్సరాల నాడు ఆ లీలలన్నింటినీ కూడా మనకు గుర్తు చేస్తూ ఈనాడు ఎప్పుడో జరిగినటువంటి ఆ గజరాజ వరద లీలని అమ్మవార్లకు చూపిస్తున్నారా అన్నట్లుగా ఆ శ్రీదేవితో భూదేవితో చక్కగా ఆ వాహనం మీద దివ్యమైనటువంటి దివ్య ఆభరణాలతో శోభిస్తూ దివ్యమాలికలతో షడ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఆ దేవదేవుడు పశ్చిమ మాలవీధిలో సాగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాయు రూపంలో ఉంటారు భక్తులంతా కూడా. పార్థివ దేహంతో లేకపోయినా వాయు శరీరంతో ఉండి స్వామిని సేవిస్తారు. ఆ స్వామివారి ముందుగా పన్నిద్దరు ఆళ్వారులు గానం చేసినటువంటి ఆ పాశుర గానం సాగుతూ ఉంటుంది. వెనుకగా ఋగ్వేద యజుర్వేద సామవేద ఆధర్వణికమైనటువంటి ఆ వేద ఋక్కులు సామములు యజుస్సులు ఆధర్వణిక మంత్రని మంత్ర పాఠం జరుగుతూ ఉంటుంది. ముందుగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు చక్కగా తమ తమ కళల్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ దివ్య వైభవాన్ని మనం ఎంతని చెప్పగలం. ఏతదచించంతూ ఆ దైవస్వరూపాన్ని ఎవరూ నిర్వచించలేరు అని ఆలోచనలకు అందనటువంటిది. అందువల్లనే ఆనంద నిలయుని రూపంలో దిగి వచ్చినటువంటి స్వామిని ఈనాడు మనం పరమానందుడుగా గోవిందునిగా లీలామానుష విగ్రహునిగా ఈ వెంకటాద్రి వాసునిగా మనం స్మరిస్తూ ఉన్నాం. మరికొన్ని విశేషాలని చక్కగా నందన భట్టి గారి ద్వారా తెలుసుకుందాం. గోవిందా గోవిందా.
1: గోవిందుడి యొక్క దివ్య వాహన సేవలలో ఈ సర్వభూపాల వాహన సేవకు ఉన్న గొప్పతనం ఏమిటో ఒక్కసారి మనం చూడవలసిందే. తిరుమల క్షేత్రానికి వచ్చి బేడి ఆంజనేయ స్వామివారి దగ్గర నిలబడి ఆ స్వామివారి యొక్క ఆ దేవాలయ గోపురాన్ని మనం వీక్షించినప్పుడు మనకు 7 కలశాలు కనబడతాయి. ఆ మహాద్వారం గుండా ఒకవేళ గర్భగృహంలో ఉన్న చిన్మయ స్వరూపుడైన స్వామివారిని చూడగలిగితే మన మనోనేత్రాలతో ఈనాటి సర్వభూపాల వాహనం ఎలా ఉందో అలాగే కనబడుతుంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ప్రవేశానికి ప్రధాన ద్వారమైనటువంటి ఆ మహాద్వారము గుండా స్వామివారిని నేరుగా చూసినటువంటి ఫలితమే ఈ సర్వభూపాల వాహన సేవలో ఆ స్వామివారిని చూడడం వలన కలుగుతుందన్నారు. పెద్దలు ఇంకో మాట అన్నారు, ఎవరైతే సర్వభూపాల వాహనంలో ఉన్న శ్రీభూ సమేతుడైన ఆ వైకుంఠనాథుణ్ణి చూస్తారో వారికి వైకుంఠలోక ప్రవేశ అర్హత ఉంటుంది అని. ఎందుకంటే ఈ సంపూర్ణమైనటువంటి వాహన స్వరూపమే వైకుంఠద్వారము. అలా అదేవిధంగా ఆ వైకుంఠంలో శోభిస్తున్నటువంటి శ్రీభూ సమేతుడైనటువంటి పరిపూర్ణుడైన ఆ మహావిష్ణు యొక్క దివ్య రూపమే. కనుక 4 స్తంభాలేమిటన్నారు, ఆ భగవంతుణ్ణి తెలియపరిచేవి 4 వేదాలు. కనుక 4 వేదాలే 4 స్తంభాలుగా ఆ 7 కలశాలతో కూడినటువంటి సమస్త భువనాలను కూడా ప్రతిబింబజేసేటువంటి సమస్త సృష్టిని కూడా మనకు తెలియపరిచేటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య వాహన వైభవాన్ని భక్తులందరూ కూడా తిలకించి ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క స్మిత వదనం సమస్త భక్తుల యొక్క కష్టాలను కూడా పోగొడుతుంది. ఆ భగవంతుడి యొక్క ఒక్క అభయవచనం సమస్త లోకాలకు కూడా రక్షణ. కాబట్టి ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వాహన సేవలలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఆ స్వామివారు వైభవంగా వైకుంఠ దర్శనాన్ని మనకు కలిగింపజేస్తూ ఉన్నారు. రేపంటారా సాక్షాత్ వైకుంఠనాథుడే గరుడుని అధిరోహించి ఈ రథవీధుల్లో తిరుగుతూ ఉండగా భక్తులందరూ కూడా జయ జయకారాలు చేస్తూ ఉండగా ఆ స్వామివారు అత్యంత అద్భుతంగా భక్తులందరినీ కూడా అనుగ్రహించనున్నారు. ఆ విధంగా ఆ స్వామివారు రేపు ఉదయాన్నే గరుడ వాహనానికి ముందుగా మోహిని అవతారంలో కూడా దర్శనమిస్తారు. చక్కగా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో

0: భక్తులందరికీ కూడా ఈ చక్కటి మనోజ్ఞమైనటువంటి ఈ వాహన సేవలను మాటల ద్వారా అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా శ్రోతలందరూ కూడా ఆ స్వామివారి యొక్క వాహన వైభవాన్ని వీక్షించి తరించాలి. మంగళవచనాలను సాయిబాబా గారు మనకు అందజేస్తారు.
1: స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా దర్శించేటువంటి స్థితి వాగ్రూపంగా మనకు అనుగ్రహించారు శ్రీవారు. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం అని స్మరిద్దాం, భజిద్దాం, కీర్తిద్దాం. ఆ ఏడుకొండలవాడి యొక్క స్మరణ కీర్తనలు మనలో దివ్యమైనటువంటి జ్ఞాన వికాసాన్ని కలిగించుగాక అని సర్వమానవ కోటికి కూడా సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంలో నడిచేటువంటి ఆ దివ్య స్ఫూర్తిని కలిగించాలి అని ఆ దేవదేవుణ్ణి శ్రీభూరమణుడైనటువంటి వెంకట నారాయణుణ్ణి మనమంతా నోరారా స్మరిద్దాం, కీర్తిద్దాం. జయ జయ వెంకటేశ, జయ జయ రమానాథ, జయ వెంకటేశ తిరుమలేశ, జయ జయ ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద అని ఎక్కడైతే స్మరిస్తారో అక్కడ ఆయన ప్రతిష్ట, ఆయన అక్కడ నిలుస్తాడట. మద్భక్తాహ ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, ఎక్కడుంటావయ్యా నువ్వు, నువ్వు ఎక్కడ స్మరిస్తే అక్కడ ఉంటానన్నాడు. అందువలనే స్మరణ మాత్ర సంతుష్టుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి మన గృహంలోనే కూర్చొని మనమందరం మన పిల్లలతో కలిసి పరివారంతో కలిసి ఆనందంగా ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తూ స్మరిస్తూ ఆనంద కర్పూర నీరాధనాల్ని సమర్పిద్దాం. శ్రీయః

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవ కుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్ యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలలో సహకారం సమన్వయం కొనసాగించడానికి భారత్ యుఏఈలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ టెలిఫోన్ ద్వారా ఈరోజు చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం వంటి రంగాలతో సహా భారత్ యు

యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా ఇరు దేశాల నాయకులు చర్చించారు. ప్రపంచ సెమీకండక్టర్

0: 26లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రానున్న 10 ఏళ్లలో 85,000 మంది సెమీ కండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇప్పటికే 4 ఏళ్లలో 70,000 మందికి శిక్షణ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. సెమీ కండక్టర్ రంగం 1,00,000కు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నామని అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: Very good response. Country roundtables have basically, see, some of the countries have come in very large contingents. We are very encouraged by it. Japan, Singapore, both of them are 30 plus companies participating in their pavilions. Many European countries, Netherlands is there, Sweden is there. And overall, the response is very good. The country roundtables are basically showing that the companies from those countries can expand their work. The governments are supporting that and looks like it's going to
0: దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. హర్యానాలోని సోనిపట్లో చట్టం విధానం సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై ఈరోజు జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా ఈ అభివృద్ది జరుగుతోందన్నారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత వంటి రంగాలలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం అనేక విధాలుగా అభివృద్ది చెందిందన్నారు. మారుమూల సరిహద్దు ప్రాంతాలకు సైతం ఇప్పుడు మోటారు వాహనాల ద్వారా సురువుగా చేరుకోవచ్చని కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే 80 కోట్లకు పైగా ప్రజలు ఉచితంగా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందుతున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
2: आज से 12 साल पहले हम कहाँ थे, हमको कोई नहीं पूछते थे. आधे से ज़्यादा गरीबी के रेखा के नीचे में, आधा से ज़्यादा आबादी, बिजली, पानी नहीं मिलते थे. आज परिस्थिति बदल गई है. आज देश कोने कोने तक लाभार्थी मोदी जी का बनाया हुआ स्कीम लोगों तक पहुँच रहे हैं.
0: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు నితిన్ నబిన్ బీహార్ వరద సహాయ నిధికి 3 నెలల జీతం 6,35,000 రూపాయలను విరాళంగా అందించారు. బీహార్లో వరద పరిస్థితిని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన పేర్కొన్నారు. రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహాయం అందించే ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల ఆదాయం పెంపుతో పాటు వ్యవసాయ వృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వంటివి వ్యవసాయ రంగంలో 3 కీలకమని చెప్పారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఇతర ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని ఎంతగా మార్చినప్పటికీ వ్యవసాయం మాత్రం ఎప్పటికీ అత్యవసరమైందిగా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: AI हो, मशीन लर्निंग हो, रोबोटेक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं सकती. मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती. अन्न खेत में ही पैदा होगा. और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है.
0: ఆంధ్రప్రదేశ్లోని దుగరాజపట్నంలో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDLతో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి సచివాలయంలో MDL, నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఏపీ మధ్య అవగాహన ఒప్పందం ఈరోజు జరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై MDL సుమారు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్ బిల్డింగ్తో పాటు మెరైన్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ది చెందే

0: అవకాశముంది. శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మహారాష్టలోని లోనావాలాలో గల కైవల్యధామంలోని గోర్ధన్ దాస్ సెక్సరియా కాలేజ్ ఆఫ్ యోగా అండ్ కల్చరల్ సింథసిస్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఉపరాష్టపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా కేవలం ఒక తరానికి చెందిన సాంప్రదాయం కాదని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దీనిని పరిరక్షించాల్సిన వారసత్వ సంపదగా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ద్వారా యోగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని ఉపరాష్టపతి తెలిపారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్ అనే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 మందికి నియామక పత్రాలను న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంపిణీ చేయనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖల్లో చేరనున్నారు. వీటిలో రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ వంటివి ఉన్నాయి. దేశంలోని బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళం, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్, యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్త ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కేజే యేసుదాస్ పాడిన బ్రహ్మ చిత్రం నుంచి ఈ పాట జాలాది రచన బప్పిలహరి సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట మను ఎస్ జానకి పాడిన రావుగారిల్లు చిత్రం నుంచి ఈ పాట వేటూరి సుందరరామ్మూర్తి రచన.

సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మంచి మనసులు చిత్రం నుంచి ఈ పాట, ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం.

తర్వాత పాట ఎస్ జానకి పాడిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుంచి, వేటూరి రచన, రమేష్ నాయుడు సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన మహర్షి చిత్రం నుంచి, వెన్నెలకంటి రచన.

0: संवाददाता प्रियंका अरोड़ा। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और YouTube चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं। इस कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं। ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పిస్తారు శ్రీ వైవీఎస్ గిరిరావు. 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, ఇంకా అన్నమాచార్య కీర్తన. 7 గంటల 15 నిమిషాలకు ఉదయరేఖలు కార్యక్రమంలో శతకపద్య సౌరభం, మారణక విరచించిన భాస్కర శతకపద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం సమర్పణ డాక్టర్ చివుకుల సుందర రామశర్మ. అనంతరం బోయి భీమన్న గారి జయంతి సందర్భంగా బోయి భీమన్న సాహిత్య పరిచయం ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారి ప్రసంగం వింటారు. చివరిగా శ్రీమతి వేమూరి సత్యవతి గారి స్వీయ కవితలు వింటారు. రేపు ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారం సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర గారు, శ్రీ పి వెంకట చలపతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి వయలిన్ వాద్యం వింటారు. 10:30 గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పాల్గొనే కార్యక్రమం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు నిర్వహించే 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. రేపు 1:30 వనితావాణి కార్యక్రమంలో శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు వింటారు. రేపు 6:30 పల్లెసీమల కార్యక్రమంలో కిషోర బాలికల ఆహారపు అలవాట్లు డాక్టర్ కె లక్ష్మీగారితో పరిచయం వింటారు. 7:15 కిసాన్ వాణి, సేంద్రీయ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు, నా అనుభవాలు కొల్లిపర వ్యవసాయదారులు శ్రీ కంభంపాటి కృష్ణ గురుమూర్తి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నన్నం మధు. రేపు 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రేపు 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ హరికుమార్ గారి కర్ణాటిక్ వయలిన్ వాద్యం వింటారు. రేపు 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక వింటారు. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దృఢ నిశ్చయం చేత, దృఢ సంకల్పం చేత సాధింపరాని కార్యం లేదు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:47 దాటి 26 సెకండ్లైంది. 358.4 మీటర్లు, 837 కిలోహెడ్స్పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. FM 102.2 MHz పై కార్యక్రమాలు కొనసాగుతాయి. నమస్తే.